Mantag. వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరింటిలో ధూమ్ ద మాకా. నేను అనుని వచ్చేసిన మీకు ఈ 2 అవర్స్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇయ్యనికి, ఎంటర్టైన్ చేయనికి, మంచి మంచి పాటలు, ఓల్డ్ పాటలు, న్యూ పాటలు, మిక్స్ పాటలతో మంచిగా ముచ్చట్లు పెట్టడానికి వచ్చేసిన నేను. ఇక మనం ముచ్చట్లు పోకంటే ముందు, చాలా మందికి టుడే ఈజ్ దేర్ ఫ్రైడే. ఎందుకు లాట్ ఆఫ్ కంపెనీస్ చేస్తున్నాయి, నాకు కూడా రేపు ఆఫీస్ లేదు. మీకు తెలుసా రేపు ఏముంది హాలిడే? ఇగో ఆల్రెడీ భగ్గిష్ఠులు అందరికి తెలుసు ఇట్స్ జూన్టీన్త్ అని. బట్ వాట్ ఈస్ జూన్టీన్త్? మనకి హాలిడే ఎందుకు వస్తుంది? ఇది కొత్త హాలిడే. ఇఫ్ యు నో, ఇఫ్ యువ్ లివ్డ్ ఇన్, మనం యుఎస్ లో చాలా ఉన్నాము, ఇఫ్ యువ్ లివ్డ్ ఇయర్ ఫర్ సో లాంగ్ అంటే యూ విల్ నో దిస్ వాజ్ నాట్ ఎ నేషనల్ హాలిడే. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ డిక్లేర్ ఇట్ యాజ్ అ హాలిడే. బట్ వై మీకు తెలుసా? మీరు కాల్ చేయండి 9726361966. అంతలోపల ఒక మంచి పాట ఏంది చూద్దాము. ఇది చాలా రోజుల నుంచి పెడదాం అనుకుంటున్నా, మళ్ళీ ఎందుకో టైం సరిపోతలేదు. బట్ ఎప్పుడో ఒకసారి చాలా రోజుల ముందు పెట్టినా, బట్ ఐ థింక్ ఈ పాటకి ఒక ఒక ట్రెండ్ సెటర్ పాటతో స్టార్ట్ చేద్దాం. ఇవాళ దూందాం అయితే ఎట్లాగో అయిపోయింది. బట్ ఈ పాట డెఫినెట్లీ డిజర్వ్స్ లైక్ వన్ ఆఫ్ ద చిల్ సాంగ్స్, బికాస్ లైక్ ఐ సెడ్ లాంగ్ వీకెండ్ ఈజ్ హియర్. ఎవ్రీబడి ఈజ్ ఇన్ ద లాంగ్ వీకెండ్ మూడ్. మీరు ఎందుకు లాంగ్ వీకెండ్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో తెలియాలంటే కీప్ లిసనింగ్, బికాస్ ఐ విల్ టెల్ యూ అబౌట్ జూన్ టీన్త్. మీకు తెలిస్తే మీరు డైరెక్ట్ కాల్ చేయండి 9726361966. లెట్స్ గో, ఒక పాట నిషేధ చేద్దాం. ఏమన్నా పాటనా?

వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరింటున్నారు ధూమ్ ధమాకా. అసలు ఏమన్నా ఓల్డ్ సాంగ్ ల వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్ ఇది. ఆ చిక్కుముక్కు చిక్కు రైలే వచ్చినప్పుడు ఆ డాన్స్ గాని ప్రభుదేవా, అసలు చించేసింది వాళ్ళ తమ్ముడు, అసలు ఒక డిఫరెంట్ వైబ్. సో అట్లా కొంచెం రిలాక్స్ గా లాంగ్ వీకెండ్ లా చిల్ మారో టైప్ సాంగ్ తో స్టార్ట్ చేసిన. నేను అడిగిన క్వశ్చన్ నాకు కరెక్ట్ ఆన్సర్ రాలేదు, బట్ నేనే చెప్పేస్తా. బికాస్ ఐ కెన్ సెడ్ దిస్ ఇస్ అ వెరీ న్యూ ఇది. రేపు ఇస్ 19th, రైట్? జూన్ 19th ని జూన్ టీన్త్ అంటారు యుఎస్ లో. ఇది యుఎస్ హాలిడే, వెరీ రీసెంట్లీ డిక్లేర్డ్ నేషనల్ హాలిడే బై మన జో బైడెన్. సో జో బైడెన్ ఎప్పుడైతే ప్రెసిడెంట్ ఉండేనో 2021 లో, హీ మేడ్ దిస్ యాజ్ అ యుఎస్ ఫెడరల్ హాలిడే. సో అందుకనే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ దట్ హ్యావ్ యాక్సెప్టెడ్ దిస్ హాలిడే వాళ్ళ ఎంప్లాయీస్ కి హాలిడే ఇచ్చేసారు, ఇంక్లూడింగ్ మై కంపెనీ. సో అందుకని టెక్నికలీ దిస్ ఇస్ అ లాంగ్ వీకెండ్ సో మోస్ట్ ఆఫ్ ద జనాలకి ఇవాళ నుంచే వీకెండ్ స్టార్ట్ ఫర్ అ 3-day వీకెండ్. ఇది యాక్చువల్లీ ఎందుకు చాలా ఇంపార్టెంట్ అండ్ వై ఇట్ మ్యాటర్స్ అంటే, దిస్ మార్క్స్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఎండ్ ఆఫ్ స్లేవరీ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. సో చాలా మందికి తెలియని వాళ్ళకి యుఎస్ ఇస్ సచ్ ఎ ఫ్లరిషింగ్ ఫస్ట్ వరల్డ్ కంట్రీ ఇప్పుడు అని అనుకుంటున్నాం, కానీ ఒక 200 ఇయర్స్ కింద అనుకోండి, ఒక 1865-1800s లా దేర్ వాజ్ లాట్ ఆఫ్ స్లేవరీ, ఎస్పెషలీ పీపుల్ వేర్ ఎన్స్లేవ్డ్. వాళ్ళతోని అసలు ఎంత కష్టపడి మార్టిన్ లూథర్ కింగ్ కంటే ఇది జమానా ఉందన్నమాట. సో అప్పుడు ఏమైంది, యాక్చువల్లీ మన టెక్సస్ కి చాలా లింక్ ఉంది రేపటి హాలిడేతోని. జూన్ 19, 1985 లో యూనియన్ ట్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవి గాల్వెస్టన్ టెక్సస్ కి అరైవ్ అయినాయి. అప్పుడు అనౌన్స్ చేసిండ్రు దట్ ఈ ఎవరినైతే పీపుల్ ఎన్స్లేవ్ చేసామో దట్ దే ఆర్ ఫ్రీ ఆఫ్టర్ మోర్ దాన్ 2 ఇయర్స్. వాళ్ళు ఇంత ట్రై చేసిన తర్వాత వాళ్ళకి జూన్ 19th రోజు వాళ్ళని యు ఆర్ ఫ్రీ అని చెప్పినందుకు, బికాస్ ఇట్ మార్క్స్ ఎండ్ ఆఫ్ స్లేవరీ కాబట్టి జూన్ టీన్త్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ సెలబ్రేట్స్ ఆఫ్రికన్ అమెరికన్ ఫ్రీడమ్ అనొచ్చు, లేకపోతే మన అచీవ్మెంట్స్ అనొచ్చు, లేకపోతే కల్చర్ అనొచ్చు. అండ్ మనము ఎస్పెషల్లీ ఇండియన్ కమ్యూనిటీస్ ఆల్సో సచ్ ఎ బిగ్ కమ్యూనిటీ కాబట్టి ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు నో, బికాస్ యు నో కల్చరల్లీ అమెరికా హాస్ ఆల్వేస్ బీన్ రిచ్. మనము ఇప్పుడు మనం వచ్చి మనము ఎస్టాబ్లిష్ చేస్తున్నాం మన కల్చర్ కాదు, దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ కల్చర్స్ ఆల్సో ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఎస్పెషలీ, బట్ దే వర్ మిస్యూజ్డ్, యునో మోస్ట్ ఆఫ్ దెమ్ వేర్ మేడ్ స్లేవ్స్ బై యునో అప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళు. దానివల్ల వాళ్ళు కూడా కష్టపడ్డారు, మనం బ్రిటిష్ వాళ్ళతో ఎట్లా కలిసిపోయారు కష్టపడము, వీళ్ళు కూడా కష్టపడ్డారు కాబట్టి వీళ్ళకి జూన్ టీన్త్ ఇస్ ఫేమస్. అది మన జో బైడెన్ ఫైనల్లీ రికగ్నైజ్ చేసి 2021 లో అరే మనం ఎందుకు హాలిడే డిక్లేర్ చేస్తలేమని చెప్పి జూన్ 19 కలిపి జూన్ టీన్త్ ఈజ్ ఎ నేషనల్ హాలిడే అని డిక్లేర్ చేసేసిండు. అందుకని మనకి రేపు హాలిడే. ఈ హాలిడేని చాలా మంది ఏం చేస్తారు, ఫ్యామిలీ రియూనియన్ చేసుకుంటారు, పిక్నిక్ చేసుకుంటారు, యూనో చాలా మంది రెడ్ కలర్స్ లైక్ రెడ్ డ్రింక్స్, వాటర్ మెలన్, రెడ్ వెల్వెట్ కేక్. సో లైక్ యునో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఒక బ్లాక్ హిస్టరీ ఎడ్యుకేషనల్ ఈవెంట్ లెక్క, దే టెల్ అబౌట్ హౌ హార్డ్ దే వర్క్. ఇప్పుడు మనం ఎట్లా చేస్తామో మన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి, అట్లా వీళ్ళు కూడా దే డూ కమ్యూనిటీ గ్యాదరింగ్స్. సో దేర్ విల్ బి లాట్ ఆఫ్ గ్యాదరింగ్స్ అగైన్, లైక్ రాజేశ్వరి ఇంతకుముందు చెప్పినట్టు, మీరు యు గో అండ్ జస్ట్ వేర్ ఎవర్ యూఆర్ బీ మైండ్ఫుల్ బీ కేర్ఫుల్ బికాస్ దేర్ విల్ బి లాట్ ఆఫ్ బిగ్ గ్యాదరింగ్స్ అండ్ అగైన్ యూ షుడ్ ఆల్వేస్ వాచ్ యువర్ సరౌండింగ్స్, బీ ఎక్స్ట్రీమ్లీ నైస్ అండ్ గుడ్ టు పీపుల్ అని చెప్తాను నేనైతే. అందుకని రేపు హాలిడే. ఇది నిజంగానే తెలిసి హాలిడే వేసుకుంటున్నా లేకపోతే ఏ హాలిడే వచ్చేసింది బై నేనైతే ఒక రోజు పనిచేయాల్సిన అవసరం లేదు నిమ్మలంగా అనుకుంటా అనేటోళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి కొంచెం జ్ఞానోదయం చేసిన. బట్ ఓవరాల్ దిస్ ఎ గుడ్ హాలిడే టు సెలబ్రేట్ అని నాకు అనిపిస్తుంది. నేను కూడా అదే ప్లాన్ లో ఉన్నా. మోస్ట్లీ చాలా మంది ఏం చేసిన నాకు తెలిసిన వాళ్ళు లాంగ్ డ్రైవ్ పోతున్నారు, ఎక్కడొకడో ట్రావెల్ చేస్తున్నారు. బట్ నేను వాళ్ళకి ఏం చెప్తాను అంటే, ఒక రోజు ఉండేటట్టు పోండి, మరి ఫుల్ డే డ్రైవింగ్ లో పెట్టుకోకర్రీ, ఎక్కడైనా రిలాక్స్ కండ్రీ, కొంచెం చిల్ అవుట్ అయ్యండి, యూనో నేచర్ చూడండి, మళ్ళీ బికాస్ అగైన్ ఫ్రైడే పోతే సాటర్డే కూడా ఉంది, సండే కూడా ఉంది. సో యూ కెన్ ఎంజాయ్. ఇక మనం ఇంతసేపు ఒక ఫుల్ ఇట్లా స్లేవరీ గురించి దాని గురించి మాట్లాడినప్పుడు ఒక మంచి పాట గుర్తొచ్చింది, యాప్ట్ అనిపిస్తుంది, కానీ మనకి వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు. బట్ ఇనేషన్ ఈ పాట ఇనేషన్ వెళ్తాను, ఓకే? కొంచెం అవునండి, పాపం స్లేవ్ లెక్కనే ఉంటారు, తర్వాత రిమోట్ అయిపోయింది కదా, అట్లా ఆలోచించిన ఎక్కువ కన్నీ.

శ్రీరాములమ్మా ఎంత యాప్ట్ అనిపిస్తుంది కదా ఈ పాట. నాకు నేను కాలర్ తోని కాన్వర్సేషన్ లో ఉండే అనమాట, సో అందుకని వి వర్ జస్ట్ లూపింగ్ ద లాస్ట్ పార్ట్ ఫర్ జస్ట్ సెకండ్. బట్ నాకు ఈ పాట ఒసే రాములమ్మ మూవీలో అసలు దాసరాయరావు డైరెక్షన్ మెచ్చుకోవాలి బై, ఎందుకంటే ఒక జర్నీ ఎంత బాగా చూపిస్తాడో ఆ చిన్నపిల్ల ఎంత ఇన్నోసెన్స్ గాని టిల్ షీ బికమ్స్ దట్ హోల్ బిగ్ రివోల్ట్ అసలు మస్తు చేసింది అనిపించింది నాకు. అండ్ ఇక జూన్ టీన్ తగ్గింది లైక్ సార్ దానికి దీనికి పెద్ద లింక్ లేకపోయినా ఐ రియలీ థింక్ దట్ దిస్ వాజ్ యాప్ కొంచెము క్లిక్ అవుతుంది అనిపిస్తుంది. అదే అడుగుతుంది అనమాట, లాంగ్ వీకెండ్ మీ ప్లాన్స్ ఏంది అంటే క్లీనింగ్ ఈజ్ ఇన్ ద లాస్ట్ లిస్ట్ అంటే యాక్చువల్లీ నాది కూడా క్లీనింగ్ అనుకున్నా కానీ బట్ అది మస్తు ప్రయారిటీ లిస్ట్ లో కిందికి పోతా ఉంటది. ఇక ఇంత కష్టపడ్డప్పుడు వీకెండ్ లో కొంచెం అన్న ఎంజాయ్ చేయాలి కదా. యాక్చువల్లీ నేను ఇవాళ ఏం చేసాను తెలుసా, మామిడి పండ్లు కొనుక్కొచ్చాను. ఐ డోంట్ నో మీరు ఎంత మంది ఇండియన్ మామిడి పండ్లు ఆల్రెడీ కొన్నారో ఈ సీజన్ లో తిన్నారో తెలియదు కానీ నేను మాత్రం ఇది లాస్ట్ సీజన్ ది డబ్బా అన్నారు, అందుకని పోయి ఒక డబ్బా బంగినపల్లి ఒక హిమాయత్. అండ్ మా దగ్గర ఐడోనో మీరు ఇది ఎప్పుడైనా ట్రై చేసిన తెలియదు కానీ మేము మాత్రం ఎవ్రీ సమ్మర్ లా కంపల్సరీ మ్యాంగో పానకం చేస్తాం. అది కూడా చిక్కగా చేస్తాం అనమాట, నాట్ లైక్ వాటరీ లస్సీ ఇట్లా మనము పెరుగు పాలు అవన్నీ ఏమి వేయము, ప్యూర్ మ్యాంగో ప్యూరీ లాగానే ఉంటది. దాంట్లో మంచిగా కొన్ని పలుకులు వేసుకుని ఇలాచి పొడి వేసుకొని బాగా నేను వెయిట్ చేస్తున్నారు ఏం చేసుకోనికి. మంచి పానకం చేసుకోవాలి, దానికి తగ్గట్టు పూరి చేసుకోవాలి, వేడి పూరి. ఐ నో అందరు పూరి పానకం, వెల్ నార్త్ ఇండియన్స్ లో ఆమ్రస్ అంటారు కదా పూరి ఆమ్రస్, అట్లా మా దగ్గర కూడా ఫుల్ ఫేమస్ ఉంటది ఎస్పెషల్లీ సమ్మర్ లో. ఆ పూరి పానకం ఇంకా మధ్యలో కొంతమంది చేస్తారు తెలుసా, బజ్జీలు చేస్తారు, ప్రాపర్ ఉల్లిగడ్డ బజ్జీలు వేస్తారు. అది పానకంలో కొంచెం ఉప్పు ఉంటది, ఇది స్వీట్ వేడి పూరి. నాకు అక్కలవుతుంది ఆల్రెడీ. సో అది నా ప్లాన్ ఫస్ట్, అంటే రేపటికి అట్లీస్ట్ పోయి ఒక మంచిగా ఇలా ఒక వేడి పూరి చేసుకుని. అన్ఫార్చునేట్లీ నేనే వండుకొని తినాలి కాబట్టి ఐ హ్యావ్ టు స్టార్ట్ కుకింగ్, బట్ అట్లీస్ట్ నాకు మామిడి పండు దొరికినాయి ఇవాళ. ఐ హోప్ మీకు కూడా దొరికినాయి అనుకుంటా, మీరు లేకపోతే పోయి కొనుక్కోసి వచ్చేసేయండి. లాట్ ఆఫ్ ఇండియన్ స్టోర్స్ హ్యావ్. కొంతమంది ఏం చేస్తున్నారంటే అట్లీస్ట్ వచ్చి అమ్ముతున్నారు, మాస్టర్ కమ్యూనిటీలో కూడా వచ్చిండ్రు. సో ఇట్ వాజ్ నైస్, ఐ అట్లీస్ట్ గాట్ మంచిగా అయితే వాసన వచ్చినాయి. రేపు హోప్ఫుల్లీ కట్ చేసినప్పుడు కూడా బాగానే ఉంటాయి అనుకుంటున్నా. సో అదనమాట, నేను ప్లానింగ్ లో స్టార్టింగ్ ఇస్ దట్ ఈస్ వాట్ ఐ ప్లాన్ టు డూ టు బిగిన్ విత్. ఆఫ్ కోర్స్ ఫుడ్ ఎప్పుడైనా ఫస్ట్ ఉండాలి. పూరి పానక మీరు ట్రై చేయండి ఎప్పుడైనా, మనం చెప్పిన కదా చాయ్ మురుకులు ఎట్లయితే వన్ బిగ్ కాంబినేషన్ ఆఫ్ తెలంగాణ, అట్లా పూరి పానకం కూడా చేయకపోతే ట్రై చేయండి. వేడి ఉండాలి పూరి, గుర్తుపెట్టుకోండి, సల్లసల్లగా మన పానకం ఉండాలి. నీళ్ళు ఉండదు, పెరుగులు ఏముండదు, లస్సీ కాదు పానకం, ప్యూర్ పానకం. అండ్ వేడిగా పూరి, ఓపిక ఉంటే బజ్జీలు కూడా వేసుకోండి, ఇవన్నీ మూడు పెట్టుకుని తినండి. ఇంకా కొంచెం ఓపిక ఉంటే మంచిగా ఆలు ఫ్రై అయినా వేసుకోరు, లేకపోతే చికెన్ కర్రీ వండుకోర్రి. ఇక మీరు సెట్ అయిపోతారు ఫుల్ ఆఫ్టర్నూన్ కి, మంచిగా తినేసి హ్యాపీగా వండుకోవచ్చు. ఎవరైనా పోన్ వాళ్ళ గురించి చెప్తున్నాయి కానీ లాంగ్ వీకెండ్ కి. అయితే దట్ ఈస్ ద స్టార్ట్ ఆఫ్ ద ప్లాన్ వాట్ ఐ హ్యావ్. ఇంత మీకు ఒక చిన్న ట్రివి ఆడుతా, బికాస్ ఐ థింక్ ఐ హ్యావ్ టు వేక్అప్ అదర్స్ టూ, బికాస్ నేను ముచ్చట పెడుతుంటే అందరు ముచ్చట తింటున్నారు కానీ బట్ ఐ వాంట్ టు టాక్ టు యూ టూ. సో ఒక సినిమా ట్రివియా స్టార్ట్ చేసాం ఇవాళ, చిన్న చిన్న క్వశ్చన్లే ఆడుతా. ఫస్ట్ ఇప్పుడు మనము ఈ మాట్లాడుతున్నాం కదా వీళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చింది, వీళ్ళకి ఎమాన్సిపేషన్ వచ్చింది అన్నట్టు, అట్లా ఫస్ట్ తెలుగు మూవీ పేరు టాకీ మూవీ. ఓకే మీకు తెలిస్తే నాకు చెప్పండి. ఇట్స్ యాక్చువల్లీ వెరీ ఈజీ అనిపిస్తుంది నాకు. ఓ నా కాల్ ఆల్రెడీ వచ్చేస్తుంది, బట్ మీరు అప్పటి వరకు ఇది ఒక పాట మంచి పాట ఇనేషన్ రీ. ఓకే

0: call Nanda G3 at 919-491-4514. Radhika, next week mana office event ki please take care of the catering, okay?
1: Sure.
0: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
1: Idi office party a leka jatra?
0: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full-blown kitchen on wheels for on-site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
2: Chapan sir, what you'd like to order?
3: Baya, in the specials me lagara?
2: Actually, there are many. Hot idli, ghee dosa, medu vada, A to B extruded special thali, isabella bar, cheese dosa, paneer dosa, honey chili, garlic lotus, and amki paneer tikka, which I make up a parata.
3: Hindi bro, gandhi yepino, and specials matra marina.
2: Inka only, Chapmandara, meet up in an authentic vegetarian, Jain or vegan food crave just narante. Adayar Anand Bhavan, A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A2B, Texas.com. Perfect for dining, takeaway or full service catering.
4: Tatra khalu imani, ashtau ahara vidhi visesha ayatanani bhavanti. Ani ayurvedan chaptondi. Ante ahara anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti, dani pandinche vidhanam. Ivanni kuda chodavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still, mana manasulu pachani panta pulallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech INC. Palemari Farms believes that farming is not backward. It is the future. VVF Agtech INC is your calling for farming. Palemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: Welcome back, listeners. Mirindalaru Doom the Maka with me, RJ Anutoni, only on Radio Surabhi 107.9 FM HD3 La. Nenunta every Thursday 7 to 9 PM. మీతో ముచ్చట్లు పెట్టుకుంటా, మీకు ఫుల్ ముచ్చట్లు చెప్పుకుంటా, ఏం జరుగుతుంది, వరల్డ్ ఏం జరుగుతుంది, డాలస్ ఏం జరుగుతుంది, మన చుట్టుముట్టు ఏం జరుగుతుంది అని. అండ్ దెన్ మీరు అప్పుడు మేము ఇంత కష్టపడి న్యూస్ ఎత్తుకోనక్కర్లే, అను వచ్చేసింది కదా, ఉన్న ముచ్చట్లు అని చెప్తుంది అని మీరు అనుకుంటారు. ఇంతకుముందు నేను కాలర్తో మాట్లాడుతుండే, అండ్ ఆయన కూడా పాపము ఎన్ని రోజుల తర్వాత పానకము గురించి ఇన్నా నేను అన్నాడు. కానీ వాళ్ళ ఇంట్లో అంటే వీక్ లో 2-3 రోజులు ఉంటదంట. సో నేను చెప్పిన ఈసారి మీరు పానకం చేసినప్పుడు నన్ను కూడా విలువనరి, నేను ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా, సమ్మర్ వచ్చేసింది, బట్ హోప్ఫుల్లీ ఈ వీకెండ్ లో చేసుకుంటా పూరి పానకం. ఇప్పుడే ట్యూన్ అవుతున్న వాళ్ళకి మళ్ళీ ఒకసారి చెప్పేస్తా, మీరు చేసుకోకపోతే యూ డోంట్ నో వాట్ యూఆర్ మిస్సింగ్. మంచిగా మ్యాంగోస్ తీసుకొని, మంచిగా ప్యూరీ వేసుకొని, ఇలాచీ పొడి వేసుకొని, కొంచెం కావాలంటే చక్కెర వేసుకోండి. బికాస్ స్వీట్ లేకపోతే ఏం లాభం చెప్పండి. హెల్దీ గిల్దీ, నేను కూడా హెల్దీ ఫాలో అవుతా, బట్ హెల్దీ గిల్దీ కొంచెం పక్కన పెట్టాలి వెన్ ఇట్ ఈస్ దాట్ లెవెల్ ఆఫ్ టేస్ట్ ఆఫ్ మ్యాంగో. సో అది తీయకుండాలి, కొంచెం ఇలాచీ పొడి వేసుకోవాలి, కావాలంటే కొన్ని పలుపులు వేసుకోండి, మంచిగా కాజు కిస్మిస్ వేసుకోండి, సార పలుకులు వేసుకోండి, అవన్నీ మంచిగా తినేటట్టు చేసుకొని మంచి వేడి వేడి పూరి బజ్జీలు వేసుకొని తినండి, సూపర్ ఉంటది. ఆ కాంబినేషన్ గురించి మాట్లాడుతున్నా ఇంతకుముందు పాట అండ్ బ్రేక్ వెళ్ళకంటే ముందు. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ కాంబినేషన్. నా లాంగ్ వీకెండ్ ప్లాన్ ఏంది అని ఎవరు అడిగితే చెప్తుండే, ఫస్ట్ అయితే ఇది చేసుకొని ప్రశాంతంగా తిందాం అనుకుంటున్నాను, దాని తర్వాత నెక్స్ట్ చూసాం. చాలా మంది లాంగ్ వీకెండ్ కి ఎక్కడెక్కడో ట్రావెల్ చేస్తున్నారు, సో బీ సేఫ్ అని చెప్తా. అండ్ ఇంకొకటి, అన్ఫార్చునేట్లీ మనం ఇంకొక 2 వీక్స్ వెయిట్ చేయాలి. జూలై 1st కి మన దగ్గరనే యూనివర్సల్ ఓపెన్ అవుతుంది, బట్ ఒక సాడ్ న్యూస్ ఏంది అంటే యూనివర్సల్ చిన్న పిల్లల కోసం అంట. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కిడ్స్ హు ఆర్ 7 or above ఓల్డర్, వాళ్ళకి బోర్ కొట్టచ్చు, బట్ ఏం చేస్తాము. బట్ ఒక్కసారి నాకేమనిపిస్తుంది దట్ ఒక్కసారి అయితే పోయి చూసి రావచ్చు పెద్ద పిల్లలు ఉన్నా కూడా, బికాస్ వెరైటీ వెరైటీ మూవీ క్యారెక్టర్స్ తీసుకొచ్చినంట, అండ్ ఇఫ్ దే హ్యావ్ పుట్ ఇన్ సో మచ్ ఎఫర్ట్ కదా, ఓ బంతాయ్ హక్ బంతాయ్ జాకే అట్లీస్ట్ ఒక్కసారి పోయి చూసి రావడానికి. నేను అడిగిన క్వశ్చన్ కి నాకు ఇంకా కరెక్ట్ ఆన్సర్ రాలేదు. నేను ఒక చిన్న మూవీ ట్రివియా అడిగిన మీకు, తెలుగు ఫస్ట్ మూవీ పేరు ఏంటి? టాకీ మూవీ, నాట్ ద ఓల్డ్ వితౌట్ సౌండ్, ఫస్ట్ తెలుగు మూవీ మీకు తెలిస్తే కాల్ చేయాల్సిందే 9726361966. ఇక ముచ్చట్లకు అంటారా, యాక్చువల్లీ మన ఫ్రిస్కోలోనే వీ హ్యావ్ ఎ న్యూ మేయర్. మీకు ఎంతమంది పోయి ఓటేసినో లేకపోతే ఓటేయనోళ్ళు కూడా అట్లీస్ట్ యూ కీప్ అప్ విత్ ఇట్ అని నాకు తెలియదు, బట్ ఈవెన్ దోస్ పీపుల్ ఆర్ నాట్ సిటిజన్స్.

ఆల్సో ఇట్స్ ఇంపార్టెంట్ టు నో హూ యువర్ మేయర్ ఈస్ బికాస్ వాళ్ళు కొన్ని కీ ప్రయారిటీస్ ఉంటాయి, ఎస్పెషలీ మన ఈవెంట్స్ కి దానికి దీనికి హౌ గుడ్ ఆర్ ది అని. సో మొన్న లాస్ట్ వీక్ ఎలక్షన్స్ అయినాయి అండ్ ఇప్పుడు కొత్తగా ఎలెక్ట్ అయిన ఫ్రిస్కో మేయర్ ఈస్ నన్ అదర్ దాన్ మార్క్ హిల్. ఆయన మన రేడియో సురభి జాతరలో కూడా వచ్చిండు అండ్ హీ టాక్డ్ విత్ ఇట్ అండ్ నేను ఈ మధ్య కూడా చాలా రీల్స్ చూస్తున్నాను ఆయన మన ఇండియన్ రెస్టారెంట్స్ గానీ ఎక్కడికైనా ఆయన మొన్న కళ్యాణం కి కూడా పోయి ఆయన ఆ రోజు మంచిగా ఆశీర్వాదం తీసుకుండు బికాస్ అండ్ ఇది ఎందుకు చెప్తున్నా అంటే దిస్ ఫీల్స్ కైండ్ ఆఫ్ గుడ్ బికాస్ ఇప్పుడు యు ఆల్రెడీ హావ్ బీన్ యూనో ఇఫ్ యు హావ్ బీన్ వాచింగ్ రాజేశ్వరి గారి రిలీజ్ అండ్ పోస్ట్ ఆల్సో దేర్ ఇస్ సో మచ్ హేట్రెడ్, దేర్ ఇస్ సో మచ్ పిన్ పాయింటింగ్. జనాలు ఏంది అంటే మనోళ్ళు ఎక్కువైపోయినరు అన్నట్టు మనం ఫ్రీగా ఉంటున్నాం అబ్బాయి, పుక్కట్లు వచ్చినమా, మనం కష్టపడ్డాం వచ్చినాం, మనం ట్యాక్సీలు కడుతున్నాం, మనం ఇల్లులు కొనుక్కుంటే కూడా ఎవరు మనకు ఫ్రీగా జాగేయలేదు, మన నయమ్మ జాగిచ్చిందా, మనమే కొనుక్కున్నాం జాగా, మనమే ఇల్లు కట్టుకున్నాం అండ్ మనం ట్యాక్సీలు కడుతున్నాం. ఇవంతా కొంతమంది ఉంటారు కదా దట్ దే డోంట్ సీ, దే సీ ద పవర్ ఇస్ షిఫ్టింగ్ అన్నట్టు. బట్ నిజంగా అమెరికన్ హిస్టరీ అదొక రోజు నేను ఒక ఫుల్ సెషన్ చేస్తాను నిజంగానే బికాస్ ఐ హావ్ డన్ లాట్ ఆఫ్ రీడింగ్ అండ్ నేను ఇక్కడ చాలా ఇళ్ళ నుంచి ఉన్నా కాబట్టి నాకు అది కూడా చాలా స్టేట్స్ లో కూడా ఉన్నా కాబట్టి ఐ థింక్ ఐ హావ్ గ్యాదర్డ్ ఇనఫ్ ఇన్ఫర్మేషన్ టు సే దట్ అమెరికా ఈజ్ నాట్ ఫ్రమ్ ఎస్పెషలీ ఆ పీపుల్ ఎవరైతే ఇది మాది అని అంటారో అది వాళ్ళది అసలే కాదు. ఎక్కడికెలో వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అంతా వాళ్ళతో వచ్చినోళ్ళు. ఇప్పుడు ట్రంప్ మన ప్రెసిడెంట్ కూడా వాళ్ళ తాతలు ముత్తాతలు ఎక్కడికెలో వచ్చిన వాళ్ళే, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు కాదు. యునో ద నేటివ్ అమెరికన్స్, ద ప్యూర్ అమెరికన్స్ ఎప్పుడు అట్లా అనుకోరు వాళ్ళు. అట్లా వీళ్ళు ఎవరో వస్తారు భయ్ మనని అంటారు మీరు ఇంత పెద్ద కమ్యూనిటీ అయిపోయింది అదైపోయింది ఇదైపోయింది అని. బట్ మార్క్ హిల్, కమింగ్ బ్యాక్ టు మార్క్ హిల్, ఐ లైక్ హిమ్ బికాస్ నేను ఆయన కలిసిన రోజు హీ సీమ్డ్ వెరీ జెన్యూన్ గాయ్ హూ ఈజ్ వెల్కమింగ్ ఆల్ కమ్యూనిటీస్ టుగెదర్. హీ బిలీవ్స్ దట్ ద కమ్యూనిటీస్ ఎక్స్పాండ్ వెన్ వీ ఆర్ ఆల్ లివింగ్ టుగెదర్. నాకు అది మంచి అనిపించింది, దట్స్ ఐ థింక్ దట్స్ ఎ గుడ్ థింగ్. అండ్ ఇంకొకటి గుడ్ థింగ్ ఏంటంటే ఈయన ముందు ఫ్రిస్కో ఐఎస్డి బోర్డ్ కి ఎలెక్ట్ అయ్యి హీ యూస్ టు బి ఎ ట్రస్టీ అండ్ బోర్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఫ్రిస్కో ఐఎస్డి. సో ఒక స్కూల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిండు అంటే కొంచెం యూనో he's an attorney by profession but he's been a Frisco resident. So itla koncham ee feedback tho nochinollaki em anipistadi ante that he is going to hopefully have an open mind and do good things for the upcoming year anipistadi. So let us see, but congratulations to Mark. I know ipudu Frisco mayor ainanduku that's a good thing and I know tax mana property tax kuda low pedtharu anta chusam, I think we'll see, but I think that's a good thing. అండ్ దెన్ ఇంకా ఇంకా ఫ్రిస్కో వచ్చేట్లు అంటారా, లోకల్ అయితే అన్నీ ఉన్నాయి ప్రస్తుతానికి, బట్ ఐ విల్ సీ ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ వర్త్ లెటింగ్ యూ. ఫీఫా అయితే ఉంది, ఫీఫా కోసం వద్దాం. ఐ థింక్ ఐ డూ ద ఫీఫా అప్డేట్స్ ఇన్ ద నెక్స్ట్ హాఫ్ అవర్. బట్ అంత లోపల నేను ఈ పాట ఒకటి ప్లే చేస్తా. ఈ పాట ప్లే చేసినాక అసలు నేను ఈ పాటనే ఎందుకు ప్లే చేసిన అన్నది చెప్తా. కీప్ లిసనింగ్ టు డూమ్ ద మాకా.

వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. మేరేంటే ధూమ్ ధమాక. నేను కాల్ మధ్యలో కాల్ తీసుకొని మాట్లాడుతున్నా. నాకు కరెక్ట్ ఆన్సర్ రాలే, రాంగ్ ఆన్సర్ అయితే వచ్చినాయి, బట్ దట్ ఈస్ గుడ్, అట్లీస్ట్ ఆలోచిస్తున్నారు, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. బట్ ద ఆన్సర్ నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, తెలుగు మూవీ ఫస్ట్ టాకీ, ఫస్ట్ తెలుగు టాకీ మూవీ పుట్టిన దాటివే పేరు ఏంది అని అడిగినా. చూసామా వస్తుందంటరా, ఒక్కసారి ఇంకొక పాట వేస్తా, దాని తర్వాత ఆన్సర్ చెప్పేస్తా. ఎందుకంటే ఇది కొంచెం పాత పాతది అనమాట, లైక్ లిటరలీ జమానా జమానా కింది పాట ఇది, మూవీ ఇది అప్పుడే స్టార్ట్ అయినాయి అనమాట. అంటే ఆ సినిమాలకు వెళ్ళి మాటలు స్టార్ట్ అయినాయి. తెలిసే కాల్ చేయండి 9726361966. అయితే ఇంతకు ముందు నేను ఇప్పుడు చెప్తున్నా కదా, రంగమ్మ మంగమ్మ పాట ఎందుకు ప్లే చేసాను తెలుసా, సమాంతాది మా ఇంటి బంగారం మూవీ ఇవాళ రిలీజ్ అవుతుంది. నేను ఇవాళనే పోదాం అనుకున్నా కానీ బట్ కుదరలేదు. మీరు ఎవరైనా చూస్తే మాత్రం ప్లీజ్ కాల్ చేసి నాకు చెప్పండి, మూవీ ఎంజాయ్ చేసిన. నాకైతే నిజంగా చూడాలని ఉంది, బికాస్ నేను ట్రైలర్ చూసిన. మా ఇంటి బంగారం అని ఆమె చిన్న కోడలు మన శ్రీముఖిని ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఈమె పెద్ద కోడలు. సో ఈమె అంటే ట్రైలర్ మీకు సినిమా చూపిస్తలే గానీ, ట్రైలర్ లో ఈమె ఏదో కొన్ని 2-3 ఇయర్స్ తర్వాత ఫ్యామిలీ యాక్సెప్ట్ చేసి మేబీ లవ్ మ్యారేజ్ అవుతుందో ఏదో తెలియదు మనకి, ఇంటికి వస్తుంది అనమాట ఒక ఊరికి. ఫుల్ మన సమంతా ఫుల్ కాటన్ చీర కట్టుకుని పెద్ద పెద్ద అదేంది బార్డర్లతో బ్లౌజ్ కి ఇట్లా పిన్ పెట్టకుండా ఇట్లా కొంచెం ఓల్డ్ జమానా లెక్క కనిపిస్తుంది. అండ్ ఏం తెలియదు, వంట తెలియదు, నా దీపం పెట్టమంటే బొట్టు పెట్టమంటే ఆమె ఎవరికి బొట్టు పెట్టాలని అడుగుతుంది, అట్లాంటి టైప్ అనమాట. కానీ సడన్ గా చేంజ్ అయిపోతుంది, బస్ లో ఫుల్ ఫైటింగ్ చేసేస్తుంది, అసలు చీరలోనే ఫుల్ ఫైటింగ్ చేసేస్తుంది. వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది. మరి ఆమె పాస్ట్ స్టోరీ ఏముందో తెలియదు, ఆమె నక్సలైటో తెలియదు, ఆమె లేకపోతే స్పైయో తెలియదు. బట్ ఐ థింక్ ఇట్ విల్ బి ఎ వెరీ గుడ్ మూవీ, బికాస్ ఒకటేమో యాక్షన్ కూడా ఉంది, ఒకటేమో ద అన్నోన్ ఎలిమెంట్ ఆఫ్ వాట్ టు ఎక్స్పెక్ట్ అనేది. నేను ఐ రియలీ వాంట్ టు గో అండ్ వాచ్ ఎ మూవీ ఫర్ దాట్, బికాస్ నేను అట్లాంటి మూవీని చాలా రోజుల నుంచి ఎంజాయ్ చేయడానికి వెయిట్ చేస్తున్నా. అండ్ అన్ఫార్చునేట్లీ చెప్తా, ఫార్చునేట్లీ అన్నా, నేను లాస్ట్ వీక్ కూడా అంటుండే కదా పెద్ద సినిమా నేనే పోయి చూసి వచ్చిన మొత్తానికి. ఏమో అనిపించింది, ఎందుకు పోయినారా అబ్బాయి అనిపించింది. ఇక తప్పదని పోయినా అనుకుంటా, ఏదో సినిమా చూసాంలే, ఇక ఇన్ని రోజుల నుంచి ఏఆర్ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్న ఫుల్ ఉంటది కదా అని చెప్పి పోయినా. బిట్స్ అండ్ పీసెస్ లో మంచిగానే అనిపించింది మూవీ. కానీ ఇప్పుడు నేను చెప్పాను కదా రంగమ్మ మంగమ్మ, అందులో సమంత కూడా ఒక విలేజ్ బెల్లి క్యారెక్టర్ చేస్తుంది. ఎంత నీట్ గా, ఎంత ప్లెజెంట్ గా చూపిస్తారు. ఈడ అసలు జాన్వీ కపూర్ ని ఎందుకు తీసుకున్నారు, ఆమెకి అసలు క్యారెక్టర్ లేదు, పోనీ ఏదో రాసిండు రోల్, అట్లీస్ట్ షీఈస్ వెరీ ప్రిటీ టు లుక్ అట్ అంటే ఆమెకి కరెక్ట్. నేను ఇప్పుడు మీరు ట్రోలింగ్ ఎంతమంది విన్నారో లేదు తెలియదు, కానీ షీఈస్ బీన్ ఆబ్జెక్టిఫైడ్ త్రూ ద మూవీ వేరెవర్ షీ వాజ్. ఆమె వచ్చేదే ఒక నేను మూవీని ఒక 1/3, 2/3, 3/3 పార్ట్స్ కి డివైడ్ చేసిన. ఎందుకంటే ఈ మనిషి మూడు రకాల గేమ్లు ఆడతాడు అనమాట. ఇది పాతగా అయిపోయింది కాబట్టి నేను చెప్పేస్తా స్టోరీ. సో మీరు సినిమా చూడకపోతే అది మీ లాస్, నా లాస్ కాదు, కానీ యాక్చువల్లీ అది మీ గెయిన్, ట్రస్ట్ మీ. ఎందుకంటే అది వచ్చిన తర్వాత కూడా చూసుకోవచ్చు మీరు రిలీజ్ అయినాక. నాలాంటి వాళ్ళు ఎవరో లాస్ట్ కూడా పోయి చూద్దాం అన్న వాళ్ళు బలైన వాళ్ళు చెప్తున్నా. మూవీలో కాన్సెప్ట్ కొంచెం మంచిగా ఉంది, కానీ ద వే హి టుక్ ద మూవీ వాజ్ లిటిల్ బిట్ స్ట్రెచ్ అనిపించింది. జాన్వీ కపూర్ వాజ్ వేస్టెడ్ అనిపించింది. ఐ మీన్ రామ్ చరణ్ గెట్ ఇట్, ఏమన్నా బాడీ అబ్బాయి, అసలు ఫిజిక్ అయితే చింపేసిండు. బట్ ఆయన డ్రెస్సింగ్ సెన్స్ ఏమో నాకు అర్థం కాదు కానీ, బట్ ఆ వే దే టుక్ ఇట్, మంచి ముందే పొట్టి ఉండడంటే ఇంకా పొట్టిగా అనిపించింది మూవీలో. అరే కొంచెం హైట్ ఇయ్యండి బాయ్, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా తక్కువ హైటే ఉంటాడు, కానీ మూవీలో దే మేక్ హిమ్ లుక్ వెరీ బిగ్గర్ రైట్. అది మంచిగా అనిపిస్తుంది చూడండి పెద్ద స్క్రీన్ లో. ఇంట్లో అట్లా అనిపించలే నాకు, అదొకటి అనిపించింది. అండ్ దెన్ లైక్ ఐ సెడ్, హీరోయిన్ కి క్యారెక్టర్ లో అసలు ఎక్కడ దమ్మే లేదు రోల్ లో. వస్తుంది ఏదో ఫేక్ గా ఏడుస్తుంది, ఒక పాట అయిపోతుంది వెళ్ళిపోతుంది. సో ఒక్కొక్క వంతడు వచ్చేస్తుంది. ఒక ఫస్ట్ గేమ్ ఆడతాడు, క్రికెట్ ఆడతాడు, క్రికెట్ లో ఏం గెలవలేం కదా అని చెప్పేసి పోయి కుస్తీ ఆడతాడు. ఆ కుస్తీలోనే ఎండ్ చేయాల్సింది, కుస్తీలో ఆయనకు గోల్డ్ మెడల్ ఇప్పించేయాల్సింది, ఇక వాళ్ళకి కావాల్సింది అయిపోతుండే. కానీ రాంగ్ మెసేజ్ ఇచ్చిండు, కుస్తీలో కూడా ఆయనకు పనిచేయరు, రాకపోతే గోల్డ్ మెడల్ పోయి సీదా ఆయన ఇక చెప్పాలని చెప్పేసలే, ఇక ఏదో పారాలింపిక్స్ కి వెళ్ళిపోతాడు, ఎందుకు పోయిండు అన్నది మీరే పోయి చూసుకోరు బయట. నేనంతా చెప్పా, దట్ వాజ్ వెరీ సాడ్. అయితే అందరిగా పారాలింపిక్స్ లో రన్నింగ్ రేస్ నడుస్తుంటుంది. నేను అనుకుంటున్నా, ఉరి అమ్మ ఒక గోల్డ్ మెడల్ కోసం ఈయన ఇన్ని చేయొచ్చు అన్న రాంగ్ మెసేజ్ ఇచ్చే బదులు చేసే ఒక్క దాంట్లో ఫస్ట్ దాంట్లో కొంచెం పాజిటివిటీ అంటే తీయొచ్చు మూవీని. బుజ్జిబాబు ట్రై చేసిండు, బట్ ఐ ఫీల్ లైక్ హీ కుడ్ హావ్ డన్ సో మచ్ మోర్ జస్టిస్ విత్ ద యాక్టర్స్ హీ హ్యాడ్. I did not personally like it. I felt like a let down. అట్లా అనిపించింది. అందుకే నేను ఈ రంగమ్మ మంగమ్మ మూవీ కూడా ఇచ్చిన, ఎందుకంటే మూవీని తీయొచ్చు. ఇప్పుడు ఈ మూవీలో బ్యాక్ గ్రౌండ్ వాజ్ ద విలేజ్ స్టోరీ, ఇది పెట్టిండు అది పెట్టిండు. అండ్ ద లేడీని ఎంత మంచిగా చూపించిండు,
అరే అట్లాంటి అట్లాంటివి వేయాలి భయ్ ఈ సినిమా చూడాలంటే. అందుకనే నాకు మా ఇంటి బంగారం చూడాలండి. ఇంకొకటి ఏంటి అంటే ఐ వాంట్ టు సీ హౌ గుడ్ సమంతా హ్యాస్ డన్, బికాజ్ ఆమె అసలు వెరైటీ వెరైటీ కాన్సెప్ట్ లో సెలెక్ట్ చేసుకుంటుంది, మంచిగా చేస్తుంది. ఇంకొకటి ఇట్లా కొంచెం కామెడీ ఉండాలి, నవ్వుకోవాలి మూవీ. ఒక మూవీకి పోతే నీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండాలి. అది లేకుండా వన్ టోన్ లో పోతూ ఓన్లీ హీరోని ఎలివేట్ చేసుకుంటూ పోయినామనుకో, ఐ ఫీల్ లైక్ వీఆర్ మిస్సింగ్ అవుట్ ఆన్ అ బిగ్ ఫన్ పార్ట్. సో దట్ వాజ్ వాట్ ఐ వాజ్ మిస్సింగ్ ఇన్ దిస్. నాకు అందుకే అది నాకు అంత పెద్దగా నచ్చలేదు సినిమా. బట్ ఇక ఏదో చూసేసాం కదా అని చెప్పి చూసేసాం. ఇంకొక పాట ప్లే చేస్తా, బట్ ఈ పాట కొంచెం ఫోక్ లో పోతున్నా. ఫోక్ అయిపోయిన తర్వాత వచ్చి నాకు ఒక సాంగ్ రిక్వెస్ట్ కూడా వచ్చింది, ఆ పాట ప్లే చేస్తా. అది కూడా చాలా రోజుల తర్వాత ఆ పాట కూడా ప్లే చేస్తా. బట్ ఇప్పటికీ పాటి విషయం

వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. మీరేంటున్నారు ధూమ్ ధమాక. నేను ఆ పాట ఎందుకు ప్లేసిన అంటే, నాకు మొన్న రీసెంట్ గా తెలిసింది దట్ ఈ పాట కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నాడో ఆయనకు అసలు రియల్లీ ఎంత టాలెంటెడ్ మాస్టర్. ఆయన పేరు యూనో ఈ గోస్ బై శేఖర్ వైరస్. అండ్ మీలో ఎంతమంది బిగ్ ఫోక్ సాంగ్ ఫ్యాన్స్ తెలియదు నాకు, బట్ ఈ ఎవరైతే యాక్చువల్లీ ఆయన పేరు శేఖర్ సమ్ జాను ఏదో ఉంది, బట్ ఆయన శేఖర్ వైరస్ అని ఆయన దట్ ఈస్ హిస్ ఇన్స్టా ఆర్ హిస్ యూట్యూబ్ హ్యాండిల్ నేమ్. కొట్టి చూడండి, ఎవ్రీ ఫోక్ సాంగ్ దట్ యూ కరెంట్లీ థింక్ ఆర్ మొన్న ఒక లాస్ట్ ఒక 5-6 ఇయర్స్ కానీ ఒక 8 ఇయర్స్ నుంచి ఎవ్రీ పాటకి కొరియోగ్రాఫర్ ఆయననే. అది మొన్నదాకా నాకు కూడా తెలియదు. ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్ దట్ ఇప్పుడు రాను బొంబాయికి రాను గాని, లేకపోతే దారిన పోతుండు ఆ పాట గాని, అండ్ మళ్ళీ మొన్న మంగళీద్ వచ్చిందే బాయిలోన ఆ పాట గాని, అట్లా ఎవ్రీ సాంగ్ దట్స్ బికమ్ ఎ హిట్ దట్ యూ రీసెంట్లీ హియర్ యాజ్ పార్ట్ ఆఫ్ దోస్ ఫోక్ ఆల్బమ్స్ అన్నిటికి కొరియోగ్రాఫర్ ఈయననే. కానీ సూపర్ చేస్తుంది కదా, లైక్ హీస్ ఆల్సో ఐ థింక్ ఫ్రమ్ కరీంనగర్ ఎక్కడి నుంచో. ఆయన ఒక్కొక్క దానికి ఒక్కొక్క హుక్ స్టెప్ ఇస్తున్నాడు, అండ్ ఐ ఫీల్ లైక్ హీస్ మేడ్ హిస్ మార్క్. నేను కూడా మొన్న రీసెంట్లీ ఆయన ఒక మంచి రీల్ కి చేసిన, అండ్ ఐ రియలీ లైక్ ఇట్. అండ్ నాకు ఫోక్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం, బికాస్ ఒక మంచి వైబ్ ఉంటుంది, అండ్ దెన్ యూనో చేస్తుంటేనే ఒక మంచి ఒక ఎంజాయ్మెంట్ వస్తుంది, మంచి ఒక వైబ్ వస్తుంది, జోష్ వస్తుంది. ఇట్లా ఉట్టిగా కూర్చొని చల్లగా నీళ్ళు లేకుండా కూర్చునే టైప్ కాదు పాటలు, అదొక మంచి లైక్ లేచి జస్ట్ అట్లీస్ట్ ఒక ఓ వావ్ ఎంత మంచి అనిపించింది అట్లాంటి పాటలు అనమాట. సో నాకైతే ఐ రియలీ లైక్ ఎవ్రీ సాంగ్ దట్ హియర్స్ కొరియోగ్రాఫర్. సో అట్లా కొత్త కొత్త వాళ్ళు కొరియోగ్రాఫర్ లైక్ ఇరో ఛాన్స్ ఇవ్వడమే కాదు, ఒక ఫేమ్ వచ్చి ఐ ఫీల్ దట్ ఈస్ వెరీ గుడ్. అంటే మనం కొత్త కొత్త వాళ్ళు కూడా యూనో సేమ్ ఓల్డ్ కొరియోగ్రాఫర్స్ కాకుండా కొత్త వాళ్ళు వెందే రీజనల్ సాంగ్స్ రీజనల్ ప్రాజెక్ట్స్ చేసుకుంటా. ఇప్పుడు ఈ రాను బొంబాయికి రాను యూ ఓంట్ బిలీవ్ గ్లోబల్ హిట్ అయిపోయింది. ఒకటి పాట లిరిక్స్ కి మ్యూజిక్ కి, బట్ ఇంకొకటి ఫర్ దట్ హుక్ స్టెప్ యూనో ఏమన్నా డాన్స్ చేసారా, జస్ట్ సింపుల్ రాన్ పో అంటది అండ్ బొంబాయికి రాను, ఆ రెండు స్టెప్లు. ఈవెన్ మన హైదరాబాద్ లో మొన్న అదేంది బ్యూటీ ప్యాజెంట్ అయింది కదా, ఈవెన్ ద లేడీస్ ఫ్రమ్ ఆఫ్రికా ఆర్ సమ్వేర్ ఎల్స్ దే ఆల్సో నో దిస్ సాంగ్. సో మన మ్యూజిక్ రీచ్ అయిపోయింది అనమాట. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ ఫోక్ సాంగ్ పీపుల్ యాక్చువల్లీ కనెక్ట్ టు మ్యూజిక్ దానికి. దిస్ ఈస్ లైక్ యునో ఐ రియలీ థింక్ దట్ ఈస్ అ గుడ్ థింగ్. సో జస్ట్ ఒక చిన్న ట్రివియా లాగా అనమాట, బట్ నేను ఇప్పుడు చెప్పేస్తున్నా ట్రివియా అంటే గుర్తొచ్చింది. అసలు నేను అడిగిన క్వశ్చన్ నాకు ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ అయితే రాలేదు, బట్ ఐ థింక్ ఇట్స్ లిటిల్ బిట్ హార్డర్ నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఫస్ట్ తెలుగు టాకీ మూవీ పేరు ఏంది అని అడిగిన నేను. ది ఆన్సర్ ఈస్ భక్త ప్రహ్లాద. ఇది నాలంటోళ్ళకు కూడా తెలియదు, నేను కూడా సర్చ్ చేసుకుని వచ్చిన క్వశ్చన్. 1932 లా ఫస్ట్ తెలుగు టాకీ మూవీ వస్తే దానికి ఆ మూవీ ఫస్ట్ స్టార్ట్ అయింది మన దగ్గర, అండ్ దట్ మూవీ ఈజ్ నథింగ్ బట్ భక్త ప్రహ్లాద, అది మూవీ పేరు. సో ఇట్లా కొంచెము అప్పుడప్పుడు ఏదో ఇట్లా పాతకాలంలోకి పోయి కూడా క్వశ్చన్ అడుగుతుంటది. ఇవాళ ఎందుకో అట్లా పాతకాలంలోకి పోవాలనిపించింది. సో కొంచెం టఫ్ క్వశ్చన్ పట్టుకొచ్చింది, బట్ ఈ నెక్స్ట్ ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. మీలో మస్తు ప్రతి ఒక్కరు మాయాబజార్ చూసి ఉంటారు అన్లా, అంటే మాయాబజార్ ఎవరు చేసిన అడుగు, బట్ అందులో నాకు అన్నిటికంటే ఫేవరెట్ క్యారెక్టర్ ఈస్ ఘటోత్కచుడు రోల్. ఘటోత్కచుడు రోల్ ఎవరు చేసిండ్రు మీకు తెలుసా? ఐ మీన్ ఆ ఫేస్ ఆ స్మైల్ చూస్తే అసలు యూ విల్ లవ్ ఇట్. దట్ ఈస్ లైక్ మై కైండ్ ఆఫ్ పర్సన్ అనిపిస్తుంది. మీకు తెలిస్తే మీరు కాల్ చేసి చెప్పండి 9726361966. మాయా బజార్ లా ఘటోత్కచుడు క్యారెక్టర్ చేసిన లెజెండరీ యాక్టర్ ఎవరు తెలిస్తే నాకు కాల్ చేసి చెప్పండి. ఇంక నెక్స్ట్ పాట ప్లే చేసేది ఇట్స్ యాక్చువల్లీ రిక్వెస్ట్ సాంగ్, నాకు రిక్వెస్ట్ వచ్చింది, బట్ ఐ థింక్ నేను కూడా ఎత్తుకలేదు, బట్ దట్స్ అ గుడ్ థింగ్ బికాస్ నాకు కూడా ఈ పాట ఎప్పటి నుంచో వినాలనిపిస్తుంది. బట్ ఇది ఒక కంప్లీట్ కొత్త ట్రెండ్ స్టార్ట్ చేసింది అప్పుడు వచ్చినప్పుడు, అండ్ మూవీ ఆల్సో లైక్ వన్ ఆఫ్ ద లెజెండ్స్ చేసిండు. పాట ఇందాక పాట గురించి చెప్తా, బట్ గో ఎంజాయ్ దిస్ సాంగ్.

そうそうそう。パターでさ、ゲスボテンリー。ఇప్పుడే గెలిచిపోయి ఉంటుంది.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. ఈ వీకెండ్ గ్రాస్ తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
4: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
5: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
4: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
6: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్, ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్. అట్ శ్రీకృష్ణ విలాస్, ప్రతి డీటెయిల్, ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ట్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ అ స్పేస్ ద కాన్వర్సేషన్స్ ఫ్లో, హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో, 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో, టెక్సస్. ఆర్ కాల్ 469-269-6476.
7: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
8: వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్, మీరేంటున్నారు? ధూమ్ ద మాకా. ఇప్పుడే జూనియన్ అవుతున్న వాళ్ళకి వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ఆల్రెడీ ఇంటి వాళ్ళు వెల్కమ్ బ్యాక్. నేను మీ అనూని ఉంటా ఎవ్రీ థర్స్డే 7 to 9 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3. లా ఇవ్వ మన 1 hour, ఫస్ట్ 1 hour అయిపోయింది. నాకు అసలు ఎవ్రీ 2 hours ఇట్లా ఫాస్ట్ వెళ్ళిపోతున్నాడు అనిపిస్తుంది. అండ్ ఐ డిడ్ గెట్ సమ్ క్వశ్చన్స్, నేను ఆన్ ఎయిర్ తీసుకోలేదు, బట్ ఐ హావ్ బీన్ గెటింగ్ వెన్ మన సాంగ్స్ ప్లే చేస్తున్నప్పుడు డిస్టర్బ్ చేయబోదిగాలి, అందుకని ఐ వాజ్ టాకింగ్ టు దెమ్ ఆఫ్ ఎయిర్. మీరు పాటలు ఎంజాయ్ చేయండి, నేను ముచ్చట పెడతా అని. అండ్ నాకు కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేసినాయి, బట్ ఐ రియలీ రియలీ నేను మనము ఫస్ట్ సెగ్మెంట్ లా పూరి పానకము, పూరి బజ్జీలు ఇవి మాట్లాడుకున్నాం కదా. సో నాకు ఫుల్ ఆకలి అవుతూ ఒక ఇమేజ్ మైండ్ లోకి వచ్చింది. ఆ ఇమేజ్ వచ్చినందుకు నేను ఆ ట్రివియా క్వశ్చన్ అడిగిన. మన క్వశ్చన్ కి ఆన్సర్స్ అందరూ, ఐ థింక్ ఐ దట్ వాజ్ అన్ ఈజీ క్వశ్చన్ అనిపించింది నాకు, బికాజ్ మనకి మాయా బజార్ లా చేసిన క్యారెక్టర్, ది ఐకానిక్ క్యారెక్టర్ ఆఫ్ ఘటోత్కచుడు ఈజ్ నన్ అదర్ దాన్ ఎస్వి రంగారావు గారు. ఎస్వి రంగారావు గారి గురించి ఎంత చెప్పినా తక్కువనే, బికాజ్ ఆయన ఫేస్ లా ఒక మంచి కళ ఉంటది అనిపిస్తుంది. ఆయన లైక్ బ్యాడ్ క్యారెక్టర్ వేసిన, లేకపోతే ఒక విలన్ క్యారెక్టర్ వేసిన, ఒక మాంత్రికుడు క్యారెక్టర్ వేసినా కూడా చూడాలనిపిస్తుంది. అందులో ఘటోత్కచుడు మాయాబజార్ లో ఉండదు, అది ఒక ఐకానిక్ రోల్. నాకు నర్తనశాల కూడా మంచిగా అనిపిస్తుంది. బట్ ఇంతకి మీకు ఎస్వి రంగారావు అనేది తెలుసు కదా. ఇప్పుడు ఇంట్లోకెళ్ళి ఇంకో ట్రివియా ఉట్టుకొచ్చింది. ఎస్వి అంటే ఏందో మీకు తెలుసా? తెలిస్తే కాల్ చేయండి 9726361966. సింపుల్ సింపుల్ ట్రివియా అడుగుతుంది, ఎందుకంటే నేను చెప్పిన కదా లాంగ్ వీకెండ్ మూడ్ లో ఉన్నా నేను కూడా. సో మీకు కూడా ఎక్కువ బ్రెయిన్ కష్టపెట్ట, కొంచెం ఎంజాయ్ చేయండి. బట్ మై గాడ్, అసలు ఏమన్నా స్వీట్ ఫేస్ ఉంటుందా? అసలు కిరీటం పెట్టుకుని గద పట్టుకుంటే ఎంత స్వీట్ అనిపిస్తుంది నాకు. ఇట్లా పోయి ఇట్లా హగ్ చేసుకుని ఇట్లా చెప్పలు కట్టి పట్టుకుపోతుంది. దట్స్ హౌ క్యూట్ ఐ థింక్ హీఈస్. సో ఈ ఫుడ్ గురించి అంతా మాట్లాడినప్పుడు నాకు ఇక ఆ ఫేస్ గుర్తు వచ్చింది కాబట్టి ఇక ఆ పాట వేయకపోతే ఎట్లా చెప్పారు. సో ఈ పాట ఇనేష్ రండి, ఇనేష్ వచ్చినాక. బట్ ఎస్వి రంగారావు ఎస్వి తెలిస్తే కాల్ చేసి చెప్పండి 9726361966. అంత లోపల ఈ ఫన్ పాట ఇనేష్ రండి. ఇది కలర్ లో వచ్చినప్పుడే నచ్చింది నాకు, అన్ని చూడగలుగుతాను.

అసలు ఏమన్నా పాటనా, చిన్న పాటనే గాని అంటే మూవీ చాలా పెద్దది. అండ్ నేను మధ్యలో వెన్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ యూనో టాకింగ్ టు అనదర్ డిజైన్, నాకు ఆన్సర్ వచ్చేసింది, హౌ క్యాన్ యూ నాట్ గెస్ వాట్ ఈస్ ఎస్వి ఎస్వి రంగరావు. సో నాకు అన్ని కరెక్ట్ ఆన్సర్సే వచ్చినాయి. బట్ నేను ఇంకొక చిన్న ఫన్ ట్రివియా చెప్తా సార్, వి హ్యాడ్ ఆన్లైన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ ఆల్సో దట్ వెంట్ అవుట్ మా వెడ్డింగ్ అప్పుడు. అండ్ నేను ఐఎమ్ ఎ ఫుడీ, ఐ కెన్ టెల్ దాట్. నేను అన్ని క్యూజిన్స్ ట్రై చేస్తా, అన్ని క్యూజిన్స్ ఎంజాయ్ చేస్తా. అండ్ కొత్త కొత్త ప్లేసెస్ కి పోనీ కూడా ఐ ఆల్వేస్ లుక్ ఫార్వర్డ్ టు అనమాట. సో ఇక నా పెళ్ళి అవుతున్నప్పుడు మై ఫ్యామిలీ డిసైడెడ్ దట్ వి హ్యావ్ టు డూ సంథింగ్ ఫన్ అని చెప్పి, కార్డులో లాస్ట్కి ఉంటుంది కదా వెనకాల ఈయన ఇట్లా కూర్చొని హా నవ్వుతాడు, ఆ పిక్చర్ పెట్టిండు భోజనం బుకి, ఇగో మీరు రావాల్సింది ఈ టైం, ఇట్లా చెప్తాం కదా ఈ టైంలో పెళ్లి ఉంటది, ఈ టైంలో విందు ఉంటది అని. సో భోజనం టైంకి హీరో దేపుడ్ సంథింగ్ లైక్ దిస్, అండ్ ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. అండ్ నాకు ఇక అది ఒక మెమరీ లెక్క అయిపోయింది అనుకోరు ఇక హీరో. అండ్ ఐ యాక్చువల్లీ దట్ వాజ్ ఎ సర్ప్రైజ్, నాకు కూడా తెలియదు, బట్ దాట్ వాజ్ అ ఫన్ మూవీ. నాకు ఈ సినిమా నేను మా పిల్లలకు చూపించాలి భయ్ నాకు అనిపించింది. మనం అందరము ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ అన్ ఐకానిక్ మూవీ దట్ ఇప్పుడు కూడా కూర్చోబెట్టి వీళ్ళకి ఫుల్ సినిమా చూపించాలి, ఎంత లాంగ్ సినిమా. నాకు ఇంతకు ముందు మౌనిక కాల్ చేసి చెప్తుంది స్టోరీ అబౌట్ హౌ షీ హ్యాడ్ టు వాచ్ ద మూవీ అని. పాపము కాళ్ళు చేతులు కట్టేసి మరి కూర్చోబెట్టి చూపించారంట 4 hours. బట్ అగైన్ అట్లా కూర్చోబెట్టి చూపించకపోతే ఎట్లా వస్తుంది సినిమాలు, మధ్యలో వెళ్ళిపోతాము, నిద్ర వస్తుంది, పండుకుంటుంటారు. బట్ ఈ సినిమాల ఎక్స్ప్రెషన్లు కానీ, ఎస్పెషల్లీ మన సావిత్రి అండ్ ఎస్వి రంగారావు వాళ్ళిద్దరిది, ఇక మై గాడ్, ఐ కుడ్ లైక్ టాక్ ఫర్ అ హోల్ ఫన్ పార్ట్. ఇక అదొక్క పాట మాట్లాడినప్పుడు, పెళ్లి గురించి మాట్లాడినప్పుడు ఈ పాట వేయకపోతే ఎట్లా, ఈ ఒక్క పాట వేసినాక వీల్ మూవ్ ఫార్వర్డ్ టు సంథింగ్. ఈరోజు నేను పెళ్లి

0: వచ్చేసిన మళ్ళీ బ్యాక్ వచ్చేసిన ఆయన మనము ఆఫ్ ట్రాక్ అయినాము. బట్ ఇక లాంగ్ వీకెండ్ ఫుడ్ ఇవన్నీ మాట్లాడుకుంటే, శ్రీరంగరావు గురించి మాట్లాడుకున్నాక, మాయాబజార్ గురించి మాట్లాడుకుంటే ఈ పాట ఎక్కువది ఎట్లా. అండ్ వాళ్ళ స్విచ్చర్ ఇద్దరు అసలు సూపర్ కదా. ఆ టైంలో మనకి ఓవర్ ల్యాపింగ్ లేదు, ఏఐ టెక్నాలజీ లేవు, ఏం లేవు, కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ అనిపిస్తుంది నాకు. ఇట్లా నవ్వుకుంటా తుల్కుంటా చూసే వచ్చే సినిమా, సూపర్ సినిమా కదా. Anyway, that was what we were talking about, one of those iconic old movies la and trivia la kuda undi kabatti question adagalsi vachindi and atlane manamu aa paata play chestam. Iga now let us actually move forward. Nenu FIFA gurinchi inka cheppaledu but ee week evaraithe chusinro chudaledu gaani Argentina match chudakapothe maatram you have missed a lot ani chepta. Enduku ante Messi dilonulu antu evaru undaru, especially people are thinking this is his World Cup again. కంబ్యాక్ డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఆల్రెడీ గెలిచింది కాబట్టి. బట్ మొన్న హిస్ ఫస్ట్ హ్యాట్రిక్ గోల్ రికార్డ్ క్రియేట్ చేసిండు అర్జెంటీనా. మొన్న గేమ్ ఆడినప్పుడు 3 goals స్కోర్ చేసింది. ఆల్ ద 3 goals మెస్సీయే స్కోర్ చేసిండు. అండ్ అసలు ఏమన్నా స్కోర్ చేసిండా, లైక్ ఐ వాజ్ వాచింగ్ ద హోల్ గేమ్ అండ్ అసలు అమేజింగ్ అనిపించింది నాకు. వై ఇస్ మెస్సీ మెస్సీ అని యునో, ఈవెన్ ఫీఫా వరల్డ్ కప్ కూడా వాళ్ళు ట్వీట్ లో మెస్సీ ఇస్ ద తాలా, లైక్ తలైవాన్ అంటాం కదా మనం, మన లైక్ ద గాడ్ అని ఆఫ్ యునో రజనీకాంత్ ఇస్ తలైవా ఆర్ ద కింగ్ ఫర్ ధోనికి తాలా అంటాం కదా, అట్లా వాళ్ళు మెస్సీకి కూడా పెట్టిండ్రు, రొనాల్డోకి కూడా పెట్టారు. కానీ బట్ రొనాల్డో ఐ థింక్ మొన్న ఆడిన గేమ్ లో హీ వాజ్ అ లిటిల్ లెట్ డౌన్. 3 chances ఇచ్చిన భయ్ అయినా కూడా ఒక్క స్కోర్ కొట్టలే. బట్ you know tie ayindi game, but I was hoping to see a better game. Igar Cristiano Ronaldo kosam inta kashtapadi pothe vallu konchamanna gelvalla, but ante ippudu mana Messi etla aadindo atla expectations tho pothara, especially manollu ticket lu konukoni mari poyindru Houston game la. England also did a good comeback anpichindi naaku 4-2 toni mana ikkane ayindi Arlington la AT&T stadium la. And Mbappe, చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు ఎంబాపేకి కూడా, ఫ్రాన్స్ అయినా. హీ ఆల్సో డిడ్ ఎ వెరీ నైస్ స్కోర్ చేసిండు, 2 goals స్కోర్ చేసిండు. సో ఐ థింక్ లాట్ ఆఫ్ గుడ్ గేమ్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇవాళ ఇప్పుడు ఐ థింక్ కెనడా గేమ్ అయిపోయిందో తెలియదు, బట్ 5 o'clock కెనడా గేమ్ ఉండే అండ్ దట్ వాజ్ ఆల్సో గోయింగ్ వెరీ వెల్. బట్ నాకేంది అంటే గానా గేమ్ చూసిన లేదు తెలియదు, కానీ పనామా ఇంకా గానా ఆడింది గేమ్. అసలు గానా గెలుస్తుంది అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వెన్ ద అండర్ డాగ్ విన్స్ కదా, దట్ ఈస్ లైక్ అమేజింగ్ అనిపిస్తుంది. అండ్ నేను ఇప్పుడే అప్డేట్ చూస్తుండే కెనడా ఖతార్ ని 6-0 తో కొట్టి గెలిచింది. సో వావ్, కెనడా ఇస్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. అండ్ కొంతమంది ఒక ప్రిడిక్టర్ ఉంటారంట ఇట్లా జోషన్ చెప్పినట్టు, ఆయన ఎప్పుడు చెప్పినా కూడా నిజమైతుంది అంటే, ఆయన అంటే ఈ ఇయర్ నెదర్లాండ్స్ గెలుస్తుంది అని, ఫ్రమ్ సమ్ బ్రిటిష్ గై ఆర్ సంబడి, ఐ డోంట్ నో వేర్ ఈస్ ఫ్రమ్, బట్ ఈ ఆల్వేస్ ప్రిడిక్స్ అండ్ అందరూ ఇట్లా లిటరలీ లైక్ గ్రౌండ్ హాగ్ డే లెక్క వెయిట్ చేస్తుంటారంట ఆయన గురించి, ఆయన ఏం చెప్తాడా ఇందామని. హీ కేమ్ అవుట్ అండ్ హీ ప్రిడిక్టెడ్ నెదర్లాండ్స్ టు విన్ దిస్. చూసాం July 19th కి, అంత లోపల ఒక మంచి పార్టీ నేషన్ వస్తాం. ఇక మళ్ళీ మనం బ్యాక్ కి వచ్చేసాం, మన ఫన్ సాంగ్స్ కి వచ్చేసాం. ఒక పాట అయ్యా, ఈ పాట చాలా రోజులు అవుతుంది, ఈ పాట ఇద్దాం. ఈ పాట కొంచెం జోష్ వచ్చేసాం, ఇంకొన్ని ఫీఫామ్ వచ్చేట్టున్నాయి. డోంట్ గో ఎనీవేర్, ఐల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ దిస్ సాంగ్. పాట ఏమైంది అనుకుంటున్నా, వస్తుంది.
1: అట్ట ఏరు మొహాలు వేసుకొని చూస్తారంట్రా.

उठे उठे चेहरा था ना। वेलकम बैक लिसनर्स, मेरे इंटरनरू धूम द माका विद मी आरजे मी अनुतोनी। इवाला मनमु लास्ट ऑलमोस्ट आ लास्ट हाफ आवर सेगमेंट लग उच्चे सरे उन्नमु, बट वी आर टॉकिंग अबाउट बिफोर वी वेंट इनटू द सॉन्ग मनमु फीफा गुरिंच माट्लाडुतुन्नामु एंड फीफा क्रेज मोत्तम असल वर्ल्ड कप फुटबॉल क्रेज मोत्तम नडुस्तुंदी एस्पेशियली मन डालस ला फुल एंदुकुंदी अंटे डालस स्टेडियम मन एटीएनटी स्टेडियम इन आर्लिंगटन इट्स होस्टिंग ऑलमोस्ट 9 मैचेस अनुकुंटा అండ్ ఒక గ్రూప్ స్టేజ్ మ్యాచెస్ ఉన్నాయి, ఒక 5 కొన్ని నాకౌట్ మ్యాచెస్ ఉన్నాయి. బట్ అన్నిటికంటే బిగ్ గేమ్ ఏదైతే ఎవ్రీబడి ఈస్ లుకింగ్ ఫార్వర్డ్ ఇస్ వీఆర్ హోస్టింగ్ వన్ ఆఫ్ ద సెమీఫైనల్స్ జులై 14th కి వీఆర్ హ్యావింగ్ అ సెమీఫైనల్. ఆ సెమీఫైనల్ మ్యాచ్ ఈస్ ఇన్ డాలస్. సో మనోళ్ళు ఇక్కడ లిటరలీ ఆర్ వెయిటింగ్ ఫార్ అండ్ నేను కూడా చూసిన టికెట్స్ ఇప్పుడు యాక్చువల్లీ వాట్ ఐ హర్డ్ ఈస్ ముందు టికెట్ల కంటే ఇప్పుడు టికెట్లు తగ్గినాయి అంట. బట్ అగైన్ స్టిల్ దే ఆర్ రెడీ రియలీ ఎక్స్పెన్సివ్. సో unless you have a 5 grand for taking of your family, they are still pretty like close to $1,000. So mee degara manchi ticket lunte matram miss ga karri Dallas lo undi adoka different vibe untad anipisadi, especially a craze, the public and craze public ante gurtu vachindi cheptam anukuna nenu before I forget. Munna లిటరలీ ఎప్పుడు ఈ గేమ్స్ ఏవైతే అవుతున్నాయో జూన్ 14th సండే రోజు నెదర్లాండ్స్ వర్సెస్ జపాన్ గేమ్ మన ఆర్లింగ్టన్ స్టేడియం లో అయింది. ఈ గేమ్ యునో వై ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ టు టాక్ అబౌట్ ఇట్ అండ్ ఐ రియలీ వాంటెడ్ టు టాక్ అబౌట్ దిస్ టుడే బికాస్ జపాన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అందరూ వచ్చిన వాళ్ళు అందరూ ఒక్కొక్క పెద్ద బ్లూ ప్లాస్టిక్ కవర్ పట్టుకొని వచ్చారు లోపలికి వచ్చినప్పుడే. అండ్ మిగిలిన వాళ్ళందరూ అనుకున్నారు వేరే టీం వాళ్ళు ఎందుకబ్బా వీళ్ళు అంటే ఇట్లా చేతిలో పట్టుకుని ఊపనికి ఏమో లైక్ యూనో చీర్ చేయనికి నెదర్లాండ్స్ వర్సెస్ జపాన్ అంటే గేమ్ టై అయింది. బట్ వీళ్ళు ఎందుకు ప్లాస్టిక్ బ్యాగ్స్ ఎయిర్ లో ప్రతిసారి జపాన్ స్కోర్ చేసినప్పుడు ఊపుతున్నారు వాళ్ళకి అర్థం కాలేదు. సో గేమ్ అయిపోయింది, మన నెదర్లాండ్స్ వాళ్ళు వేరే ఫ్యాన్స్ వాళ్ళందరూ ఏం చేసిండ్రు వెళ్ళిపోయినరు. అండ్ మనోళ్ళకి అంటే మన ఇండియన్స్ తెలుగు వాళ్ళకే కాదు అందరికి ఉన్న బ్యాడ్ అలవాటు మనము మనం చాలా చాలుగలం. ఎవరు ఇంట్లోనేమో మంచిగా తీసుకుపోయి తిన్నది పేపర్ తీసుకొని నీట్ గా ట్రాష్ క్యాన్ లేచి వస్తాం. అదే ఇట్లాంటి పెద్ద ప్లేస్ ఉన్నామనుకో లైక్ ఒక స్టేడియం గాని లేకపోతే ఒక బాస్కెట్బాల్ స్టేడియం గాని పోతే తెలుస్తుంది, లేదు ఒక సినిమా థియేటర్ లో ఉన్నా కూడా తిన్నామా ఏమో వచ్చి తీసుకుంటారులే బై అని పెట్టేసి పోతాం రైట్. దాట్ was what would normally even happen ekkadante manam ippudu where we go kada akkada kuda compulsory every person would think that ఈ స్టేడియం లోకి వచ్చేసినాము పెట్టేసినాము తిన్నాము డ్రింక్స్ తాగినరు శాండ్విచ్లు తిన్నారు డబ్బా పడేసారు వెళ్ళిపోయినరు. బట్ ద జపాన్ పీపుల్ వాళ్ళ బ్లూ బ్యాగ్స్ ఆర్ నథింగ్ బట్ బిగ్ ట్రాష్ బ్యాగ్స్ అంట. వాళ్ళు అంటే వాళ్ళని ఎవ్వరు అడగలే వాళ్ళని ఎవ్వరు చెప్పలే, బట్ లుక్ ఎట్ దేర్ కమిట్మెంట్ అండ్ లుక్ ఎట్ దేర్ మైండ్ సెట్. వాళ్ళు ఆ గేమ్ అయిపోయినాక మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోయినాక ఎవ్రీ పర్సన్ వాళ్ళ రో నుంచి పోతూ ఆ పెద్ద పెద్ద బ్లూ బ్యాగ్స్ ఏవైతే వాళ్ళు పట్టుకొచ్చిండ్రు అందులో లైన్ గా ట్రాష్ పికప్ చేసిండ్రు. అంటే వాళ్ళు తిన్న ట్రాష్ కాదు, వాళ్ళ రోస్ నడుచుకుంటే పైకి పోయేదాకా కనిపించినాయి అన్ని. నామోషి లేదు అరే వీడు తిన్నది నేనెందుకు పడేయాలరా భయ్, అరే వీడిదా అయిపోయిండు వాడా వాడు గ్లాస్ పెట్టింది నేనేది నో నామోషి యునో. లిటరలీ క్లీనింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ మనము వచ్చి గేమ్ ని చూసినాము స్టేడియం మనది కదా అనుకుంటా. అదంటే మామూలుగా అంత పెద్ద స్టేడియం డాలస్ స్టేడియం ని క్లీన్ చేయడానికి క్లీనర్స్ ఎవరైతే మనకి హైర్ చేస్తారో వాళ్ళకి ఎన్ని గంటలు పడుతుందంట టు బ్రింగ్ ఇట్ బ్యాక్ రెడీ ఫర్ ద నెక్స్ట్ గేమ్. కానీ వీళ్ళు ఫుడ్ ట్రాష్ ఈవెన్ ముసలోళ్ళు కూడా ఓల్డ్ పీపుల్. అండ్ నేను ఒక రీల్ చూసిన ఈవెన్ అ పర్సన్ హూ కేమ్ ఇన్ అ వీల్ చైర్ కూడా he was doing his job to pick up. They spent hours vallu stadium la kelli pole cleaning em battindi bhai manu antaru chudu ee malli vachese vadu ee manake em battindi bhai ani manam atla aalochistamu kada atla aalochinchukunda vallu chudu. I feel like anduke Japan, if you ever go to Japan is one of the most cleanest cities and vallu adhe mentality ni ikkadiki iskochi kuda they have maintained that illaki chusine innappudu nerchukovalsindhi telusa. We have to be mindful. ఇప్పుడు మనకి యాడ్ కూడా వస్తుంది కదా అట్లా మన చెత్త మనమే ఎందుకు తీయాలని కూడా ఎప్పుడు ఆలోచించదు. రోడ్డు మీద చెత్త కనిపిస్తే లేకపోతే ఏదైనా కనిపిస్తే కొంచెం ముందే చూసి అరే దిస్ ఇస్ సంథింగ్ దట్ వీ షుడ్ డూ ఇట్ అని అనిపించాలి.
దట్ ఈస్ వాట్ ఐ వాజ్ సేయింగ్ అబౌట్ ఇట్ బికాస్ ఐ థింక్ దట్స్ ఎ గుడ్ థింగ్ కదా మనము యూ డోంట్ సీ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఎవర్ బిఫోర్ సో అది చెప్పాలనిపించింది నాకు బట్ దట్ ఈస్ అ గుడ్ థింగ్ అబౌట్ ఫీఫా సో ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ వీ షుడ్ ఆల్ కీప్ ఇన్ మైండ్ సో అంత లోపల ఒక మంచి పార్టీ నిషన్

0: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
2: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
3: వాట్ ఆర్ డేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
4: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
1: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సర్క్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, అర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా .com.
5: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
2: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
5: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
1: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
6: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరింటున్నారు ధూమ్ ద మాకా విత్ మీ ఆజీ, మీ మస్తిలా, మీ హైదరాబాద్ పిల్ల అనుతోని డాలస్లా. అండ్ మనము మన లాస్ట్ 30 మినిట్స్ సెగ్మెంట్ లకు వచ్చేసినాము. ఈయనో ఇంత తొందరగా అయిపోతుంటది థర్స్డే. బట్ ద గుడ్ పార్ట్ ఈస్ రేపు పొద్దున ఆఫీస్ పని లేదు, ఎందుకంటే రేపు నాకు హాలిడే. మీకు కూడా హాలిడే ఉందనే అనుకుంటున్నాను, ఐ రియలీ హోప్ సో. లేకపోతే పని చేసే వాళ్ళకి అట్లీస్ట్ జర జల్దీ కంప్లీట్ చేసుకోండి, క్లోజ్ అవుట్ చేయండి, ఫ్యామిలీతో స్పెండ్ చేయండి. ఆల్రెడీ ముందు ట్యూనియన్ అయితే వాళ్ళకు అయితే నేను చెప్పేసిన హిస్టరీ బిహైండ్ జూన్ టీన్త్, ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ హాలిడే అని నాకు అనిపిస్తుంది, బికాస్ ద సెలబ్రేషన్ ఆఫ్ ద బ్లాక్ హిస్టరీ, ఫ్రీడమ్ కోసం. సో జూన్ టీన్త్ ఐఎమ్ గ్లాడ్ దట్ వీ గోట్ అ హాలిడే, ప్రెసిడెంట్ బైడెన్ ఇచ్చింది కాబట్టి. ఐ విష్ అట్లా ఇంకొక 2-3 నేషనల్ హాలిడేస్ ఉండాలి. ఇండియాలో మనకి ఎన్ని నేషనల్ హాలిడేస్ ఇస్తారు? ఇక్కడేమో 7 or 8 మాక్సిమం ఉంటాయి, మిగిలిన రోజులు అన్ని ఇష్టం ఉంటే తీసుకోరా లేకపోతే లేదు అంటారు కంపెనీలు. బట్ ఇట్లా ఫెడరల్ హాలిడేలు ఉండాలి, సో దట్ మనకి జర బ్రేక్ దొరుకుతుంది, కొంచెం లాంగ్ వీకెండ్ అనిపిస్తుంది. మళ్ళీ జూలై 4th, విచ్ ఇస్ ద థర్డ్ వీకెండ్, ఒక 2 weeks తర్వాత వస్తుంది. బట్ దాని ముందు ఈ ఒక చిన్న బ్రేక్ ఫీల్స్ గుడ్ ఆల్సో, దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. అది మనం మాట్లాడేసుకున్నాం ఆల్రెడీ. అండ్ మనం ఫీఫా గురించి కూడా మాట్లాడేసాం, మీకు చెప్పిన. మనం కూడా జపాన్ వాళ్ళ లెక్క మంచిగా మంచి బుద్ధులు నేర్చుకోవాలి. మంచిగా వీ హ్యావ్ టు లెర్న్ హౌ టు కీప్ అవర్ కమ్యూనిటీ, అవర్ సరౌండింగ్స్, ఎవ్రీథింగ్ క్లీన్. మనం పడేసింది ఎత్తుకోవాలని రూల్ లేదు, బట్ మనకి ముంగడ కనిపిస్తే క్లీన్ చేయడంలో ఏమీ నామోషి లేదు అని కూడా చెప్పిన. ఇంకా మనం ఏం ముచ్చట్లు పెట్టుకున్నాము, అగైన్ లాంగ్ వీకెండ్ కి డ్రైవ్ చేసేటోళ్ళు జాగ్రత్తగా డ్రైవ్ చేయండి, లాట్ ఆఫ్ ట్రాఫిక్ ఉంటుంది రేపు పొద్దున పోయేటోళ్ళకి, అట్లా వచ్చేటోళ్ళకి సండే రోజు కూడా ఉంటుంది. బట్ ట్రై టు సీ ఇఫ్ యూ కెన్ గెట్ ఎ స్టే సాన్ అంటోనియోకి కానీ, లేకపోతే మన సీ వరల్డ్ కి పోయేటోళ్ళకి కానీ, అందరికి మంచి ఎంజాయ్ చేయండి, షాము షో చూడండి. నేనైతే ఆస్టిన్, హ్యూస్టన్ ఇవన్నీ చేసేసిన చాలా. ఐఎమ్ లుకింగ్ టు ఫైండ్ సంథింగ్ న్యూ, నేను ఇంకా ఎటన్నా వేరే సైడ్ పోదాం అనుకుంటున్నా, బట్ ఈ వీకెండ్ అయితే ఎటు పోతలేను, ఇక్కడే ఉన్నా. సో విత్ ఇన్ డాలస్ లోనే ఏమన్నా చేసిన అన్న ముచ్చట్టు, నెక్స్ట్ థర్స్డే చెప్తా నేను లాంగ్ వీకెండ్ ఎట్లా చేసిన. బట్ నా లాంగ్ వీకెండ్ ప్లాన్ లో ఏమున్నాయి అయితే చెప్పిన, క్లీనింగ్ ఈజ్ ఇన్ ద లాస్ట్ లిస్ట్. బట్ వివాహ భోజనం అంబు ఎంత అయిన వంటకం అని నాది నేనే వండుకోదిందాం అనుకుంటున్నా. అందులో టాప్ లిస్ట్ ఉన్నది నాకు మన మంచిగా పూరి పానకం. సో అదైతే నేను దానికి అలా మ్యాంగోస్ కూడా కొనిసిన, మన దేశీ బంగినపల్లి హిమాయత్ మామిడి పండ్లు. సో చేసి మంచిగా తినాక నెక్స్ట్ థర్స్డే వచ్చి చెప్తా మీకు ఎంత మంచిగా అయింది అని. ఈ మధ్యలో నాకు ఒక మంచి పాట వచ్చింది, సో ఈ పాట కూడా మీకు కూడా మస్త్ ఎంజాయ్ చేస్తారు. ఈ ఒక పాట రిక్వెస్ట్ వచ్చింది, సో దిస్ ఇస్ అ సాంగ్ ఫర్ రిక్వెస్ట్. అండ్ యాజ్ సూన్ అస్ వి డన్ దిస్ సాంగ్, నేను ఇంకొక సాంగ్ ప్లే చేసినాక మన వరల్డ్ రౌండ్ అప్ చెప్తా ఏం న్యూస్ నడుస్తున్నాయి అని. లిసన్ టు దిస్ సాంగ్ అండ్ కమ్ రైట్ బ్యాక్. ఒక్క వర్డ్ వచ్చేసి అర్థమైపోతుంది, అంత కంటుపట్టదు.

ఏమన్నా పాటనా అసలు ప్రేమికుడులా ఎవ్రీ సాంగ్ ఒక్కొక్క డిఫరెంట్ థీమ్ తో తీసిండు. అండ్ ప్రభుదేవ నాకు మా ఇంట్లో ఎస్పెషలీ యూ నెవర్ వాంట్ టు సీ యువర్ హీరో విత్ గడ్డము, ఎస్పెషలీ తెల్ల గడ్డం గానీ యునో వెరీ ఇంట్రెస్టింగ్ లుక్ అంట, నేను వియర్డ్ లుక్ అన్నాను, బట్ ఇట్ వర్క్డ్. హిస్ డ్యాన్స్, హిస్ మూవ్స్ అండ్ హిస్ యునో కంప్లీట్ డిఫరెంట్ సెటప్, ఆల్ ఆఫ్ ఇట్ వర్క్డ్. అసలు ఏమి ట్రెండ్ సెట్ చేసింది అప్పుడు అండ్ నాకు మా కూడా ఆమె కొన్ని మూవీస్ లో అయితే ఇట్లా చింపేసింది అనిపిస్తుంది, దిస్ ఇస్ వన్ ఆఫ్ దోస్ మూవీస్. అండ్ ఇందులో యూ కెన్ ఈజీలీ టెల్ దట్ యునో అంటే ప్రభుదేవ ముందు మాధురి దీక్షిత్ డాన్సే కష్టం అనిపిస్తుంది, బట్ ఇందులో షీ ట్రైడ్ హర్ బెస్ట్. బట్ స్టిల్ ఐ థింక్ మొత్తం ద హోల్ సాంగ్ గాని మూవీ గాని డామినేషన్ మొత్తం మన ప్రభుదేవ అని చేసిండు. అసలు ఏమన్నా సాంగ్స్ ఒక పాట, థ్యాంక్ యూ ఫర్ ద రిక్వెస్ట్ మోనికా, దిస్ వాజ్ అ బ్యూటిఫుల్ సాంగ్. అండ్ నేను ఎప్పుడన్నా అట్లాంటి పాటలు వస్తే అసలు వదులుకోని ఛాన్స్, ఐ విల్ కంటిన్యూ టు ప్లే ఇట్ బికాస్ దోస్ ఆర్ మై ఫేవరెట్ సాంగ్స్ టు. సో దాట్ వాజ్ అ గుడ్ రిఫ్రెషర్. ఇక మనం మన లోకల్ న్యూస్ రౌండ్ అప్ వచ్చేసాము. అంటే టెక్నికలీ ఈ వీక్ కూడా కొంచెము డల్ గా అనిపించింది నాకు, బికాస్ యూనో మన మన ప్రెసిడెంట్ మళ్ళీ ఏవో ఒక యుఎస్ ఇరాన్ ది అగ్రిమెంట్ పట్టుకొస్తాడు, దాని వల్ల యూనో డిప్లొమసీ డిస్కషన్ అవుతున్నాయి, లాట్ ఆఫ్ పింక్ పాయింటింగ్ నడుస్తుంది, కానీ బట్ ప్రాపర్ రెజల్యూషన్ అండ్ ప్రాపర్ మూవింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ వస్తలేదు. ఐ హోప్ ఇట్ డస్. అండ్ యుఎస్ ఇండియా ట్రేడ్ టాక్స్ కూడా చూసాను నేను జిమ్ లో పనిచేస్తున్నప్పుడు, లైక్ యూనో ట్రేడ్ డిస్కషన్స్ నడిచినాయి, బట్ దేర్ still tariffs there. So I think when they get a clear discussions, deeper economic cooperation undale appudu gaane manaku malla back to normalcy anpiyadu. ఇక వరల్డ్ న్యూస్ లో చెప్పినాక మనం వి ఆల్రెడీ స్పోక్ అబౌట్ ఫీఫా న్యూస్, డామినేషన్ అయిపోయింది. వీ హ్యాడ్ లైక్ అ వెరీ రేర్ డ్రా డే బికాస్ అన్ని గేమ్లు డ్రా అయిపోతూనే ఉన్నాయి, సో అది కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. బట్ ఇవాళ కెనడా లెక్క 6-0 ఉంటే మాత్రం అది కూడా మళ్ళీ బోర్ అనిపిస్తుంది, బికాజ్ వీళ్ళు కొడతనే ఉన్నారు, వాళ్ళు ఒక్క గోల్ కూడా వేయలే. బికాజ్ అది నాకు నెక్స్ట్ 3-4 weeks July 19th దాకా ఫీఫా ఫీవర్ అయితే నడుస్తూనే ఉంటుంది. ఐ హోప్ యూ విల్ పిక్ ఎ విన్నర్ దట్ యునో విల్ గో త్రూ ఆల్ ద వే. మా ఇంట్లో మెస్సీ, రొనాల్డో, ముంబాపే ఇవన్నీ డిస్కషన్ నడుస్తుంటే, సో నాట్ ఎ సింగిల్ టీమ్ ఎట్ దట్ వీ హ్యావ్ అ ఫుల్ కన్సెన్సస్ ఆన్ దట్ హూ విల్ విన్. అండ్ అగైన్ లైక్ ఎ సైడ్, ఒక ప్రిడిక్టర్ ఎవరైతే ఎవ్రీ ఇయర్ కరెక్ట్ ప్రిడిక్ట్ చేస్తాడో ఆయన నెదర్లాండ్స్ విన్ అవుతుంది అని ప్రిడిక్ట్ చేసిండు, చూసాం, వీ నెవర్ నో. ఇక రిమైనింగ్ న్యూస్ అంటారా, ఇండియన్ న్యూస్ కూడా యాక్చువల్లీ దేర్ ఆర్ కపుల్ న్యూస్ విచ్ అన్ఫార్చునేట్లీ ఐ డోంట్ హావ్ లాట్ ఆఫ్ టైమ్. ఒక 370 బిర్యానీ స్టోరీ ఇన్నా నేను, అండ్ ఐఎమ్ యాక్చువల్లీ వెరీ డిసప్పాయింటెడ్ ఇన్ ద వే దిస్ హోల్ స్టోరీ టర్న్డ్ అవుట్. మేబీ వెరీ షార్ట్ గా చెప్తాను నేను, బట్ లెట్ అస్ లిసన్ టు దిస్ సాంగ్ బికాస్ ఈ మధ్య దేర్ ఇస్ అ హోల్ ఇన్స్టాగ్రామ్ లో గానీ ఎక్కడైనా కూడా 370 బిర్యానీ అనే నడుస్తా ఉంది. బట్ ఇట్ ఈస్ అ టాపిక్, ఇట్ ఈస్ నాట్ ఎ ఫన్ టాపిక్, బట్ ఐ డూ వాంట్ టు బ్రింగ్ ఇట్ అప్. ఒక చిన్న డిస్కషన్ అయితే పెట్టొచ్చు అనిపించింది నాకు, బట్ అంత లోపల ఒక ఫన్ పార్టీ నేషన్ అండి, బికాస్ దట్ ఈస్ ఎ లిటిల్ బిట్ స్ట్రాంగర్ టాపిక్ టు డిస్కస్. అయితే ఈ పార్టీ నేషన్ వచ్చినాక ఐ విల్ లెట్ యు నో వాట్ దట్ 370 బిర్యానీ స్టోరీ ఇస్.

వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరేంటున్నారు ధూమ్ ద మాకా. నేను మీ ఆర్జే అనుని. లాస్ట్ సెగ్మెంట్ లోకి వచ్చేసినాము అండ్ ఈ పాటకి వెళ్ళకంటే ముందు నేను ఐ వాస్ టాకింగ్ అబౌట్ ద 370 బిర్యానీ వైరల్ మీమ్ కానీ అండ్ దిస్ టాపిక్ ఇస్ అ సీరియస్ టాపిక్. సో ఐ డూ వాంట్ అట్ ఫస్ట్ ఐ థాట్ ఐ యాక్చువల్లీ డూ లైక్ హాఫ్ అవర్ సెగ్మెంట్ కానీ బట్ మనకు టైం లేదు. బట్ ఎందుకంటే టాపిక్ వచ్చేసింది కాబట్టి క్విక్ షార్ట్ వెర్షన్ లో చెప్తా దట్ సో మనకి ఇప్పుడు ఇండియాలో చాలా ఫేమస్ అయిపోయింది కదా స్టాండప్ కామెడీ. చాలా సిటీస్ లా ఇట్ ఈస్ బికమ్ ఎ న్యూ ట్రెండ్ అనమాట. సో ఆల్ దీస్ రియలీ పాపులర్ స్టాండప్ కమెడియన్స్ హూ డవ్ ది ఆల్ ఇండియా యునో కామెడీస్ roles or whatever they do on the TV also vaallu boyi different cities la stand up comedy shows chesi tickets ammi regular crowd ki it has become like a big trend setter. సో అట్లా ఈ ప్రణీత్ మోరే అనే ఒక అతను గురుగ్రామ్ హిందీ వన్ ఆఫ్ ద సిటీస్ లో పోయి ఒక స్టాండప్ కామెడీ షో చేస్తున్నాడు అనమాట. చేసుకుంటా సో ఇట్ వాస్ గెటింగ్ వల్గర్ లైక్ యూ నో హీస్ ఆల్రెడీ ఐ థింక్ హీ వాజ్ ఇన్ బిగ్ బాస్ ఆర్ సంథింగ్ ఐ డోంట్ రిమెంబర్ బట్ ఆల్రెడీ హీ వాజ్ వార్న్డ్ బై యూ నో లైక్ యువర్ జోక్స్ ఆర్ బిలో ద బెల్ట్ యూ నీడ్ టు మానిటర్. నువ్వు కొంచెం క్లాస్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు జస్ట్ బికాస్ ఇప్పుడు మనకి యుఎస్ లా యూ హ్యావ్ రోస్టింగ్. రోస్టింగ్ ఇస్ సంథింగ్ దట్ వెరీ అట్ వెరీ హై లెవెల్ ఇఫ్ యూఆర్ రోస్టింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక డిఫరెంట్ లెవెల్. ఇట్స్ అన్ అడల్ట్ హ్యూమర్ అండ్ ఇట్ ఇస్ అక్ డిఫరెంట్ కామెడీ. అది అక్కడ వర్కౌట్ అవుతుంది. కానీ అవర్ ఇండియన్ క్రౌడ్ వీఆర్ వెరీ యునో ఇమోషనల్ పీపుల్. సో అక్కడ ఈ కామెడీ నడుస్తుంది, ఏవో జోకులు చేస్తున్నాడు అండ్ దెన్ హి సడన్లీ ఆస్క్డ్ వన్ ఆఫ్ ది ఆడియన్స్ మెంబర్ దట్ యునో ఏదో క్వశ్చన్ అడిగిండు అండ్ దిస్ గాయ్ హిస్ గాయ్స్ నేమ్ ఇస్ హిమాన్షు. He just started talking about, oh, na oka date experience cheppale meeku, naku oka ammayi signal ichindi anpichindi, so nenu date diskapena akalaitundi ante nenu oka biryani kuda dinpichana daniki 370 rupees kuda kattina. Dan tarvata when I tried to get close to her she pushed me away. Adhe nenu are barabar nenu 370 rupees kharchu pettna bhai naku hakkundi ani చాలా వల్గర్ గా మాట్లాడాడు. ఓకే అండ్ అది అతను మాట్లాడుతున్నప్పుడు ఈ స్టాండప్ కమెడియన్ హూ ఈస్ యాక్చువల్లీ రిప్రజెంటింగ్ కల్చర్ ఆర్ ఎనీథింగ్ కామెడీకి జోకులు చేస్తున్నాడు అండ్ ఎక్స్ట్రీమ్లీ ఒక వెరీ వెరీ వియర్డ్ వేలా వెళ్ళిపోయింది ఆ కాన్వర్సేషన్ మొత్తం. ఇది ఇప్పుడు ఇక ఎవ్రీబడి రికార్డ్స్ విత్ దర్ ఫోన్స్ రైట్. ఇది పోయి సమ్మడి అప్లోడెడ్ ఇట్ రైట్ అవే అండ్ ఒక రేంజ్ లో ఈ కాంట్రవర్సీ హ్యాస్ బికమ్. ఇప్పుడు మీరు ఎక్కడ ఇన్స్టాగ్రామ్ లో పోయినా కూడా ద లాస్ట్ ఫ్యూ వీక్స్ ఐ హావ్ సీన్ దట్ ఇట్ బికమ్ ఎ హ్యూజ్ కాంట్రవర్సీ మన ఇండియాలో. మెయిన్లీ ఎందుకు అంటే పీపుల్ చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయినరు. మనీ అంటే ఇట్స్ నాట్ అన్ ఎంటైటిల్మెంట్ ఫర్ కన్సెంట్, అదొకటి. ఇంకోటి ఇప్పుడు కిడ్స్ ఆర్ డూయింగ్ దిస్ డేటింగ్ విచ్ ఇస్ కన్సిడర్డ్ వెరీ కామన్ బట్ హౌ టాక్సిక్ ఇస్ దిస్ ఇఫ్ ద గాయ్ థింగ్స్ లైక్ దిస్. యు నో ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్స్ జస్ట్ ఎ గాయ్ ఆర్ ఎ గర్ల్ బట్ people have to be very mindful of how you approach a woman or how you approach a man. And social media backlash oka picha level avindi clip viral aipindi. ee comedian involve ayinadu apology issue chesindu said I'm sorry case you know cyber cell lo file chesindu case lo I think they even arrested the guy for some other reason but I think something happened. And inkokati edante ee employee ikkadaithe pan chestado some star week ఏదో ఏదో కంపెనీలా ఆ ఓనర్ కూడా చూసాడు. చూసి ఈ పబ్లిసిటీ యూనో ఎనీ పబ్లిసిటీ ఇస్ గుడ్ పబ్లిసిటీ అన్నది ఓన్లీ నీకు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో నడుస్తుంది. దే హ్యావ్ రెప్యూటబుల్ కంపెనీ అండ్ ఇఫ్ ఐ హ్యావ్ ఎన్ ఎంప్లాయీ లైక్ దిస్ హూ ఈస్ పబ్లిక్లీ షేమింగ్ అని ఫైర్ కూడా చేసాడు. సో దిస్ గై లాస్ట్ హిస్ జాబ్, హిస్ గై లాస్ట్ హిస్ రెస్పెక్ట్ అండ్ హీ హస్ బికమ్ అ ఫేస్. నువ్వు ఒక్కసారి ఇంటర్నెట్ లో అప్లోడ్ చేసింది ఎక్కడికి పోదు, ఎప్పటికీ పోదు. హిస్ ఫేస్ ఇస్ ఆల్ ఓవర్ ది న్యూస్. సో అవసరమా యూనో అండ్ వాడి అపాలజీ కూడా సౌండెడ్ సో ఫేక్. నేను నా ది ఎక్స్పీరియన్స్ అంత కాలేదు బట్ బడా చేయడానికి చెప్పినా జస్ట్ బికాస్ నేను ఒక స్టాండప్ కామెడీలో ఉన్నా అని. బట్ ఇఫ్ యూ వాచ్ దట్ యూనో ఇఫ్ యూ డూ యూ విల్ సీ, ఐ మీన్ దిస్ ఇస్ మెయిన్ ఫర్ ది అడల్ట్స్ బట్ దట్ వాజ్ something which was really really under the belt anpichindi naku. And I feel like especially Indian crowd who is now getting into that comfort zone finally baita koi the kids are having a more open minded, they are interacting. Parents ki em namakam untu pillalu baita pampiniki itlanti pillalu tayaraitharandi, you know, something to think forward for all the people that you know. Even here also, when you bring it back, you are getting, you know, you are having older kids. Pachala alochistam manam veerane edkaram ampel, even with their own friends, you know, because you don't know what the other person is thinking. So, you know, it's a shameful thing anpichindi naku that not only are, you know, heroines are objectified, even the kids, who just day-to-day kids are thinking a 370 rupees biryani will buy you your right to ask.
ఎనీవే దాట్ వాజ్ అ సీరియస్ వన్ బట్ యు నో ఇక 370 బిర్యానీ గురించి అండ్ లేటెస్ట్ ఏం నడుస్తుంది అని వచ్చినప్పుడు ఐ థాట్ దిస్ వాజ్ సంథింగ్ బట్ ఐ రియలీ హోప్ పీపుల్ గెట్ అ బెటర్ మైండ్ సెట్ అండ్ పీపుల్ యాక్చువల్లీ డూ అ బెటర్ జాబ్ ఆఫ్ ఇట్ అండ్ ఐ విల్ మూవ్ ఫార్వర్డ్ టు అ లైటర్ నోట్ సో ఒక సింపుల్ పార్ట్ వేస్తా దాని తర్వాత నేను బాయ్ బాయ్ చెప్పే టైం కూడా వచ్చేసింది సో ఒక పార్ట్ వేసి రన్

నేనెళ్ళిపోయే టైం వచ్చేసింది, వైరల్ అయిపోయిన న్యూస్ అన్ని చెప్పేసిన ఆల్రెడీ, సో ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ ఎనీథింగ్ మోర్ లెఫ్ట్ ఫ్రమ్ ద న్యూస్ పార్ట్. బట్ ముచ్చట్లు అయితే మస్తు ఉన్నాయి బై, కానీ టైం లేదు. సో ఐ హామ్ హియర్ టు సైన్ ఆఫ్ ఆన్ మై షో అండ్ దెన్ విష్ యూ ఆల్ అ వెరీ లాంగ్ వీకెండ్. జూన్టీన్త్ మంచిగా ఎంజాయ్ చేయండి, చాతరింత మంచిగా వండుకోర్రి, నేను చెప్పినట్టు మంచిగా పూరి పానకం ట్రై చేయండి, మస్తు ఉంటది, అండ్ మంచి మామిడి పండ్లు దొరికిన అన్ని తినేసేయండి, అండ్ దట్ విల్ బి వెరీ నైస్. అగైన్ నేను ఎప్పుడు చెప్పిందే చెప్తా, దట్ రిమెంబర్ యూ కేమ్ విత్ నథింగ్, యూ విల్ లీవ్ విత్ నథింగ్, అది ఒక్కటి మైండ్ లో పెట్టుకుని. స్ట్రెస్ ఎప్పటికుంటది బై, ఇవాళ వస్తుంది రేపు పోతుంది, కానీ యూ నీడ్ టు లివ్ యువర్ లైఫ్. లివింగ్ యువర్ లైఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎంజాయింగ్ ఎవ్రీ మూమెంట్ ఈస్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. కొంచెం ఫోన్ అడిక్షన్ తగ్గించుకోండి, అది వర్స్ దెన్ మంద అడిక్షన్ అయిపోయింది. ఇప్పుడు అందరు చదువుతో రీల్ జరిపి జరిపి జరిపి జరిపి ఇదైపోతున్నాం. కొంచెం సేపు ఫోన్ పక్కకు పెట్టండి, డూ సింపుల్ థింగ్స్, లాఫ్ ఎ లిటిల్ బిట్ మోర్, కొంచెం లైఫ్ ని ఎంజాయ్ చేయండి, జనంతా డాన్స్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి అండ్ వీకెండ్ ఎంజాయ్ చేయండి. I will be back next week with a lot more Muchetlu and a lot more fun. Until then, I will sign off. Good night, Dallas. Good night, everybody. Nenu mimmalni kalustha malli next week. Until then, bye-bye.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యు నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: అన్ని పెట్టుకున్నానరా ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్ మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం ఖర్చు ఒకటి
3: విక్రమ్ జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో
4: డిఫరెంట్ జర్నీస్ ఒకటే క్వశ్చన్ మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఎన్రోల్ ఆన్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ .com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్ Student Insurance, SNR Insurance.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్ దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్ సేఫ్టీ అండ్ రెస్పెక్ట్ లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్ చెక్ ఫర్ సిటీ పర్మిట్స్ అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్ ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్ ఫుడ్ ఆర్ స్టేజెస్ పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్ ఫాలో నాయిస్ లిమిట్స్ మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్ కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్ బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్ మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone when we respect the community supports us
1: india ki teleport aithe entha baaguntundo
4: what if india was just a tap away just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu india cheripothe new york lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe okka click lo dallas nunche mee parents medical bills clear aipothe no flights no favors no follow ups with my pursue sending money becomes hassle free upi payments shopping travel insurance elder care all taken care of my pursue isn't just now it's your genie in the cloud download the mypursue app or visit mypursue.com or write to support@mypursue.com

అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఎంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్య

0: తెలంగాణనే అమెరికాలో తెలుగు నేస్తాం.
1: బిందు, ఈరోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
2: చందు, మరి వండనా?
1: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
2: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
1: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
2: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. US lo generally public and shared spaces ante parks, streets, apartment complexes, community etiquette anedi follow avvalsi untundi. Especially manam illu konnam kada ani pakka vaalla peace konalemo. Mana intlone backyard lo oka party unte pakka vaallaki ibbandi kalagakunda pravartinchadam chaala avasaram. Keeping music and sounds at a reasonable level, cleaning up after yourself and respecting common areas ilantivi aa community ki tadwara akkadunna vaallaki manam choopinche Yada, and best of all, it avoids complaints.
2: Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry. G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
2: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
6: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu, it has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.

0: అందరికీ నమస్కారం. నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
2: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
3: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సు సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సు ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సు యాప్ ఆర్ విజిట్ mypursu.com ఆర్ రైట్ టు support@mypursu.com.
4: అందరికి నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి.

0: సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కత్తిమీర స్వామి. రేడియో సర్వీస్ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRI పేజ్.com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి @ 214-868-7538.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అని నిరూపిస్తాను. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాను. ప్రామిస్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: Hi, నేను మీ బ్లూబెరీ మఫిన్ నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
2: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నేను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
3: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
4: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

ఇష్టమైన రామదాస్ పాట అంతా రామమయం ప్రొఫెసర్ ప్లే చేస్తే అందరికీ.

0: కిచెన్లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ థాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
1: విజిట్ రాజ్లాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.

0: ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు సపోర్ట్ అట్ mypursue.com. అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRI page.com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
1: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా? Yes sir. రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
2: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలీ అండ్ క్యాటరింగ్.
1: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
3: విజిట్ రాజరాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
4: Akattukuntam, opattupadtam.
5: Radio Surabhi.
6: Radio Surabhi, KDXX, 107.9 FM, HD3, Louisville, Texas. Amerikalo, telugunestam.
7: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
8: Tick, tick, Radio Surabhi, time check. Studio lo time, 1 a.m.

0: WhatsApp lo groups updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
1: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: Hi, నేను మీ బ్లూబెరీ మఫిన్ నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్ రియల్ ఫ్రూట్ కాదు.
3: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలి, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
4: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: छोड़ा गुड हल्ला हल्ला
1: ये कुत्ते की कुत्ते ला ये

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్, నేను 40% ప్రిజర్వేటివ్ చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
3: హాయ్ రా మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

பேசுறேன். ஏழே சிறப்பு நாலு சம்சாரம் இவங்க பூர்த்தி வச்சுன சந்தர்ப்பங்க நீக்கும் அந்தர்க்கு சுபாகாங்க்ஷலு. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయం ప్రసార ప్లే చేస్తే అందరికీ

అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: foundation knowledge, though, neeko best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
3: Gata 24 ఏళ్ల నుంచి India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
4: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
5: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే.
6: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support at mypursue.com.

0: Hi guys, this is Ravi Shankar, Radio Sarathi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cherukapotham. Keep listening to me next on Radio Sarathi.
1: You're listening to Radio Sarathi, 107.9 FM, HD3.
2: Hi. నేను మీ బ్లూబెరీ మఫిన్ నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్ రియల్ ఫ్రూట్ కాదు.
3: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలి, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
6: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
2: ఇంకా వెయిట్ చేస్తామండి, ప్లేట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్, పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ best in class taste. For bookings call 972-879-7999.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away?
2: Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India chelipothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the my pursue app or visit my pursue.com or write to support@mypursue.com.
3: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani pandiche vidhanam, ivanni kuda chodavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta pulallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Vallembari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
4: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
5: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu, it has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
6: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
7: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
6: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: WhatsApp లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI page is the place to be. For more information, visit NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైర గాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

0: లాంగ్ డ్రైవ్స్ కి టైరింగ్ వర్కౌట్స్ కి ఒక్కటే సొల్యూషన్ రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం.
1: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్? భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర? యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, చమి కబాబ్, పరోటా.
3: ఏంది బ్రో గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉంది, చెప్పంటారా మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
4: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి టెక్సస్.com, పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
5: హలో అండి, నేను మీ శ్రీనివాస్ అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4వ యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి బైర గాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

0: నేను మీ చంద్రబోసి, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ హాఫీ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, ఇస్ బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరాటా కూడా.
3: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. a2b texas.com, perfect for dine in, takeaway or full service catering.
4: Hello andi, nenu mee Srinivas Avasarala. ee roju mana Radio Surabhi 4th anniversary and ee sandarbhanga Radio Surabhi ki and Radio Surabhi srotalandarki na hrudayapurvaka shubhakankshalu. and naaku kuda ee sandarbhanga oka paata request cheyalanundi. prati ratri vasanta ratri prati gali paira gali ane paata naaku oka sari vinalanundi. adi avakasam naaku Radio Surabhi kalpisthe endo aanandanga untundani korukuntunnanu. thank you so much and I wish you a very happy 4th birthday.

0: చంద్రబోసుని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఘీ దోశ, మీ దోశ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, హాంకి పన్నీర్ టిక్కా, విచ్ అని కబాబ్ పరాటా.
3: ఏంది బ్రో, గని చెప్పినావు? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి టెక్సస్.com, పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
4: హలో అండి, నేను మీ శ్రీనివాస్ అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి బైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

0: చంద్రబోసు రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD 3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD 3.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: బయట ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, హంకీ పన్నీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరోటా కూడా.
3: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
4: అడయార్ ఆనందవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, takeaway or full service catering.
5: Hello andi, nenu mee Srinivas Avasarala. Ee roju mana Radio Surabhi 4th anniversary and ee sandarbhanga Radio Surabhi ki and Radio Surabhi srotalandarki naa hrudayapoorvaka shubhakankshalu. And naaku kuda ee sandarbhanga oka paata request cheyalanundi. Prati ratri vasanta ratri prati gaali paira gaali ane paata naaku oka sari vinalanundi. Adi avakasam naaku Radio Surabhi kalpisthe entho aanandanga untundani korukuntunnanu. Thank you so much and I wish you a very happy 4th birthday.

0: చంద్రబోసు రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM హెచ్డిలో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీరు కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, హంపి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
3: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
4: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2B Texas.com, పర్ఫెక్ట్ ఫర్ డైనింగ్, టేక్అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
5: హలో అండి, నేను మీ శ్రీనివాస్ అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

0: చంద్రబోసి రేడియో సరభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్ బెల్లవా, చీజ్ దోశ, అన్ని దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, హంకి పనీర్ టిక్కా, చమి కబాబ్ పరాటా.
3: ఏంది బ్రో, అన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
4: Hello andi, nenu mee Srinivas Avasarala. Ee roju mana Radio Surabhi 4th anniversary and ee sandarbhanga Radio Surabhi ki and Radio Surabhi srotalandarki na hrudayapurvaka shubhakankshalu. And naaku kuda ee sandarbhanga oka paata request cheyalanundi. Prati ratri vasanta ratri prati gali baira gali ane paata naaku okasari vinalanundi. Adi avakasam naaku Radio Surabhi kalpisthe entho aanandanga untundani korukuntunnanu. Thank you so much and I wish you a very happy 4th birthday.

0: చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD3 మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్ బెల్లవ, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఎంపి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరాటా.
3: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగిన.
2: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
4: అడయార్ ఆనందవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. a2b texas.com, perfect for dining, takeaway or full service catering.
5: Hello andi, nenu mi Srinivas Avasarala. Ee roju mana Radio Surabhi 4th anniversary and ee sandarbhanga Radio Surabhi ki and Radio Surabhi srotalandarki na hrudayapurvaka shubhakankshalu. And naaku kuda ee sandarbhanga oka paata request cheyalanundi. Prati ratri vasanta ratri prati gali paira gali ane paata naaku oka sari vinalanundi. Adi avakasam naaku Radio Surabhi kalpisthe entho aanandanga untundani korukuntunnanu. Thank you so much and I wish you a very happy 4th birthday.

0: చంద్రబోస్ రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD 3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD 3.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవ, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హని చిల్లి గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, చమిక పరోటా.
3: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగిన.
2: ఇంకా ఉన్నాయి చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ ఎ గుడ్ టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dining, takeaway or full service catering.
4: Hello andi, nenu mee Srinivas Avasarala. Ee roju mana Radio Surabhi 4th anniversary and ee sandarbhanga Radio Surabhi ki and Radio Surabhi srotalandarki naa hrudayapoorvaka shubhakankshalu. And naaku kuda ee sandarbhanga oka paata request cheyalanundi. Prati raatri vasanta raatri prati gaali baira gaali ane paata naaku okasari vinalanundi. Adi avakasam naaku Radio Surabhi kalpisthe endo aanandanga untundani korukuntunnanu. Thank you so much and I wish you a very happy 4th birthday.

0: చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్ బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పనీర్ టిక్క, చమి కబాబ్ పరాటా.
3: ఏంది బ్రో, గని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనందవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
4: Hello andi, nenu mi Srinivas Avasarala. Ee roju mana Radio Surabhi 4th anniversary and ee sandarbhanga Radio Surabhi ki and Radio Surabhi srotalandarki na hrudayapurvaka shubhakankshalu. And naaku kuda ee sandarbhanga oka paata request cheyalanundi. Prati ratri vasanta ratri prati gali baira gali ane paata naaku oka sari vinalanundi. Adi avakasam naaku Radio Surabhi kalpiste entho aanandanga untundani korukuntunnanu. Thank you so much and I wish you a very happy 4th birthday.

0: చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD 3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD 3.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీ దోడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, అన్ని దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, అంకి పనీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరోటా.
3: ఏంది బ్రో, గని చెప్పిన, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
4: Hello andi, nenu mee Srinivas Avasarala. Ee roju mana Radio Surabhi 4th anniversary and ee sandarbhanga Radio Surabhi ki and Radio Surabhi srotalandarki naa hrudayapurvaka shubhakankshalu. And naaku kuda ee sandarbhanga oka paata request cheyalanundi. Prati ratri vasanta ratri prati gaali paira gaali ane paata naaku oka sari vinalanundi. Adi aa avakasam naaku Radio Surabhi kalpisthe entho aanandanga untundani korukuntunnanu. Thank you so much and I wish you a very happy 4th birthday.

0: చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, ఏది కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, ఇస్ బెల్లవ చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆమ్కి పనీర్ టిక్కా, చమి కబాబ్ పరాటా.
3: ఏంది బ్రో గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
4: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2B Texas.com. పర్ఫెక్ట్ ఫర్ డైనింగ్, టేక్అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
5: హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి బైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

0: చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్వెళ్ళ బా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, హంపి పన్నీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరోటా.
3: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనందవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గోటు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2B Texas.com. పర్ఫెక్ట్ ఫర్ డైనింగ్, టేక్అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
4: హలో అండి, నేను మీ శ్రీనివాస్ అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి బైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

0: చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
3: ఏంది బ్రో, గని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
4: Hello andi, nenu mee Srinivas Avasarala. Ee roju mana Radio Surabhi 4th anniversary and ee sandarbhanga Radio Surabhi ki and Radio Surabhi srotalandarki na hrudayapurvaka shubhakankshalu. And naaku kuda ee sandarbhanga oka paata request cheyalanundi. Prati ratri vasanta ratri prati gali paira gali ane paata naaku okasari vinalanundi. Adi avakasam naaku Radio Surabhi kalpiste ento aanandanga untundani korukuntunnanu. Thank you so much and I wish you a very happy 4th birthday.

0: చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
2: Tick tick, Radio Surabhi time check. Studio lo time 5 a.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పనీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా కూడా.
2: ఏంది బ్రో, గని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, takeaway or full service catering.
3: Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham avatle.

0: specialized skills, calibration knowledge, though, make a best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: India ki teleport aithe enta baaguntundo.
3: What if India was just a tap away?
4: Just imagine, meeru kallu moosi terchukune lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. MyPursue isn't just an app. It's your genie in the cloud. Download the MyPursue app or visit MyPursue.com or write to support at MyPursue.com.

0: calibration knowledge, though, you get best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చావు అక్క?
2: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
1: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆమ్కి పన్నీర్ టిక్కా విత్ చమీ కబాబ్ పరాటా కూడా.
5: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ ఎ గోల్డ్ ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి texas.com, perfect for dine in, takeaway or full service catering.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Hi, నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
2: హై రా మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా?

0: అండ్ టీమ్ అందరికి కూడా బర్త్డే విషెస్ ఆన్ సెలబ్రేటింగ్ 4 మ్యాజికల్ మ్యూజికల్ ఇయర్స్ విత్ రేడియో సురభి. అండ్ రేడియో సురభి వింటున్న ప్రతి ఒక్క లిసనర్ కి కూడా విషింగ్ యూ ఆల్ అ వెరీ మ్యాజికల్ మ్యూజికల్ డే. ఇలానే ఎన్నో ఎన్నో వండర్ఫుల్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ మీ ఇండియా ఆర్జే మధుశ్రవంతి.
1: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
2: Yes sir.
1: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాళీ, ఆప్షన్ సి తాళీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
2: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటావు?
3: ఇట్స్ చాట్, తాళీ అండ్ క్యాటరింగ్.
1: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాళీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
4: విజిట్ రాజరాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
5: India ki teleport aithe enta baaguntundo.
6: What if India was just a tap away?
7: Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app. It's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support@mypursue.com.
8: Kavintalaki, Kerintalaki. Era address, Radio Surabhi.
9: Radio Surabhi, KDXX, 107.9 FM, HD3, Louisville, Texas. America lo telugunestam.
10: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
11: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatle.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lanti vi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ One name to go? Hareli. Hareli. Bringing the taste of home closer to you.
3: Mera tumhara hamara pyar sabka favorite india bazaar
2: gata 24 gendla nunchi india bazaar manandarki kavalsina vastulu anni andistu it has grown on us and now they are open in even more places making their access more convenient and comfortable

0: సమస్య ఒక బాగా బలిసిన దున్నపోతు రెంకెలేస్తూ మీ మీదకు వస్తుంది. మీరు గాల్లోకి ఎగిరి లైంకి కిచ్చారు. ఏం జరుగుతుంది సార్?
1: దున్నపోతు చచ్చిపోతుంది.
2: Hey, you! What's your cattle?

0: Adhika, next week mana office event ki please take care of the catering, okay?
1: Sure.
0: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekkuva avachu.
1: Idi office party a leka jatra?
0: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
2: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
2: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
3: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
4: రాజునాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజునాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజునాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
5: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
0: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
7: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
2: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు support @mypursue.com.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
3: Mera tumhara hamara pyar, sabka favorite India Bazaar.
2: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
4: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
5: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
6: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ .com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, student insurance. SNR insurance. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
1: వాట్ ఆర్ దేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
2: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
3: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
4: Hi guys, this is Hari Shankar, Radio Sarabhi, first 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cherukapotham. Keep listening, me Nestam Radio Sarabhi.
5: You're listening to Radio Sarabhi, 107.9 FM, HD3.
6: Main nalugaro eppudu restaurant kellalanukunna pedda challenge, endukante okalaki vegetarian kavali, okalaki non-veg kavali, okalaki spicy kavali, okalaki Chinese kavali. Yela, one solution, all varieties in one place. Swadeshi restaurant, taste lo OG, అందరికీ
7: నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి, ప్రపంచానికి అలవాటు అయిపోయి, ప్రపంచాన్ని ఏలేస్తున్న టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కర్తమేస్తాం. రేడియో సర్వీస్ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత వందనాలు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తెలుగునేస్తారు. థ్యాంక్ యూ.

0: ఫ్రెండు, ఫ్రెండు తన లవ్ లో పడేయడానికి ఓ మంచి ఐడియా చెప్పు ఫ్రెండు.
1: రోజు ఫ్లవర్స్ పంపించరా, ఫిదా అయిపోద్ది, పడిపోద్ది.
0: ఏంటి ఫ్లవర్సా? తన ఏమైనా ఫ్లవర్ షాప్ పెడుతుందా?
1: షాప్ లో కాదు, తలలో పెట్టుకోవడానికి.
0: అబ్బా తను పూలకి ఈలకి పడిపోయే రకం కాదు ఫ్రెండ్ హై ఎండ్. ఈ వాడిపైన ఐడియాలు వదిలేసి ఫ్రెష్ ఐడియా చెప్ప.
1: ఓకే,

0: తను తాగేసిన కోక్ టిన్లు, వాడేసిన హెయిర్ పిన్లు, పడేసిన చాక్లెట్ ర్యాపర్లు, ఇసిరేసిన ఐస్ పుల్లలు భద్రంగా దాచుకురా.
1: లైఫ్ లాంగ్ ఇదే లవ్ మెయింటైన్ చేయాలంటే కొంప మున్సిపాలిటీ డంప్యార్డ్ అయిపోతుంది. అందుకని ఇంకో ఐడియా చెప్పు ఫ్రెండ్.
0: ప్రేమించాలని గుళ్ళో నూటొక్క టెంకాయలు కొట్టు, ఆ దెబ్బతో చూడు ఫ్రెండ్, అయిపోద్ది నీ లైఫ్ సెట్.
1: నూటొక్క టెంకాయలు కొడితే ఆ కొట్టుడు లైఫ్ అవుద్ది సెట్. నీ ఐడియా ఫాలో చేస్తే నా లైఫ్ కన్ఫర్మ్ గా ఫట్. ఓయ్ ఫ్రెండ్ ఫ్రెండ్ ఐడియా నెట్టెండు ఫ్రెండ్ ఫ్రెండ్ కొంచెం మార్చు ఫ్రెండ్.
0: కొన్ని గుళ్ళో తను చూస్తుండగా ఆరుతున్న దీపానికి చేతులు అడ్డం పెట్టు, కానట్టయిపోద్ది చచ్చినట్టు.
1: ఆరుతున్న దీపానికి చేతులు అడ్డం పెట్టడానికి ఉన్నదిగా ఎల్ఐసి, ఇది ఐడియానా.

0: గురించి ఓ కవిత రాయనాయనా. పడడం ఖాయం, ఏ అమ్మాయైనా
1: ఇది బాగుంది. అను, నువ్వంటే నాకు ప్రాణం. ఫ్రెండు, ఎంతకి రావద్దు, పా కింద పెట్టాలా, రా కింద పెట్టాలా?
0: నా కింద పెట్టరా. అబ్బాయిల్లో అమ్మాయిలకి నచ్చేది సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఫ్రెండ్
1: తక్కేం కాదు. అలా అయితే మన బ్రహ్మి కంటే లవర్ బాయ్ ఎవడో ఉండడో. ఫ్రెండ్

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ టిక్కా, చమి కబాబ్, పరోటా.
3: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ ఎ గుడ్ ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
4: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
5: Manashanti, mental peace. మసాలా దోశ.
1: శ్రీకృష్ణ విలాస్ కి రండి, 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ ఫ్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
6: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.

0: చంద్రబోసి రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాస్ జస్ట్ అ ట్యాప్ అవే. జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com ఆర్ రైట్ టు సపోర్ట్ @ mypursu.com.
3: అమ్మా ఆవకాయ రేడియో సురభి, ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్, ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి, టాటా బై బై, థ్యాంక్ యూ.
2: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
2: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

కన్ను కొట్టి చూసనంట సుందరి సుందరి సుందరి, మనసు మీటి వెళ్ళనంట మనోహరి మనోహరి మనోహరి. కన్ను కొట్టి చూసనంట సుందరి.

0: సార్, ఒక బాగా బలిసిన దున్నపోతు రంకెలేస్తూ మీ మీదకు వస్తుంది. మీరు గాల్లో ఎగిరి లైన్ కిక్కిచ్చారు. ఏం జరుగుతుంది సార్?
1: దున్నపోతు చచ్చిపోతుంది.
2: Hey, you! What's your candle?

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
2: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
4: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
5: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
4: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
2: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
3: What is this address again?
2: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com.
6: ee weekend groceries nu teeskostava?
7: Rice, dal, snacks, veggies, spices, inka just in case items kuda na.
6: Relax, swadeshi undi kada. Fresh veggies and spices e kaadu, mana all in one stop shop for groceries, meat, perugu, pindi, cakes, just smooth shopping. Because grocery lo kuda tension kaadu, trust kavali.
8: Daily needs, festival shopping, unexpected guests, handle it Swadeshi way.
6: Swadeshi Groceries, Irving, Castle Hills, Frisco, Plough Mount, South Lake and many more.

0: మిస్టర్ అవినాష్ మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
1: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
2: ఎస్,
1: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను.
3: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine-in, take-out or delivery.
0: What is this address again?
3: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com.
4: Lunch ke karkana veldama?
5: Sorry, ee roju grocery day. First, veggies konali. తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి. దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
4: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
3: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్ ఫర్ ఇండియన్ గ్రోసరీస్, 1900 మార్కెట్ ప్లేస్ Boulevard, Suite 110, Irving.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
3: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. Radhika, next week mana office event ki please take care of the catering, okay?
5: Sure. How many people are we expecting?
3: 5k anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
5: Idi office party a leka jatra?
3: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10k, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానీ చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ essentials. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
2: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
3: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
4: ఎస్,
3: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని. ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
1: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
2: What is this address again?
1: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajikaters.com.
5: Anni pettukunnanra idigo mee nanna sugar gurinche tension malli perigithe ee doctor daggariki veltam kharchu okati.
6: Vikram, Jian ki malli baaledu ontlo, ee saari enta kharchu avutundo ento?
7: Different journeys, okate question. Mee parents aina, pillalaina, meeraina, when you face an emergency, stay protected the right way with SNR Insurance. Enroll on SNRinsurance.com or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.
8: రేడియో సురభి సివిక్ సిగ్నల్. హెల్ప్ ఈస్ హియర్ ఇన్ టెక్సస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తాం అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్, కనెక్ట్ విత్ ది టెక్సస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్, యువర్ లోకల్ city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
9: Good morning listeners. Entidi Friday morning 11 AM ki vachindi chalaka good morning anta vendada. నాకు అలాగే ఉందండి, మాది ఫ్రిస్కో అన్నమాట. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి వాతావరణ కష్టాల వల్ల కొంచెం డిలే అయిందనమాట. సో అపాలజీస్ ఫర్ దిస్. ఎందుకంటే నేను సామాన్యంగా టైం కంటే ముందు వచ్చే బ్యాచ్ అండి, ముందు నుంచే ఉంటారు, అరగంట ముందే ఉంటాను వీలైతే. బట్ ఇవాళ మనకి భయంకరమైన ఫ్లడ్ వార్నింగ్ అంటూ అదంటూ ఇదంటూ చాలా చాలా చాలా డిఫరెంట్ గా ఉండింది వెదర్. అటుపక్క ఇటుపక్క వచ్చి చూస్తే ఆ వాన వెలిసి 2 గంటలైంది అన్నట్టుగా ఉందనమాట. సో మీరు ఎక్కడి నుంచి కనెక్ట్ అయి ఉన్నా రైట్ నౌ మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3. దీంతో పాటు మనం ఉన్నాము ప్రస్తుతం ఫిల్మీ ఫ్రైడేస్ కార్యక్రమంలో. ప్రతి ఫ్రైడే మార్నింగ్ 10 AM to 1 PM కార్యక్రమం కాబట్టి ఇవాళ లేట్ గా ప్రారంభించిన 3 గంటల పాటు నేను ఉండబోతున్నానండి. ఆల్మోస్ట్ లైక్ 11 AM to 2 PM ఫిల్మీ ఫ్రైడేస్ ఇవాళ. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాత నేను, నా పేరు అంజన. సరే, మరి వర్షం ఉన్నా లేకపోయినా సాంగ్ రిక్వెస్ట్ ఈజ్ ఫస్ట్. నాకు వర్షం రిలేటెడ్ గా ఈ పాట వినాలనిపిస్తోంది, నేను వినిపిస్తున్నాను. బట్ వింటున్న శ్రోతలందరికీ వర్షము కురుస్తున్నా, కురిసి వెలిచినా, లేదా మబ్బు పట్టున్నా, ద వే ఇట్ ఈస్ మీ చుట్టూ బ్రైట్ వెదర్ ఉన్నా, ఎలాంటి పాటలు మీరు వినాలనుకుంటున్నారో మాకు కాల్ చేసి చెప్పండి. 9726361966 ఇస్ ద స్టూడియో నంబర్. వన్స్ అగైన్ విషింగ్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ ఫ్రైడే.

ఏ సినిమా చెప్పుకొని చూద్దాం ఇది? అడగాల, పొద్దు పొద్దునే అసలు ఇవాళ యాక్చువల్లీ ఒకటికి 4 కప్పులు కాఫీ తాగిన బ్యాచ్ ఉంటుంది ఇవాళ నా ఉద్దేశంలో. వెదర్ ఎంజాయ్ చేసే ఉద్దేశంతో, ఆ మైండ్ సెట్ తోటి నేను ఇంకాసేపు మాట్లాడతానేమో, బట్ ఐ డోంట్ నో మీరు ఎంతమంది ఇవాళ మార్నింగ్ వెదర్ ని ఎంజాయ్ చేశారు. నాకైతే ఇవాళ కొంచెం సర్ప్రైజింగ్ అనిపించింది. ఆల్రెడీ తెలుసుంటే గనక పడుతుందిలే, చేస్తుందిలే, ఉంటుందిలే అన్నట్టు ఉండేది, ఏం చేస్తాము అని, అంటే డిఫరెంట్ ప్లానింగ్ తో అలా ఉంటాం కదా. బట్ సడన్ గా పొద్దున లేచినప్పుడు నాకైతే పర్వాలేదు అనిపించింది వెదర్. ఆఫ్టర్ సమ్ టైమ్, ఆఫ్టర్ లైక్ 7 ఇన్ ద మార్నింగ్, అది కొంచెము భయంకరంగా ఉండింది. 7 to 9 వాజ్ లైక్ నో వెరీ వెరీ వెరీ వెరీ, అంటే పూర్తి డార్క్ గా అనిపించి చుట్టుపక్కల వెదర్ అలా ఉండేసరికి నాకైతే బాగా నచ్చింది. ఇన్ఫాక్ట్ చలి లేదు, చలి ఉంటే నేను అంత ఎంజాయ్ చేసేదాన్ని కాదేమో వెదర్ ని, బట్ చలి లేదు. చక్కటి మబ్బులు, కారు మేఘాలు, మంచి జోరు వాన, వారే వా ఎంత బాగా అనిపించిందో. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మీకేం పాట గుర్తుకొస్తోంది? 9726361966 ఇస్ ద స్టూడియో నెంబర్. అలాగే మరొక్కసారి వెల్కమ్ టు ఫిల్మీ ఫ్రైడేస్. అందులోనూ ఇవాల్టి ఫ్రైడే, చాలా మందికి లాంగ్ వీకెండ్, సో వాట్ ఈజ్ యువర్ లాంగ్ వీకెండ్ ప్రోగ్రామ్? ఏం చేస్తున్నారు? ప్లాన్ లో ఏమేమి ఉన్నాయి? డూ షేర్ విత్ అస్.

అది పెద్ది మూవీ నుంచి మనం ఈ పాట వినేసాం. యాక్చువల్లీ పెద్ది మూవీ నుంచి ఎవ్రీ టైం ఏదో ఒక పాట రిక్వెస్ట్ అయితే ఉంటుంది, బట్ ఆ పాట కూడా వినిపిస్తాను ఇఫ్ ఎట్ ఆల్ మీరు రిక్వెస్ట్ అడగాలే. కానీ రైరా అవన్నీ రెడీగా ఉన్నాయి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్ అనమాట. మీరు కాల్ చేసి ఏ పాట రిక్వెస్ట్ అడిగితే ఆ పాట వినిపిద్దామని. సరే మరి లాంగ్ వీకెండ్ అండ్ దాంతో పాటు ఈ సండే రోజు మనందరికీ సెలబ్రేషన్, ఫాదర్స్ డే. సో ఈ ఫాదర్స్ డేని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? మీ ఇంట్లో ఏంటి స్పెషల్? సామాన్యంగా తెగ రీల్స్ వైరల్ అవుతున్నాయి ఫాదర్స్ డేకి మదర్స్ కి కూడా గిఫ్ట్ ఇవ్వాలి అంటూ. ఎందుకంటే ఫాదర్స్ కి ఏమి ఇస్తాను చెప్పండి, చాలా సింపుల్. ఇంకా మరొక రీల్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఫాదర్స్ డే లో ఫాదర్స్ ని బాగా లెట్ దమ్ ఫీల్ ఇట్ ఇట్ ఇస్ ఫాదర్స్ డే అని చెప్పి కిడ్స్ ని పూర్తిగా ఫాదర్ కి వదిలేసి మదర్ షుడ్ గో అవుట్ అనే అవుటింగ్ అని అదొక రీల్ నాకు బాగా నచ్చింది. వెరీ రిలేటబుల్. ఎందుకంటే ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎవ్రీబడి హియర్, కానీ చాలా మంది ఫాదర్స్ ఏంటంటే ఆబ్వియస్లీ ఫుల్ టైమ్ డెడికేటెడ్ గా కిడ్స్ తో అలా ఉండే అవకాశం వాళ్ళకి కొంచెం తక్కువే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఐ డోంట్ నో, ఐ మైట్ బి రాంగ్ ఆల్సో. చాలా మంది ఇష్టంగా అసలు పిల్లల్ని చూస్తే ఇవాళ రేపు ఎంత గారాభంగా పెంచుతున్నారంటే ఆబ్వియస్లీ దే వాంట్ టు స్పెండ్ ఫుల్ టైమ్ విత్ దెమ్. అది కూడా ఉంది, అలాంటి ఫాదర్స్ కూడా ఉన్నారు. బట్ ఇన్ జనరల్ ఇఫ్ ఎట్ ఆల్ దట్ ఫాదర్ కి అవకాశం ఇస్తే దట్స్ ద బెస్ట్ ఫాదర్స్ డే గిఫ్ట్ అట. పూర్తిగా ఒక 24 hours ఫుల్ ఆన్ వాళ్ళకి. అబ్బా భలే ఉంటుంది కదా. ఉంటుంది ఉంటుంది లేడీస్, ఇంటికి వచ్చాక ఇంటి సంగతి ఉంటుంది. నన్ను ఎందుకమ్మా ఇలాంటి సలహాల్లో ఇరకబెట్టావు అని మీరు నన్ను అడగండి, ఓకే? బట్ మీ దగ్గర ఉన్న క్రియేటివ్ ఐడియాస్, సంథింగ్ స్పెషల్, సమ్ సర్ప్రైజెస్, వాట్ ఎవర్ యువర్ ప్లానింగ్, డూ షేర్ విత్ us.

చేస్తా. అది ఆది, ఎస్ అది ఆది మూవీ నుంచి పాట అన్నమాట. ఎస్, మరి ఫాదర్స్ డే సందర్భంగా మనకి ఇండియాలో ఉన్న పేరెంట్స్ కి మనం స్పెషల్ గా గిఫ్ట్ పంపించాలంటే మన కోసం మనతోటి ఉన్నారు మై పర్స్. ఈ ఫాదర్స్ డే సందర్భంగా మేక్ యువర్ డాడీ స్మైల్. మైల్స్ ఏవే ఉన్నా సరే ఫాదర్ ఇస్ ఆల్వేస్ స్పెషల్ అని మీరు ప్రూవ్ చేయొచ్చు ఈ గిఫ్ట్స్ అన్ని వారికి అందించి. ఇక్కడ కూడా ప్రాసెస్ చాలా సింపుల్ అండి. ఒక్కసారి కేవైసీ కంప్లీట్ చేసేసి యు గెట్ టు చూస్ అ ఫ్రీ గిఫ్ట్ ఫర్ యువర్ డాడ్. అలాగే ఫ్రీ ఎల్డర్ కేర్ విజిట్ ఉంది ఇందులో, అండ్ ఫాదర్స్ డే గిఫ్ట్, పర్సనలైజ్డ్ గ్రీటింగ్ కార్డ్, ఇవన్నీ మీరు చేసి ఈ మై పర్సు ద్వారా, ఈ యాప్ ద్వారా మీరు వీటిని ఇండియాలో మన పేరెంట్స్ కి పంపించవచ్చు అనమాట. ఈ ఫాదర్స్ డే స్పెషల్ సేల్ రైట్ నౌ, స్పెషల్ ఆఫర్ ఏంటి అంటే కనుక $1 కి మీకు ఇండియాలో 105 రూపీస్ వస్తోంది. అది ఫస్ట్ $100 ట్రాన్స్ఫర్ వరకు పరిమితమై ఉందన్నమాట. సో యూ గెట్ టు ఎంజాయ్ దిస్ ఫర్ దిస్ ఫాదర్స్ డే. సో సెలబ్రేట్ లవ్, కేర్ అండ్ ఫ్యామిలీ విత్ మై పర్సు. చాలా ఈజీ, డౌన్లోడ్ చేసేసుకోండి మై పర్సు యాప్ ని, అండ్ మేక్ దిస్ ఫాదర్స్ డే ఎక్స్ట్రా ఎక్స్ట్రా స్పెషల్.

సరే, ఫిల్మీ ఫ్రైడేస్ కాబట్టి ఫిల్మీ ముచ్చట్లు, ఫిల్మీ సంగతులు బోల్డ్ అని మాట్లాడుకుందాం. బట్ ఈలోగా నేను మీ అందరినీ సరదాగా అడుగుదాం అనుకుంటున్నాను. మీకు తెలిస్తే ఠపీమని చెప్పండి, లేదా కాస్త ఆలోచించైనా కరెక్ట్ గా మాత్రమే ఆన్సర్ చెప్పండి. మీరు మీ వైఫ్ తో లేదా మీ హస్బెండ్ తో లేదా మీ స్పౌస్ తో మీరు కలిసి చూసిన, అంటే ఫుల్ మూవీ కలిసి, ఏదో ఒక్కొక్క సన్నివేశం చూడటం, ఏదో కాసేపు చూడటం కాదు, కూర్చుని నిపాదిగా ఫుల్ థియేటర్ లో చూసిన సినిమా ఏది

0: ఏ బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
1: చందు, మరి వండనా?
0: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
1: పిచ్చి చందు, స్వదేశం ఇటుంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
0: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
2: హాయ్, నేను మీ బ్లూబెర్రీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
1: హాయ్ రా మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. 0 ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలి, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake. Or call 817-819-8888.
3: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభి 4th anniversary సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సెరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజ గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది.
4: ఓ పాపా లాలీ

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఫిల్మీ ఫ్రైడేస్. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాత నేను, నా పేరు అంజనా. సామాన్యంగా ఫ్రైడే మార్నింగ్ 10 AM to 1 PM మనం ఈ ఫిల్మీ ఫ్రైడేస్ ప్రోగ్రామ్ ని ఎంజాయ్ చేస్తాం. అయితే ఇవాళ వాతావరణ రీజన్స్ వల్ల నేను చెప్పాను కాబట్టి 11 o'clock షో ప్రారంభించడం వల్ల 11 to 2 విల్ డూ దిస్ ఫిల్మీ ఫ్రైడేస్. ఫిల్మీ ఫ్రైడేస్ లో ఫిల్మీ ముచ్చట్లు యథావిధిగా ఆ సెగ్మెంట్ అయితే ఉంది, దాంట్లో కూడా వెళ్దాం. ఈలోగా నేను మీ అందరినీ అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు మీ స్పౌస్ తో కలిసి చూసిన ఫస్ట్ మూవీ ఏంటి అని. ఆ విషయంగా మీరు కాల్ చేయాలంటే ఆల్ ది వే టిల్ 2 PM యూ హ్యావ్ టైం. పర్వాలేదండి, పర్వాలేదు, గుర్తు చేసుకుని కూడా కాల్ చేయొచ్చు. 9726361966 స్టూడియో నెంబర్. సరే, మరి ఈ వీకెండ్ లో మనకి యోగా డే ఒకటి ఉంది, అలాగే ఫాదర్స్ డే ఎట్లాగో ఉంది, అది మనం మరింత మాట్లాడుకుందాము. ఆ రోజు నేను సూపర్ సండే సెగ్మెంట్ చేసినప్పుడు సండే రోజు మాట్లాడుకుందాం. అయితే ఈ మధ్య మరొక ప్రశ్న అడుగుదాం అనుకున్నాను. మనకి 60 నెంబర్, దానికి ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటి? 60 నెంబర్ కి సామాన్యంగా మనం చూసే ఆ ప్రత్యేకత ఏంటి? ఎక్కడైనా మనకి 60 అనేది, ఎస్పెషలీ ఏజ్ వైజ్ అవ్వచ్చు, ఇలా రకరకాలుగా 60 నెంబర్ ఇస్ వెరీ వెరీ స్పెషల్. దానికి సంబంధించిన విశేషాలు మీకు తెలిస్తే కాల్ చేయండి.

ఒకప్పుడు ఈ పాట అసలు ఆల్మోస్ట్ ప్రతి వాళ్ళు పాడేవాళ్ళు అనమాట. ఇదేదో బర్త్డే సాంగ్ లాగా చాలా మందికి బాగా నచ్చిన పాట ఇది. సరే, పాటలున్నాయి, మాటలు ఉన్నాయి, నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్నలు అలాగే ఉన్నాయి. ఎస్, 60 అనే నెంబర్ కి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది మన ఇండియన్ కల్చర్ లో, ట్రెడిషన్ లో ఉంది. అలాగే మ్యాథమెటిక్స్ కి రిలేటెడ్ గా కూడా దానికి ఉండే ఇంపార్టెన్స్ దానికి ఉంది. బట్ రెండిట్లో ఏది మీకు తెలిస్తే అది చెప్పండి. We have time. అది చాలా సింపుల్ విషయం కాబట్టి రైట్ నౌ అర్జెంట్ గా సాల్వ్ చేయాల్సిన, అంటే ఒక క్వశ్చన్ తర్వాత ఇంకో క్వశ్చన్ లాగా కాదు కాబట్టి, వీ హ్యావ్ ఇన్ టైమ్, వీ కెన్ టేక్.

0: ఓ కాలర్ కాల్ చేస్తున్నారు, వారిని నేను ఆన్ ఎయిర్ తీసుకుంటున్నాను. హలో.
1: హలో, గుడ్ మార్నింగ్ అండి. నా పేరు సందీప్.
0: సందీప్ గారు, గుడ్ మార్నింగ్, హ్యాపీ ఫ్రైడే.
1: మీకు కూడా హ్యాపీ ఫ్రైడే.
0: చెప్పండి.
1: మీరు ఇప్పుడు అడిగారు కదా స్పౌస్ ఫస్ట్ మూవీ అని.
0: అవునండి.
1: స్పౌస్ అంటే అఫీషియల్ గా అంటే వెళ్ళాక ముందు ఆనంద్ అని సినిమా చూసాం, మంచి మంచి కాఫీ లాంటి సినిమా, ప్రసాద్ ఐమాక్స్ లో.
0: ఓకే.
1: దాని తర్వాత ఇంకా వేరే చూసాం కానీ తర్వాత ఇంకా సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్, మా పెద్దవాడు పుట్టినప్పుడు ఇండియా వెళ్ళాము, అంటే ఇండియా వచ్చాము మా ముక్కులని. మళ్ళీ అదే ప్రసాద్ ఐమాక్స్ లో బిజినెస్ మ్యాన్ చూసాం.
0: సో సినిమా మారింది కానీ మీరు థియేటర్ మార్చలేదు.
1: మారలేదు. అది ఎందుకు చెప్తున్నానంటే ఆ సినిమా అంతా మా వాడు పడుకున్నాడు చాలా వరకు.
0: లక్కీ యూ కదా, అప్పుడు సినిమా చూసారు మీరు.
1: చూసామండి. కాకపోతే సెకండ్ మా రెండవ వాడు పుట్టినప్పుడు ముప్పులకి వెళ్ళలేకపోయాము. సో మా ఆయగారు వాళ్ళు మమ్మీ వాళ్ళు వచ్చారన్నమాట యుఎస్. సో 2018 లో అరవింద సమేత వీరరాఘవ వెళ్ళాం.
0: సేమ్ థియేటర్ అండి?
1: కాదు కాదు, ఇది ఇది డాలస్ లో.
0: ఓకే ఓకే ఓకే
1: ఓకే. డాలస్ లో మా వాడు రెండో చిన్నోడు అన్నప్పుడు, ఈ మనం లెస్ దాన్ 2 ఇయర్స్, మొత్తం ఫైటింగ్ అంతా చూశాడు, రొమాన్స్ వచ్చిన వాళ్ళు పడుకున్నాడు.
0: గుడ్ గుడ్ గుడ్.
1: సో అందుకనే కొంచెం మీకు
0: రియల్లీ ఇంట్రెస్టింగ్ ఉంది. మీది బాగుందండి. పెళ్లి ముందు ఒక సినిమా, పెళ్లి తర్వాత ఒక సినిమా, ఫస్ట్ బేబీ తర్వాత, బట్ థియేటర్ సేమ్ ఆఫ్ కోర్స్. అంటే ఇద్దరు పిల్లలు పుట్టాక మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ కలిసి చూసారు కదా, టూ గుడ్ అండి. వెరీ గుడ్. అయితే ఇందులో ఈ ఇన్ని సినిమాల్లో మీకు ఏ సినిమా నుంచి ఏ పాట వినిపించమంటారు?
1: ఎనీటైమ్ అండ్ ఆనంద్ లో రాధాకృష్ణను ఆవిడ సునీత పాట ఉంటుందండి, కసకసాల కౌగిలింత.
0: ఎస్, నేను లైన్అప్ చేసి. తప్పకుండా. థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్. హ్యాపీ ఫ్రైడే, ఎంజాయ్ యువర్ లాంగ్ వీకెండ్. థ్యాంక్ యూ. అదండి అలా అన్నమాట. ఏంటంటే చక్కగా మెమరీస్ అలా ఉంటాయి. మనం అనుకోవాలే గాని అబ్బా ఈ సినిమా వచ్చి ఇంతకాలం అయిందా అనుకుంటాం, లేదా అప్పుడెప్పుడో చూసామా ఈ సినిమా, బట్ వై డోంట్ వీ వాచ్ టుగెదర్ మరొక్కసారి కూర్చుని మన స్పౌస్ తో అని అన్నాను కదా, పెళ్ళైన కొత్తలో చూసిన ఫస్ట్ మూవీ ఏదైతే గుర్తుంటుందో దాన్ని మరొక్కసారి కూర్చుని నిదానంగా ఇలా ఫ్యామిలీ అందరూ కలిసి, ఇప్పుడు ఇంట్లోనే మనకి టీవీ ఉంది, ఇంటర్నెట్ ఉంది, ఏ సినిమా కావాలంటే అది చక్కగా టైంకి వస్తుంది కాబట్టి మన చేతిలో ఉన్న విషయం మరొక్కసారి ఎంజాయ్ చేయొచ్చు. లాంగ్ వీకెండ్, దిస్ కుడ్ బి యువర్ వన్ ఆఫ్ ద ప్లేలిస్ట్. అదే కదా,

సరే, మనము కాన్సెప్ట్ లోకైతే ముందుకు వెళ్దాము. ఫిల్మీ ఫ్రైడేస్ కాబట్టి నేను ఇవాళ మన ఫిల్మీ ఫ్రైడేలో చాలా కాలం మనము సెలబ్రిటీ ట్రెండ్స్ అని, వారి యొక్క స్టైల్ అని, లైఫ్ స్టైల్ మొదలుకుని మనకి ఏమేమి అంటే ట్రావెల్ అనండి, కాస్మెటిక్స్ అనండి, వారి అపియరెన్స్ అవ్వచ్చు, జిమ్ రొటీన్ అవ్వచ్చు, ఇలా అన్ని మాట్లాడుకున్నాం కదా. ఈ మధ్య నేను మంచిగా ఒక 2 ఎపిసోడ్స్ నుంచి అనుకుంటా మనము ఫిల్మీ ట్రిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. అండ్ అందరికి బాగా నచ్చింది ఈ కాన్సెప్ట్ అని నేను నమ్ముతున్నాను, ఎందుకంటే నాకు అన్ని కాల్స్ వస్తున్నాయి, అంత మంచి రెస్పాన్స్ వస్తోంది దీనికి. సో లెట్ అస్ కంటిన్యూ ఆన్ దాట్. అయితే ఇప్పుడు నేను మీ అందరినీ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, దీనికి రిలేటెడ్ గా ఫిల్మీ ఫ్రైడేస్ లో ఫిల్మీ కంటెంట్ లో ఈ ఫిల్మ్ బేస్డ్ క్వశ్చన్ ఏంటి అంటే గనక, సినిమాలకు సంబంధించి హీరో కానీ హీరోయిన్ కానీ పరుగులు పెడుతూ ఉంటారు కదా, రన్ రన్ రన్ రన్ రన్ రన్ చేస్తూ ఉంటారు డిఫరెంట్ లొకేషన్స్ లో, అటువంటి సీన్స్ ని ఎలా షూటింగ్ తీస్తారు, వాళ్ళు నిజంగా అంత ఫాస్ట్ గా అంత ఇదిగా రన్ చేస్తూ ఉంటారా, లేదా కెమెరా ట్రిక్కా, లేదా ఇంకేదన్నా ట్రిక్కా? నాకు తెలిసింది అఫ్ కోర్స్ నేను చెప్తాను, బట్ అది చెప్పాలంటే నాకు టైం కావాలి. నేను అనుకుంటే నేను మీ అందరి నుంచి రెస్పాన్స్ తీసుకుంటున్నాను. ఐఎమ్ అటెండింగ్ ఆల్ యువర్ కాల్స్. సో మీకు తెలిస్తే మటుకు టపి మనీ కాల్ చేసేయండి 9726361966 స్టూడియో నెంబర్.

సరే, నేను ఇందాక అడిగిన ప్రశ్నకి నాకు ఇంకా రెస్పాన్స్ రాలేదు కాబట్టి నేను మరి కాసేపు ఆగుతాను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఆల్ టు అట్లీస్ట్ ట్రై సంథింగ్. సరదాగా ఉంటుందండి, ఆలోచించండి ఎలా షూటింగ్ చేసుంటారు అసలు హీరో కానీ హీరోయిన్ కానీ విలన్ కానీ ఎవరో ఒకళ్ళు సీన్ కి పరంగా మనకి సిచ్యువేషన్ సందర్భంగా పరిగెట్టాలి. వాళ్ళందరూ యమ స్పీడ్ మీద పరిగెడుతున్నారు, రోడ్ల మీద అవ్వచ్చు, డెజర్ట్ లో అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. సరే రేస్ ట్రాక్ లో వాటిల్లో వీటిల్లో అంటే అది వేరే విషయంలేండి, అది ప్రాపర్ గా ఎక్కడైనా వీలున్నప్పుడు అయితే ఖచ్చితంగా మనకి వాళ్ళు పరుగెడుతున్నట్టుగానే సీన్లు తీసుకుంటారు. వెన్ ఇట్ కమ్స్ టు క్లోజ్అప్స్ వాళ్ళు ఎలా పరిగెడతారు, వాళ్ళంటూ ఒక స్పీడ్ లో పరిగెడుతున్నారు, కెమెరా మెడలో వేసుకుని పరిగెట్టాలా, ఏంటి, హౌ దీస్ థింగ్స్ ఆర్ రియల్లీ, అంటే అవి ఎలా షూటింగ్ చేస్తుంటారు. చాలా సార్లు సరదాగా మధ్యలో జోకులు కూడా వేస్తుంటారు. ఎగ్జాంపుల్ మనకి రవితేజ గారు, బ్రహ్మానందం గారు ఎక్కడన్నా సీన్స్ లో అలా ఇద్దరు కలిసి పరిగెడుతున్నారు అనుకోండి, వాళ్ళ మధ్య ఒక హాస్యభరితమైన సన్నివేశాలు కూడా ఉంటాయన్నమాట. అంత లీజర్ గా వాళ్ళు మాట్లాడుకుంటూ, అఫ్ కోర్స్ డబ్బింగ్ తర్వాత చెప్పినప్పటికీ ఆ క్లోజ్అప్స్ అవన్నీ ఎలా రికార్డ్ చేస్తుంటారు, ఎప్పుడైనా ఆలోచించారా? వాళ్ళతో పాటు ఇంకో ఇద్దరు రెండు కెమెరాలు వేసుకుని జమ్ జమ్మని సేమ్ స్పీడ్ లో పరిగెట్టుకుంటూ వెళ్ళాలి కదా. సో ఇస్ ఇట్ డన్ లైక్ దాట్ ఆర్ ఎనీ అదర్ టెక్నిక్? సో వీలైతే అలా కూడా చేస్తారండి. చాలా సార్లు పరిగెట్టే వాళ్ళ ముందు క్రేన్ అది వెళ్తూ ఉంటుంది, అది మనం చాలా సార్లు చూసుంటాం. దీంతో పాటు మరొక టెక్నాలజీ కూడా ఉంది, మీకు తెలిస్తే నాకు కాల్ చేసి చెప్పండి. 9726361966 స్టూడియో నెంబర్. సరే జూన్ 19th నుంచి జూన్ 28th వరకు ఈ ఆఫర్ ని మాత్రం మిస్ అవ్వకండి. షాప్ అట్ ద బిగ్గెస్ట్ సమ్మర్ సేల్ ఇన్ DFW, ద ఇండియా బజార్ సమ్మర్ సేల్ 2026. చెప్పాను కదా జూన్ 19th నుంచి జూన్ 28th వరకు ఇక్కడ మీకు హెవీ మ్యాసివ్ డిస్కౌంట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ యుల్ ఫైండ్ ఎవ్రీథింగ్ అండర్ దిస్ వన్ రూఫ్. రైస్, ఆటా, దాల్, ఫ్రెష్ ప్రొడ్యూస్, హోమ్ ఎసెన్షియల్స్ అండ్ మచ్ మోర్ హ్యాపెనింగ్ ఎట్ ఆల్ పార్టిసిపేటింగ్ ఇండియా బజార్ లొకేషన్స్. అయితే ఇంకా బోనస్ ఏంటంటే, వైల్ యూ షాప్ యూ గెట్ టు ఎంజాయ్ ఫ్రెష్ కోకోనట్ వాటర్ అండ్ షుగర్ కేన్ జ్యూస్. బట్ ఇది మాత్రం అవైలబుల్ అట్ ఓన్లీ సెలెక్టెడ్ లొకేషన్స్ లో మాత్రమే. వన్స్ అగైన్, this offer is valid through June 19th to 28th while supplies last. Ante unnanta varike, of course few terms and conditions do apply.

0: సో మనకి కాలర్ కాల్ చేశారు, వారిని ఆన్ ఎయిర్ తీసుకుంటున్నాం. హలో, మీరు క్విక్ గా ఆన్సర్ చెప్పండి, మనకి 40 సెకండ్స్ ఉంది, మనం కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్తున్నాం.
1: వాళ్ళు ట్రెడ్మిల్ పెరుగుతారండి, వీళ్ళు కెమెరా స్టిల్ కెమెరా పెడతారు అక్కడ, అది మేబీ వాళ్ళ మోషన్ తగ్గట్టు కెమెరా కూడా పెద్ద ఊగుతాడేమో, ట్రెడ్మిల్ అనుకుంటామా.
0: పర్ఫెక్ట్ అండి, మీరు ఇంకొంచెం యాడ్ కూడా చేశారు, కెమెరా మ్యాన్ కూడా ఊగుతాడు అని. వెరీ
1: అంటే రావాలండి,
0: చాలా కరెక్ట్ గా చెప్పారండి, థ్యాంక్స్ అండి. నేను అదే అనుకున్నాను, ఈ మధ్య నేను చాలా చోట్ల చూస్తున్నాను అనమాట ఇలాంటి బిట్స్, సో చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. మాట్లాడండి ఆఫ్టర్ ద బ్రేక్, మనం మరింత మాట్లాడదాం. థ్యాంక్స్ ఫర్
1: ట్యూనింగ్.
2: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్, స్టూడియోలో టైం 12 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away?
2: Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow-ups. With my Pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app. It's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support at mypursue.com.
3: Ayurvedam lo food enta mukhyamo, surroundings kuda ante important. The calmer the space, the better your body savors every flavor. At Sri Krishna Vilas, prati detail, prati delicacy is crafted to give you the perfect experience. Me weekday tiffins nunchi, Sunday family feast daka. Sri Krishna Vilas gives you a space where conversations flow, hearts relax, and every bite feels like home. Sri Krishna Vilas, now serving in Frisco, 13215 Main Street, Frisco, Texas, or call 469-269-6476.
4: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all.
5: India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard. One clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho. Powering possibilities with Radio Surabhi.
6: Good morning, everyone. Rod Bellhauer here, running for Frisco mayor. Tomorrow is final voting day. I want to remind you all, when I started, I stood on a couple things very strongly. That is Frisco first. What is best for our citizens? What is best for our city? And I stand on those today, and I will represent this city with honor and dignity and transparency. So get out and vote. I'll see you tomorrow at the polls. Thank you.
7: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఫిల్మీ ఫ్రైడేస్. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాత నేను, నా పేరు అంజన. ప్రతి ఫ్రైడే మార్నింగ్ 10 AM to 1 PM ఫిల్మీ ఫ్రైడేస్. అయితే ఇవాళ మనకి వాతావరణంలోని మార్పుల వల్ల మనం దీన్ని కొంచెము పొడిగించాము. సో 11 AM to 2 PM సో ఫిల్మీ ఫ్రైడేస్ లో ప్రస్తుతం మనం షూటింగ్ లోని ట్రిక్స్ వాటి గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ విధంగా మీకేమన్నా చెప్పాలి, ఫలానా ట్రిక్ నాకు తెలుసు అనుకుంటే దిస్ ఇస్ ద రైట్ టైమ్. ఆల్ ద వే టిల్ 2 PM యూ హ్యావ్ టైమ్. మీరు ప్రస్తుతానికి డ్రైవింగ్ చేస్తున్నా, ఏదో పనిలో కాస్త బిజీగా ఉన్నా ఖాళీ చేసుకుని మరీ కాల్ చేయొచ్చు. 2 o'clock లోపల 9726361966 స్టూడియో నంబర్. అండ్ నాకు అలాగే పవన్ గారు చెప్పారు రైట్ ఆన్సర్, చాలా థ్యాంక్స్ అండి. మీ కాల్ యాక్చువల్లీ కట్ అయింది, నేను మీ రిక్వెస్ట్ సాంగ్ అడుగుదాం అనుకున్నాను. ఇఫ్ ఐఎమ్ రిమెంబరింగ్ కరెక్ట్లీ మీరు చిరంజీవి గారి పాట ఒకటి అడుగుతున్నారు. సో మీరు తిరిగి కాల్ చేయండి, లేకపోతే నేను కూడా ఒక మంచి పాట చిరంజీవి గారి సాంగ్ లైన్అప్ చేసి వినిపిస్తాను. అయితే మరి నెక్స్ట్ నేనేం అడుగుతున్నాను, అఫ్ కోర్స్ ఇది కూడా కొంచెం క్లోజ్ చేయాలి కదా, మరి రన్నింగ్ హీరో కానీ హీరోయిన్ కానీ పెద్ద పెద్ద హాలీవుడ్ మూవీస్ తో సహా మనకి సామాన్యంగా మల్టిపుల్ టెక్నాలజీస్ ఉంటాయి. ఒకటి అరా అని కాదు, పెద్ద ట్రక్ వేసుకుని దాని వెనక మనకి కెమెరాస్ వేసుకుని వీళ్లు పరిగెడుతూ ఉంటే షార్ట్స్ తీసినవి కూడా ఉన్నాయి. అలాగే మనకి తెలిసినట్టు కింద పెడతారు కదా క్రేన్ లాగా, అది పెట్టి దాని ప్రకారంగా వాళ్ళు ఆల్మోస్ట్ లైక్ సర్క్యులర్ ఫామ్ లో కూడా పరిగెడుతూ ఉంటారు. వారి చుట్టూ కూడా మనకి మధ్యలో ఉంటుంది. సో ఎప్పుడైనా అలా తీసినప్పుడు థ్రెడ్మిల్ లాంటిది అంటే, థ్రెడ్మిల్ అంటే మనకి చాలా మందికి ఇప్పుడు అలవాటు ఉన్నట్టుంది. చాలా మంది హెల్త్ కాన్షియస్ అయిపోయి దే బై దట్, అంటే మనకి అడ్జస్టబుల్ మనకి ఏమంటాం టేబుల్స్ అవి ఉన్నాయి కదా, దాని కింద అది పెట్టి దే డూ ఇట్ ఈవెన్ డ్యూరింగ్ ద ఆఫీస్ అవర్స్. వాళ్ళకి ఇట్స్ మచ్ రికమెండెడ్ కూడా, ఎలౌడా అని కాదు రికమెండెడ్ ఇవాళ. రేపు చాలా మంది హెల్త్ కాన్షియస్ ఉండి అలా కూడా చేస్తున్నారు. సో అదేంటంటే పెద్ద సపోర్టింగ్ అది ఉండదు, జస్ట్ ఫీట్ వర్క్ ఉంటుంది. సో అలాంటిది ఒకటి పెట్టి వాళ్ళ చుట్టూ సర్క్యులర్ ఫామ్ లో మనకి వాళ్ళ కెమెరాకి తగిన ఇవి కట్టి వాళ్ళ చుట్టూ చుట్టూ కెమెరా తిరుగుతూ ఉంటుంది. వారు ఒకటే స్పాట్ లో ఉండి వాళ్ళు చక్కగా కబుర్లు చెప్పుకుంటూ హీరో హీరోయిన్ అవ్వచ్చు, విలన్ అవ్వచ్చు, హూఎవర్ ఇట్ ఇస్, వాళ్ళు అలా పరిగెడుతూ ఉంటారు ఒక నిర్దిష్టమైన స్పీడ్ లో. అండ్ కెమెరా వాళ్ళ చుట్టూ తిరుగుతుంది, వాళ్ళ ముందు ఉంటుంది, వాట్ ఎవర్ ద వే. అదొక పద్ధతి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి అదే మరి థ్రెడ్మిల్ మీద పరిగెడుతూ ఉంటారు, బ్యాక్ గ్రౌండ్ లో స్క్రీన్ ఏదైతే ఉందో అది స్పీడ్ గా మారిపోతూ ఉంటుంది అనమాట. దాని వల్ల మనకి ఒక ఇల్యూషన్ వస్తుంది, వారందరూ పరిగెడుతున్నారు ఒక బ్యూటిఫుల్ లొకేషన్ లో అన్నట్టుగా ఉంటుంది అనమాట. గుడ్ గుడ్ గుడ్, గోయింగ్ గుడ్. అయితే నా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వర్షం పడుతోంది కదండి, వర్షం పడినప్పుడు రెయిన్ డ్రాప్స్ యొక్క సౌండ్ ని ఎలా క్యాప్చర్ చేస్తారు, సినిమాల పరంగా వారు ఎటువంటి సౌండ్ ని రెప్లికేట్ చేస్తారు మోస్ట్ ఆఫ్ ద టైం కదా, ఎందుకంటే రెయిన్ డ్రాప్స్ ఎంత ఉంటాయండి సౌండ్, లిటరల్లీ మనం వినటానికే హోరన వాన పడుతుంటే అలా వినిపిస్తూ ఉంటుందో షని ఘోషలాగా, అట్లాంటిది డ్రాప్స్ పడుతున్నట్టుగా వినిపించాలి సినిమాకి అంటే ఏ టెక్నిక్ వాడతారు, ఏంట ట్రిక్, మీకు తెలిస్తే కాల్ us.

అదండి. సరే, నేను చిరంజీవి గారి పాట లైనప్ చేసి పెట్టాను. హోప్ఫుల్లీ దట్ వాజ్ ద రిక్వెస్ట్ సాంగ్ అని నేను అనుకుంటున్నాను. మనకి పవన్ గారు అడిగిన పాట, అంటే చిరంజీవి గారి పాట అన్నారు. సరే, ఈలోగా మీ అందరికి ఎనీ రిక్వెస్ట్ సాంగ్, దిస్ ఇస్ ద నెంబర్ 9726361966 స్టూడియో నెంబర్. అలాగే మీ అందరికి నేను ఇచ్చిన ప్రశ్న ఏంటంటే, రెయిన్ వాటర్ డ్రాప్స్ సౌండ్ ని ఎలా రికార్డ్ చేసుకుంటారు సినిమా వాళ్ళకి, అది ఏ విధంగా, ఐ మీన్ వాళ్ళకి ఎలా పాసిబుల్? ఎందుకంటే మీరు వర్షాన్ని, వర్షపు నీటి జల్లుని రికార్డ్ చేసి ఆంప్లిఫై చేసినా కూడా ఎంతవరకు అది మనకి సేమ్ టు సేమ్ గా వస్తుందంటారు? ఎంత ఆంప్లిఫై చేయొచ్చు, ఎంత పాసిబుల్, అవన్నీ నాకు తెలీదు. బట్ ట్రిక్స్, ఇంకా దానికి సంబంధించి ఏదో ఒకటి వాడాలి కదా. మరీ అట్లా వర్షంలో నుంచి రికార్డింగ్ చేస్తారేంటి? అబ్బా అబ్బా అబ్బా అమ్మా, అలా కుదరదు. సరే, మరి కబుర్లు చెప్పుకుంటున్నాం. ఆకలిస్తుంటే HMI 3 సింజిన్ కసైన్ హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్ ఉన్నాయి. హ్యాపీగా స్పేషియస్ ప్యాట్రియో సీటింగ్. ఇక్కడ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో చిల్లవడానికి ఒక పర్ఫెక్ట్ డెస్టినేషన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అడగండి, ఇట్స్ దేర్. లంచ్ కావాలా, ఉంది. ఈవినింగ్ స్నాక్స్ టైమ్ కి రెడీ, అన్నీ ఉన్నాయి. ప్రతి బైట్ లో ఒక అథెంటిక్ ఇండియన్ టేస్ట్ మాత్రం గ్యారంటీ. ఇంతేకాదు, మీ ఫంక్షన్స్, పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీసెస్ ఇన్ టౌన్, HMI 3 సింజిన్ కుసైన్. అయితే వీరి దగ్గర, వీరు 3 డిఫరెంట్ లొకేషన్స్ లో ఉన్నారు, అర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రెస్కో.

సూపర్ సాంగ్ కదా. యాక్చువల్లీ ఇది మోర్ దాన్ సాంగ్, ఇది బీట్స్ కి దాని వైబ్ అసలు ఎలా ఉందంటే, మనకి చిరంజీవి గారి పాట అది ఒక రేంజ్, దాంతో పాటు ఇది 150th మూవీ అవడం వల్ల దానికి వచ్చిన క్రేజ్ కూడా విపరీతంగా ఉండింది. అండ్ ఎస్పెషలీ ఈ పాటలో ఒక్కసారి రామ్ చరణ్ గారు వచ్చి వెళ్లడం అది అసలు ఒక ఫీల్ ఇచ్చింది. మా పిల్లలు ఈ పాట చూసినప్పుడు చాలా చిన్నవాళ్ళు అనమాట. సో దే ఐ మీన్ అంటే అమెరికాలో ఉంటూ చిరంజీవి గారి ఫ్యాన్స్ అవ్వడానికి ఈ పాట ప్రత్యేకంగా దోహదపడింది అని చెప్పొచ్చు అన్నమాట. అసలు ఏంటా డాన్స్, ఏంటా అపియరెన్స్ అనేసి ఈ జనరేషన్ వాళ్ళు కూడా చిరంజీవి గారికి ఒక్కసారిగా ఫ్యాన్స్ అయిపోయారు. Yes, that was a nice movie and I know ఇంకేం చెప్తాను చెప్పండి ఆయన డాన్స్ గురించి. దట్స్ ఇట్. సరే అయితే నేను మరొక్కసారి ప్రశ్న రిపీట్ చేస్తున్నాను. నాకు పవన్ గారు కాల్ చేసి సరైన సమాధానం చెప్పారు, రెయిన్ డ్రాప్స్ ని ఎలా రికార్డ్ చేస్తారో అని అడిగాను. ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ మోర్ ఆన్సర్స్. దానికి ఇంకొక ప్రశ్న అన్ని కలిపి, వీ హ్యావ్ ఇన్నఫ్ టైమ్ ఆల్ ద వే టిల్ 2 PM. సో ఇదేమి క్లిష్టమైన ప్రశ్న కాదు కాబట్టి అర్జెంట్ గా ఆన్సర్ ఇవ్వక్కర్లేదు. వీ విల్ హ్యావ్ లీజర్లీ ఆరామ్ సే ఖేలింగి అదనమాట. మరి నెక్స్ట్ నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మీకు ఎన్నోసార్లు మనము లంచ్ టైం అవుతోంది, లంచ్ ఇది అనేసి చాలా సార్లు చెప్తూ ఉంటాము, ఆకలి అన్నప్పుడు, లంచ్ టైం అన్నప్పుడు ఖచ్చితంగా ఈ పాట గుర్తుకొస్తుంటుంది కదండి. ఇది మనకి ఏ సినిమా ఏంటి అని నేను అడగాల్సిన అవసరం లేదు, అద్భుతమైన పాట. అయితే ఈ పాటకి నేను అడిగేది ఏంటంటే, ఏ టెక్నాలజీ వాడారు అప్పట్లో ఈ పాటను రికార్డ్ చెయ్యడానికి అని నేను అడుగుతున్నాను అనమాట. సో మీకు కనుక తెలుసుంటే, ఎప్పుడైనా మీరు ఆలోచించారు ఇది ఎప్పటి సినిమా అండి, ఎప్పుడో ఆల్మోస్ట్ 50 ఏళ్ల క్రితం సినిమా అనుకుంటా. ఐఎమ్ నాట్ రెడీ విత్ ద కరెక్ట్ నెంబర్, బట్ ఈ సినిమా ఏంటి, పాట ఏంటి, అందులో వాడిన టెక్నాలజీ ఏంటి, మీకు తెలిస్తే నాకు కాల్ చేయండి. నేను అక్కడక్కడ విన్నదేనండి, బట్ ఐ విల్ షేర్ విత్ యూ ఆఫ్టర్ దిస్ సాంగ్.

యాక్చువల్లీ వాజ్ వెయిటింగ్ అనమాట లాస్ట్ లో ఆ మాయాబజార్ అనమాట, మీరు విన్న ఈ పాట మాయాబజార్ చిత్రం నుంచి వివాహ భోజనం పాట. అసలు ఎవరికి తెలియదు చెప్పండి, ఆబ్వియస్లీ మనందరికీ తెలుసు. అయితే లాస్ట్ లో ఎప్పుడైతే ఆడియో వస్తుందో అప్పుడు ఇంకా అసలు మనకి అందులో ఎస్వి రంగారావు గారు కూర్చుని భోజనం చేయడం చూపిస్తారు. డేగ్సాలు డేగ్సాలు పళ్ళాలు పళ్ళాలు ఎంత చక్కగా కూర్చుని భోజనం చేస్తారంటే ఆ విజువల్ చూస్తే నిజంగా నమ్మబుద్ధి వస్తుంది. అంత బాగా దాన్ని చిత్రీకరించారు. ఈ రోజుకి దాన్ని చూసి ఆనందించవచ్చు. ఇవాళ టెక్నాలజీకి దీనికి కంపారిజన్ లో చూసుకుంటే టెక్నాలజీ పరంగా కరెక్టే కదా అనిపిస్తుంది. ఇప్పుడైతే మనం చాలా ఈజీగా యాక్సెప్ట్ చేస్తాం, అప్పట్లో అయితే ఇంకా జనాలకి ఆనందం వేసి ఉంటుంది ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు. డెఫినెట్ గా చూసి ఈ రోజుకి కూడా రిలేట్ అవ్వదగ్గ టెక్నాలజీ అప్పట్లోనే వాడారు వాళ్ళు. అఫ్ కోర్స్ టెక్నాలజీ ఏ మాత్రం అందుబాటులో లేని రోజుల్లో. సో నా ప్రశ్న ఏంటంటే ఏ టెక్నాలజీ వాడారు అంటారు, మీకు తెలిస్తే కాల్ చేయండి. ఎస్పెషలీ ఆ లడ్డూల సీన్ గురించి మాత్రం ఇవాళ మాట్లాడదాం అనుకున్నా. ఇందులో మల్టిపుల్ ట్రిక్స్ వాడారు, అన్ని ఒకే రోజు మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు, మరొకసారి మాట్లాడుకుందాం. బట్ ఇవాళ ఎక్స్క్లూజివ్ గా ఆ లడ్డూలు, ఈయన ఇలా నోరు తెరిచి ఇలా ఎస్వి రంగారావు గారు కూర్చుంటారు, లడ్డూలు చక్కగా ఒకదాని తర్వాత ఒకటి టంగ్ టంగ్ టంగ్ అంటూ లైన్ లో మార్చ్ ఫాస్ట్ అనేటువంటి చక్కగా నోట్లోకి వెళ్లి డైరెక్ట్ గా పడుతూ ఉంటాయి. ఆ సీన్ ని వాళ్ళు అప్పట్లో ఏ టెక్నాలజీ వాడి ఉంటారు, ఎలా చిత్రీకరించుంటారు అనేది మనకి ఒక్కొక్కసారి డౌట్ వస్తుంది కదా. మీరు ఎప్పుడన్నా దాని గురించి ఆలోచించారా? ఏదో నాకు ఇక్కడక్కడ నేను చేసిన చిన్న రీసెర్చ్ లో దొరికిన సమాచారంతో నా దగ్గర ఒక ఆన్సర్ అయితే ఉంది. బట్ ఆఫ్టర్ దిస్ సాంగ్.

అదండి. సరే, మాయాబజార్ చిత్రం గురించి, అప్పట్లో వాళ్ళు వాడిన టెక్నాలజీ గురించి, వివాహ భోజనంబు అనే పాటలో ఎక్స్క్లూజివ్ గా ఆ లడ్డూలున్నాయి చూసారు, డైరెక్ట్ గా వెళ్లి మన ఎస్వీ రంగారావు గారి నోట్లో పడతాయి చూడండి. ఆ సీన్ ని ఎలా చిత్రీకరించారు అనే విషయంగా నేను మిమ్మల్ని అడిగాను. యా, అన్ఫార్చునేట్లీ నాకైతే కాల్స్ రాలేదు. సామాన్యంగా నేను ఏ ప్రశ్న అడిగినా నాకు తప్పియమని అట్లీస్ట్ ఒకటి రెండు కాల్స్ అయితే వస్తాయి. పీపుల్ డూ ట్రై టు ఆన్సర్, ఐ డోంట్ నో. అయితే నేను మిగతా భాగం ఈ షూటింగ్ విశేషాలు వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీకు హోంవర్క్ ఇచ్చేస్తున్నానండి. మీరే తెలుసుకుని నెక్స్ట్ ఫ్రైడే రోజు, నెక్స్ట్ ఫ్రైడే ఐ థింక్ సారీ నెక్స్ట్ మన ఫిల్మీ ఫ్రైడే సెగ్మెంట్ లో మీరు నాకు ఆన్సర్ చెప్పాలన్నమాట. అయితే నేనిప్పుడు ఒక్క విషయానికి మాత్రం ఆన్సర్ ఇస్తాను. అదేంటంటే, అది వాళ్ళు ఎలా చేశారంటే, ఎస్వి రంగారావు గారు అలా కూర్చుని ఉన్నారు, వెనక నుంచి ఒకరు కరెక్ట్ గా క్రమబద్ధతిలో ఒక వరుసలో ఎక్స్క్యూజ్ మీ వాడిని కరెక్ట్ గా లడ్డూల్ని ముందుకు విసిరారట. ఇట్స్ నాట్ అదర్వే రౌండ్, కింద నుంచి భూమి మించి ఆయన నోట్లోకి రావట్లేదు, ఆయన వెనక నుంచి ఒక యాంగిల్లో అది ప్లేట్ లోకి పడుతున్నాయి లైన్ లో అవి. ఆ రీల్ ని వాళ్ళు అలా షూటింగ్ చేసి తర్వాత దాన్ని మిక్స్ అండ్ మ్యాచ్ ద వే దే వాంటెడ్ టు డూ, రివర్స్ లో ప్లే చేయడం, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయడం, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆ టెక్నాలజీ వాడి ఆ లడ్డూసిని చిత్రీకరించారు.

0: Radhika, next week my office event ki please take care of the catering, okay?
1: Sure.
0: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekkuva avachu.
1: Idi office party aa leka jatra?
0: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K. They have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi. బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
2: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా? సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
3: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
4: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్ for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
5: Oh, hello, dinner plans enti group lo oram support chesalaru.
6: What a day, I'm completely exhausted. Dinner plans enti,
7: nenu em undaledu ee roju dinner ki. Dinner plans enti,
8: every time okate question, dinner plans enti. Answer matram chala simple, madira and masala, simple chats to mithai, corporate lunch buffets nunchi interesting weekend buffets tata. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow cooked mughlai curries beyond comparison. Madira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madiraandmasala.com.
9: వెల్కమ్ బ్యాక్. ఫిల్మీ ఫ్రైడేస్ లో మనం డిస్కస్ చేసుకుంటున్నాము రెయిన్ గురించి, అంటే వర్షం పడినప్పుడు ఆ సౌండ్ని సినిమాలకి వాటికి ఎలా రికార్డ్ చేస్తారు అని ఇందాక చెప్పాను. ఆ రెయిన్ పడుతున్నప్పుడు ఆడియో రికార్డ్ చేసి దాన్ని ఎంత ఆంప్లిఫై చేసి ఏం చేసినా అంత ఎఫెక్ట్ రాకపోవచ్చు, అంత లౌడ్ గా మనకి సినిమాలో కావాల్సినట్టు ఆ స్టూడియో ఎఫెక్ట్ లో అలా వినిపించకపోతే ఏదో ఒకటి వాడతారు, ఏదో ఒక టెక్నాలజీ కావాలి. అండ్ దట్ సో సింపుల్ అండ్ సిల్లీ ఆల్సో. మీకు తెలిస్తే కాల్ చేయండి, లేదంటే కాసేపు వేచి ఉండండి, విని నవ్వు కొందరు గాని. మరి ఈలోగా నేనేం చెప్తాను అంటే, ఇఫ్ యూ హ్యావ్ సమ్మర్ ప్లాన్స్, planning summer travel or visiting the USA, make sure you're covered with SNR insurance for medical emergencies, trip cancellations and more, so you can travel with peace of mind. లైఫ్ లో ఎటువంటి చేంజెస్ అయినా నిమిషంలో వచ్చేస్తూ ఉంటాయండి, బట్ హెల్త్ కవరేజ్ విషయంలో మాత్రం ఎటువంటి మార్పులు ఉండకూడదు. ఉద్యోగం ఏముంది, లాస్ట్ జాబ్ ఆర్ యుల్ ఫైండ్ ఇట్ సూన్. ఇన్సూరెన్స్ గురించి మాత్రం SNR Insurance on the SNR Insurance is here to help you find affordable coverage for you and your family quickly and stress free. From health to travel, dental, vision and life insurance, we have got you covered.

రాధేశ్యామ్ చిత్రం నుంచి నేను మీకు వినిపించిన ఈ పాట. సరే, మరి రెయిన్ డ్రాప్స్ గురించి ఆ సెగ్మెంట్ క్లోజ్ చేసి నెక్స్ట్ మనము ఫిల్మీ క్లిప్పింగ్స్ లోకి వెళ్దాం. సో రెయిన్ డ్రాప్స్ ని వర్షాన్ని ఎలా చిత్రీకరిస్తా అంటే, సిచ్యువేషన్ పరంగా మీకు తెలుసు, వాళ్ళు చాలా సార్లు మన సినిమాలోనే చూసాం వాటర్ ట్యాంకర్ పెట్టి వర్షాలు కృత్రిమంగా చూపిస్తారు, దట్స్ నోన్ ఫ్యాక్ట్. అయితే ఆడియో పరంగా అయితే అవసరమైన వరకు వర్షం పడినప్పుడు ప్రాపర్ గా ఎప్పుడు పడుతుందో, అప్పుడు ఎటువంటి ఇంటెన్సిటీతో పడుతుందో ఆ రికార్డింగ్స్ డిఫాల్ట్ వాళ్ళ దగ్గర ఉంటాయి, అవసరానికి తగినట్టు అది వాడుకుంటారు. మరింత కావాలి, సౌండ్ ప్రామినెంట్ గా వినిపించాలి అన్నప్పుడు పేపర్ని వాటిని నలుపుతారటండి, అలా టకటకటక ప్రపంచ సౌండ్ చేస్తూ ఉంటే ఒక టైప్ ఆఫ్ పేపర్స్ ఉంటాయి చూడండి, వాటిల్లోంచి కూడా సిమిలర్ సౌండ్ వస్తుంది. దీంతో పాటు బబుల్ ర్యాప్ని టప్ టప్ టప్ టప్ టప్ టప్ అంటుంటాయి కదా, మనం పిల్లలు చాలా సార్లు అంటుంటారు, వాటిని కూడా ఆ రిథమిక్ గా చేయడం వల్ల ఆ సౌండ్ వస్తుంది. అయితే ఇంకొక టెక్నాలజీ ఉంది, అదేంటంటే కొన్ని షీట్స్ కొన్ని రేకుల మీద ఆ వాటర్ డ్రాప్లెట్స్ లాంటివి పడటం లాంటి సౌండ్ తీసుకుంటారు. సరే, ఇది వాటర్ రెయిన్ పడుతున్నప్పుడే దాని కింద రేకులు పెట్టేసి లేకపోతే కావలసిన మెటీరియల్ ఏదైనా షీట్స్ లాంటివి పెడితే వాళ్ళకి కావలసిన సౌండ్ వస్తుంది, లేదా ఆర్టిఫిషియల్ రెయిన్ లో కూడా మనం చేసుకోవచ్చు. అయితే దాంతో పాటుగా ఇఫ్ దే స్టిల్ వాంట్ ఫర్దర్ మోర్ ఏం చేస్తారంటే, రేకులు ఇలాంటి షీట్లు పెట్టినప్పుడు పైనుంచి రైస్ గ్రెయిన్స్ పల్సెస్ ఇలాంటివి పడేయడం చేస్తారన్నమాట. ఒక డిఫరెంట్ హైట్ లో ఒక సెట్ హైట్ లో పెడితే అది కూడా ఇలాంటి సౌండే ఇస్తుంది. ఏం టెక్నాలజీ వరవా కదా, నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తోంది ఈ మధ్య. హోప్ యూఆర్ ఆల్సో లైకింగ్ దిస్. నేను చెప్తున్నవి మీకు కూడా నచ్చుతున్నాయి, యూఆర్ ఆల్సో కనెక్టింగ్ అని నేను అనుకుంటాను, ఎందుకంటే నాకు కాల్స్ అదే విధంగా వస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ టుడేస్ ఫిల్మీ ఫ్రైడే. ప్రతి ఫ్రైడే మార్నింగ్ 10 AM to 1 PM ఫిల్మీ ఫ్రైడేస్ విత్ మీ యువర్ ఆర్జే అంజనా. ఇవాళైతే 11 AM to 2 PM వరకు అనమాట, ఎందుకంటే అదేనండి అదే వర్షం మనకి నేచురల్ గా కుంభవృష్టి భలే బాగా పడింది చూసారు, దానివల్ల ఐ స్టార్టెడ్ లిటిల్ లేట్ టుడే అదనమాట. సరే, మరి మీకు మధ్యాహ్న సమయంలో అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ తినాలనిపిస్తే ఎ టు బి లో మీ కన్వీనియన్స్ కోసం దే హ్యావ్ న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సర్స్ పౌడర్స్ మసాలాస్ పేస్ట్ అండ్ పికిల్స్. మంచి ఫ్లఫీ రాగి ఇడ్లీలు కావాలన్నా, ట్యాంగీ గోంగూర రైస్ కావాలన్నా, ట్రెడిషనల్ టేస్ట్ చిటికెలో ఇన్ మినిట్స్ యూ కెన్ మేక్ యువర్ సెల్ఫ్ ఓన్లీ అట్ A2B ఫ్రెస్కో అండ్ A2B లిటిల్ ఎల్మ్. విజిట్ A2BTexas.com ఆర్ కాల్ 214-872-2345.

గుడ్ గుడ్ గుడ్ మంచి పాటలు అయితే వినేస్తున్నాం. వాట్ నెక్స్ట్ అంటే గనక నేను ఒక సన్నివేశం వినిపిస్తానండి. డిఫాల్ట్ మరి ఫిల్మీ ఫ్రైడేస్ లో ఫిల్మ్ గురించి, షూటింగ్ గురించి సెన్సేషన్ ఏదో ఒకటి ఉండాలి, అదంతా అలా కంటిన్యూ అవుతూ ఉండాలి 3 గంటల పాటు. సరే, ఇవాళ నేను ఎటువంటి సన్నివేశాలు లైనప్ చేశాను అంటే గనక సినిమా పరంగా, ఇన్ఫాక్ట్ లైఫ్ లో అయినా సరే, ఒకరింటికి ఒకరు వెళ్తారు, ఒకళ్ళకొకళ్ళు విష్ చేసుకుంటూ ఉంటారు, మనుషులు అన్నాక మంచిగా అందరూ కలిసి ఉంటారు. ఇంట్లో పెళ్లి పేరెంట్ ఉంటే ఒకళ్ళొకళ్ళు వస్తూ ఉంటారు. హీరో హీరోయిన్ ఇంటికి వెళ్ళొచ్చు, హీరోయిన్ హీరోయిన్ ఇంటికి రావచ్చు, లేదా విలన్ వచ్చి మరీ వార్నింగ్ ఇచ్చి వెళ్ళొచ్చు. హీరో వచ్చి విలన్ ఇంట్లో నడి బొడ్డులో నుంచుని ఇది ఇట్లా ఇదిట్లా అని అసలు ఛాలెంజ్ చేసి వెళ్ళొచ్చు, ఏదైనా పాసిబుల్. కానీ హీరోనే హీరోయిన్ ఇంటికి అనుకోని అతిథితే రాకూడదు అబ్బాయి నువ్వు అని వారిస్తే మరి ఇలా వస్తే ఎలా? ఏంటి మూవీ?

0: నేను పనిచేసిన ఇల్లు. నన్ను గెంతేసిన మనుషులు వీళ్ళేట్రా అంత సర్ప్రైజింగ్ గా చూస్తున్నారు
1: మిమ్మల్ని చూసి.
2: నువ్వేంటయ్యా ఇక్కడ?
0: వీడి నా పర్సనల్.
1: మొన్నటిదాకా మా దగ్గర పనిచేసి మానేశాడు.
0: మీ దగ్గర మానేస్తే ఇలా మంచోడు అవుతాడు, మీరు గెంతేస్తే నాలా గొప్పడు అవుతాడు.
2: తీసుకోండి.
0: ఏంటిది?
2: నాకు ర్యాంక్ వచ్చింది.
0: ఓహో అలాగా. ఇలాంటివి తింటే నాకు వాంతి వస్తుంది. జస్ట్ వై టూ ల్యాక్స్ కొత్త బట్టలు.
1: సార్ 2 లక్షలు సార్ అది.
3: గెంటితే
0: గేట్ కూడా డబుల్ స్పీడ్ లో వస్తుంది. దిస్ ఈస్ భాస్కర్, అందుకే ఈ స్పీడ్ లో వచ్చాను. నాకు మ్యూజిక్ అంటే ఇష్టం, నాకు లేడీస్ అంటే ఇష్టం. ఎవడి ఇష్టాలు వాడుకుంటాయి.
3: దీని స్టేట్మెంట్ ఒకటి
2: తీసుకోండి.
0: ఏంటి బుద్ధులు బాగా పెంచేసావు, ఏదైనా మందు వాడుతున్నావా?
2: అవునండి, హోమీ వాడుతున్నాను.
0: కంటిన్యూ చేయి. ఆల్ ద బెస్ట్
3: భాస్కర్ సార్. ఇస్ వెరీ నాటీ.
2: హే భాస్కర్, ఎలా ఉన్నావు?
1: ఆవిడ మిమ్మల్ని తీసుకోవడానికి వస్తుందేమో సార్.
0: దానికంటే ప్లగ్ లో వదిలేటం బెటర్.
2: చాలా రోజులైందయ్యా నేను చూసి.
0: మీరెంత మిస్ అవుతారని తెలిస్తే ఫోటో పంపించేవాడి అమ్మా. వెళ్ళి వంట చేసుకోండి.

0: నేను ఎక్స్ప్రెషన్ ఇస్తాను, పళ్ళు మీరే చూడాలి.
1: ఏం భాస్కర్?
0: నమస్తే మేడం.
1: ఎలా ఉన్నావు?
0: బానే ఉన్నాను మేడం.

0: కొంచెం పనుంది, ఇప్పుడే వస్తాను.
1: అలాగే మేడం.
2: అదేంటి సార్, అలాగే ఇస్తారు?
1: నేనేం చేశానరా,
2: దండ పెట్టారు
1: ఆటోమేటిక్ గా అలా వచ్చేసింది.
3: అదండి ఎవరితను హీరో ఎందుకు ఈ ఇంటికి అనుకోని అతిథి అయ్యాడు? ఇప్పుడే కదా చెప్పారు మా దగ్గర పనిచేసి వెళ్లాడు అని. ఏంటి సినిమా, సినిమా పేరు తెలిస్తే కాల్ చేయండి 9726361966 స్టూడియో నెంబర్. తెలియకపోయే అవకాశమే లేదండి.

నువ్వు లెక్క చేయని లైఫ్ స్టైల్ రా. మాది లోపల దమ్మే చూస్తే దమ్ బిర్యానీకి దిమ్మ తిరగదా. రాక్ బ్యాండ్ లైవ్ ట్రెండ్ చూడటానికి పబ్బులోన అడుగు పెట్టరా.

0: సూపర్. అసలు హైదరాబాద్ మీద ఈ పాట ఎంత బాగుంది కదా. గుడ్ గుడ్. అయితే ఇందాక షో స్టార్టింగ్ లో అందరినీ అడిగిన ప్రశ్న మరొక్కసారి ఇప్పుడే ట్యూన్ అయిన శ్రోతల కోసం, మీరు మీ స్పౌస్ తో కలిసి చూసిన ఫస్ట్ మూవీ ఏంటి, మీరు మీ స్పౌస్ తో కలిసి చూసిన ఫస్ట్ మూవీ ఏంటి, ఆ విషయాలు ఏదన్నా సరదాగా మీకు గుర్తుంటే కాల్ చేయండి. 9726361966 ఇస్ ద స్టూడియో నెంబర్. సరే, నాకైతే ఆన్సర్స్ వచ్చేసాయి. నేను ఇందాక వినిపించిన క్లిప్పింగ్ వచ్చేసి అత్తారింటికి దారేది చిత్రం నుంచి. అందులో మనకి హీరో పవన్ కళ్యాణ్ గారు ఆబ్వియస్లీ అందులో ఆ ఇంటికి దూరంగా ఉంటారు ఆ పలానా సన్నివేశంలో. ఎందుకు ఏంటి అనేది స్టోరీ పరంగా అందరికీ తెలుసు. సో హీఈస్ లైక్ మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్ దేర్. అయితే బద్దం భాస్కర్ వెంట వచ్చేస్తారు, మరొక్కసారి ఇంట్లోకి అడుగు పెట్టేస్తారు అదన్నమాట. సరే, నేను మరొక్క క్లిప్పింగ్ వినిపిస్తాను, ఇది వినండి. ఇది ఏ మూవీ నుంచి తెలిస్తే కాల్ చేయండి. 9726361966 స్టూడియో నెంబర్. సరే, ఈ సన్నివేశంలో ఏంటంటే వాళ్లే ఇన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు అతిథిగా, బట్ మోస్ట్ అన్వాంటెడ్ అతిథి, ఎవరి అనుకోని అతిథి, ఆ కపుల్ మధ్యలో ఈయన పరిస్థితి ఏంటి, స్టోరీ ఏంటి, సినిమా టైటిల్ ఏంటి?
1: అరుణ్ ఇదే తింటాడు, తను చాలా హెల్త్ కాన్షియస్. యాక్చువల్లీ నేను కూడా అలవాటు చేసుకున్నాను, ఈ 10 రోజులు నువ్వు కూడా అలవాటు చేసుకుంటే బెటర్.
2: హెల్త్ కోసం తింటావా బ్రదర్? మామూలుగా హెల్త్ బాడైతే తింటావు. మరి నాకేంటి జీడిపప్పు ఉప్మా చేసి పెట్టేదాన్ని వైజాగ్ లో ఉన్నప్పుడు, పెంట్ హౌస్ లో అప్పుడప్పుడు చేసి పెట్టేది. పల్లవ ఉప్మా ఎంత బాగా చేస్తుందో తెలుసా? ఈజ్ ఇట్ వాళ్ళ సూపర్ మార్కెట్ లో అయితే రవ్వ క్వాలిటీ బాగోదని బయట నుంచి తీసుకొచ్చి మరీ చేసేది. ఇంత చేసి ఇంక జీడిపప్పు వేసి బాగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు అలా అలా అలా చల్లి అదేంటి అది చివరిలో వేసేదాన్ని
1: కొత్తిమీర.
2: కొత్తిమీర లైఫ్ అంతా ఉప్మా తింటూ బతికేసి అనిపించేది. ఉప్మా అంటే పల్లవికి పిచ్చి. ఏమైంది? ఉప్మా అంటే పల్లవికి పిచ్చి, కరెక్టే కదా? అదే
3: నీకేది ఇష్టం చేసుకుని తినచ్చు కదా పల్లవి, నాకోసం ఎందుకు?
1: నీకోసం ఏ ఇష్టమైన వదులుకుంటాను.
3: ఓకే పల్లవి, అది బ్యాక్.
1: ఓకే
2: డ్యూటీ బాగా చేస్తాను.
1: నీకు డ్యూటీలా అనిపిస్తుందా? కానీ నేను మాత్రం ప్రేమతోనే చేస్తున్నాను.
2: అదే ప్రేమగా డ్యూటీ బాగా చేస్తున్నా అంటున్నాను.
3: పల్లవి, నేను ఆఫీస్ బయలుదేరుతున్నాను, ఈవినింగ్ కాల్ చేస్తాను.
1: ఓ, యాక్చువల్లీ నేను కూడా వెళ్ళాలి.
3: ఓకే, లెట్స్ మూవ్.
2: మరి నేనేం చేయాలి?
1: ఇల్లు మొత్తం చూడు, టైగర్స్ తో ఆడుకో.
2: అదో టైగర్ మళ్ళీ నేను దాంతో ఆడుకోవటం. అంటే తన ఇంటి గెస్ట్ పిలిచారా లేదంటే కాపలాగా పిలిచారా? తను ఎవరో ఒకరు తీసుకెళ్ళండి.
3: ఓకే, ఆఫీస్ లో ఎవరన్నా అడిగితే నా ఫ్రెండ్ అని చెప్పు.
2: అంతేగా మరి, లేకపోతే పల్లె ఎక్స్పైర్ నేను చెప్తానండి. అలా చెప్పను, దరిద్రంగా ఉంటుంది అంట.
4: మార్నింగ్ సార్.
3: గుడ్ మార్నింగ్.
0: అదండి నేను అడిగాను, ఆబ్వియస్లీ నాకు కాలర్ కాల్ చేసేసారు. హలో. హలో అండి, మరొక్కసారి మీ పేరు మా శ్రోతలకి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు.
5: నా పేరు సందీప్ అండి.
0: సందీప్ గారు, హ్యాపీ ఫ్రైడే. మీరు బాగా కరెక్ట్ గా చెప్పారు. ఇన్ఫాక్ట్ నేను ఇంకొక విషయం మాట్లాడదాం, అది కూడా మీరే చెప్పారు, చాలా బాగుంది. సో మీరే ఒక్కసారి చెప్పండి.
5: అది ఈ మూవీలో ఇప్పుడు జీడిపప్పు ఉప్మా గురించి డిస్క్రైబ్ చేస్తాడు నాని.
0: అవును.
5: దాని తర్వాత బాగా మళ్ళీ తింటాం అలవాటు చేసుకున్నానండి ఉప్మా.
0: కరెక్ట్ అండి. యాక్చువల్లీ ప్రస్తుతానికి ఉప్మాలో కొంచెం కొత్తిమీర కూడా వేయాలని చెప్తున్నారు, సో అది కూడా ట్రై
5: చేద్దాం. నిన్ను కోరి,
0: నిన్ను కోరి మూవీ నుంచి. పర్ఫెక్ట్.
5: ఇది ఈ మూవీ దే ఇంకోటి ఏదో క్విజ్ వచ్చిందా నిన్న, ఇందులో ఉమా మహేశ్వరరావు ఈ పిహెచ్డి చేస్తాడు.
0: అవును.
5: దాని
0: అది పి ఉమా అంటే ప్యూమా ప్యూమా ఐ థింక్ దట్స్ ద వన్ ఐ నో చాలా అండి చాలా మూవీస్ లో అసలు ఈ ఉమా అనే పేరు ఉంది ఉప్మా అనే ప్రస్తావన కూడా ఉంది ఉప్మా ఇస్ లైక్ మన ఆంధ్ర ఆవకాయలా అయిపోయింది ఉప్మా ఇష్టం అవును కరెక్ట్ అండ్ అలాగే నాకు మన్మధుడు మూవీలో కూడా ఉంటుంది సెలవు పెట్టి మరి ఉప్మా చేయడం నేర్చుకున్నాం పర్ఫెక్ట్
5: ఇప్పుడు వచ్చింది అంటారు
0: అది చాలా బాగుంది సాలిడ్ రీజనింగ్ అది ఒక ఉప్మా అయితే 10 నిమిషాలు అయిపోతుంది పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలంటే మాత్రం టైం కావాలి మరి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్ అదండి మనకి కాల్ ఐ మీన్ కాలర్ కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు నిన్ను కోరి చిత్రం నుంచి యాక్చువల్లీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఆది పినిశెట్టి అండ్ మరియు నివేదిత థామస్ వీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ గా ఆ పర్టికులర్ సన్నివేశంలో మనకు కనిపిస్తారు కాబట్టి హీరో నాన్నగారే ఇక్కడ అన్వాంటెడ్ పర్సన్ అంటే తెచ్చిపెట్టుకున్న అతిథే బట్ అతిథి అంతే

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్ వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: Good morning everyone, Rod Bill Howard here, running for Frisco Mayor. And we're down to tomorrow's the big day. So remember to vote. I'll see you tomorrow at the polls. Thank you.
4: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
5: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే.
6: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్ ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursu.com or write to support@mypursu.com. ee weekend groceries nu teeskostava?
7: Rice, dal, snacks, veggies, spices, inka just in case items kuda na.
6: Relax, swadeshi undi kada. Fresh veggies and spices e kaadu, mana all in one stop shop for groceries, meat, perugu, pindi, cakes, just smooth shopping. Because grocery lo kuda tension kaadu, trust kavali.
8: Daily needs, festival shopping, unexpected guests, handle it swadeshi way.
6: Swadeshi groceries, Irving, Castle Hills, Frisco, Flower Mound, South Lake and many more.
9: Hi, nenu mi blueberry muffin. Nenu 40% preservative chesaru. In fact, na flavor kuda artificial. Real fruit kaadu.
10: Hi there muffin, nenu India Today pastry-ni. Nanu ee roju poddune India Today bakery lo fresh ga tayaru chesaru. Zero artificial colors. MSG free. Em cheppanu? I am an overachiever. India Today is an experience. Thali, food, desserts. Nenaithe oka celebrity akkada. Stop eating sad factory made food. Experience the one of a kind difference with India Today Bakery. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.

సినిమా పేరు అడగాల, సీతారామం చిత్రం నుంచి మనం ఎంజాయ్ చేసిన ఈ పాట. సరే, మరి నెక్స్ట్ క్లిప్పింగ్ వినిపించడానికి ముందుగా, మరి ఈ సండే రోజు 21 జూన్, ఇంతకు ముందే అడిగాను వాట్ ఈస్ ద స్పెషాలిటీ అని, ఇంటర్నేషనల్ యోగా డే. సో ఈ యోగా డే సందర్భంగా జాయిన్ మహాత్మా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ ఆన్ సండే జూన్ 21 ఫ్రమ్ 7:30 to 9:30 AM ఎట్ ది మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజా ఇన్ అర్వింగ్ టు సెలబ్రేట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా, యోగా ఫర్ హ్యూమానిటీ. ఎంజాయ్ అ రిఫ్రెషింగ్ మార్నింగ్ ఆఫ్ యోగా అండ్ మెడిటేషన్ లెడ్ బై హార్ట్ఫుల్నెస్ అలాంగ్ విత్ స్పెషల్ గెస్ట్ ఆనరబుల్ డిసి మంజునాథ్ గారు, కన్సులర్ జనరల్ ఆఫ్ ఇండియా హ్యూస్టన్ అండ్ ఆనరబుల్ ఏఎల్ జపాంటా గారు, మేయర్ ఆఫ్ అర్వింగ్. యోగా మ్యాట్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ విల్ బి ప్రొవైడెడ్. అడ్మిషన్ ఇస్ ఫ్రీ బట్ రిజిస్టర్ టుడే ఎట్ mgmnt.org అదనమాట. సరే, మరి అలాగే రాధాకృష్ణ టెంపుల్ ఆలన్ వారి గురించి మీకు తెలుసు కాబట్టి, జూలై మొదటి వారంలో, జూలై లాంగ్ వీకెండ్ ఉంది కాబట్టి ఆ టైంలో కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. జూలై 1st, 2nd, 3rd, 4th, 5th ఇన్ని రోజులు కూడా వారు టెంపుల్లో వివిధ కార్యక్రమాలు లైనప్ చేసి ఉన్నారు. అది ఎక్కడ ఏంటి అనే స్కెడ్యూల్ అంతా మీకు వారి వెబ్సైట్ లో దొరుకుతుంది. ఇదంతా టువర్డ్స్ ద వెంకటేశ్వర స్వామి ప్రాణ ప్రతిష్ట పురస్కరించుకుని, దీనికి సంబంధించి ద గ్రాండ్ శ్రీ వెంకటేశ్వర ప్రాణ ప్రతిష్ట మహోత్సవం ఈస్ హ్యాపెనింగ్. తిరుపతి నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి బాలాజీ మూల విరాట్ విగ్రహము గర్భగృహంలో వాణ్ణి ఆవిష్కరించడం జరుగుతోంది. జూలై 1st నుంచి జూలై 5th వరకు 5 days ఆఫ్ స్పిరిచువల్ అప్లిఫ్టింగ్ యూ గెట్ టు ఎక్స్పీరియన్స్ ఫిల్డ్ విత్ వేదిక్ రిచువల్స్, హోమమ్స్, డివోషనల్ ప్రోగ్రామ్స్ అండ్ బ్లెస్సింగ్స్. అదండి, వై నాట్, మన చుట్టూ ఇంత మంచిగా అన్ని జరుగుతూ ఉంటే తప్పకుండా మనం అటెండ్ అవ్వచ్చు. సరే, మరి మరొక క్లిప్పింగ్ వినిపించే టైం అయితే నా దగ్గర ఉంది. ఐఎమ్ హియర్ టిల్ ఆల్ ద వే 2 PM వరకు. ఇవాళ మన ఫిల్మీ ఫ్రైడేస్ ని ఎక్స్టెండ్ చేశాం కాబట్టి నెక్స్ట్ క్లిప్పింగ్ వినిపిస్తాను, వినండి. ఇందులో ఎవరు ఆ అనుకోని అతిథి విని చెప్పండి, అంటే మొత్తం గుర్తులేకపోయినా పర్వాలేదు, అసలు సింపుల్ గా చెప్తే కూడా చాలు, మనిషా కాదా అన్న విషయం కూడా చెప్పండి చాలు. ట్రై టు క్యాచ్ దిస్.

0: ఫొటోస్ వీడియోస్ అద్భుతంగా ఉన్నాయి కలిసా. బాగున్నావా? ఏంటి గుర్తుపట్లేదా? రే ఫోటో సరిగ్గా తీసావా?
1: ఫైట్ కదండి, ఫోకస్ మిస్ అయింది.
0: అర్జున్, నేను అమలాని.
2: ముందు చెప్తాను, అరే తప్పురా అని. ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి కానీ ఇలా రమ్మని చెప్పి వెళ్ళకపోవడం తప్పు. అరే నీ కాల్స్ కట్ చేయమని, నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయమని ఒకటే గోళా.
1: అదేంటో నా దగ్గరికి
2: పూసుకో. మన ఇద్దరు సెపరేట్ చేద్దాం అన్న ప్లాన్
1: నాదా
2: కాదా? అరే మీరు ముందు బయటికి వెళ్ళండి, బయటికి మీరు గో.
1: నేను నిజంగానే వెళ్ళిపోతున్నాను,
2: వెళ్ళిపో. బయటికి వెళ్ళి ఓకే. అమలా, ఐఎమ్ వెరీ సారీ. యాక్చువల్లీ
0: నీకు ఆకలిగా ఉన్నాను కదా, దోశ తింటావా? నేను అందరిలాంటి అమ్మాయిని కాదర్చు. నా ఆత్మ ఈ దేహం వేరు వేరు, ప్రేమకి దేహంతో పనుండదు. కానీ నిన్ను కలవాలంటే దేహం కంపల్సరీ. అందుకే ఆత్మహత్య చేసుకుంటూ నీ బాడీని కాపాడి పెళ్లికో కాపురానికో నేను రాలేదర్జున్. ఎందుకో తెలీదు, కళ్ళు తెరవగానే నిన్నే చూడాలనిపిస్తుంది.
3: అదండి, ఎవరి మైండ్ అండ్ బాడీ అండ్ సోల్ ఆల్ డిఫరెంట్ అని చెప్తున్నారు. ఆర్టిస్ట్ తెలియకపోయినా పర్లేదు, సినిమా పేరు తెలిస్తే చాలు. కాల్ చేయండి 9726361966 స్టూడియో నెంబర్. ఎవరి అనుకోని అతిథి హీరో ఇంట్లోకి వచ్చేసి దోశలు వేస్తున్నారు. ఇందాక ఉప్మా, ఇప్పుడు దోశలు. ఆహాహా, వాట్ ఎ ఫీస్ట్.

బ్యాక్ టు బ్యాక్ మంచి పాటలు అయితే వినేసాం. అయితే ఇందాక నేను వినిపించిన ఆ సన్నివేశం ఏ సినిమాలోదంటారు? ఎక్కడికి పోతావు చిన్నవాడ చిత్రం నుంచి నిఖిల్ మరియు హెబ్బా పటేల్ అండ్ అవికా గౌర్ వీరందరూ నటించిన మూవీ. యాక్చువల్లీ అవికా గౌర్ పాత్ర పోషిస్తున్నారు కదా, ఆ పాత్ర లైక్ ఆమె సోల్ వచ్చేసి ఈ క్యారెక్టర్ లో వచ్చేసింది అనేది అది సినిమా యొక్క ఆ పర్టికులర్ సన్నివేశం. మరీ టూ మచ్ మాట్లాడడం అనుకోండి అర్థం కాదు బేసిక్ ఏంటంటే, ఎవరన్నా నిజంగా ఈ సినిమా ఇవాళ మరొక్కసారి చూడాలంటే వీకెండ్ కదా, అలాంటి సినిమాలు అన్ని రోజు కొత్త కొత్త సినిమాలు ఎక్కడొస్తాయో చెప్పండి. అప్పుడప్పుడు కొంచెం రిపీట్ మోడ్ లో ఇలాంటి మూవీస్ చూస్తూ ఉంటే మనకి హాయిగా అనిపిస్తూ ఉంటుంది. సో మీ విష్లిస్ట్ లోకి మీ ప్లేలిస్ట్ లోకి ఈ సినిమా ఉంటుందనే ఉద్దేశంతో నేను టూ మచ్ మాట్లాడలేదు ఈ మూవీ గురించి. యాక్చువల్లీ ఇవాళ నేను చాలా మూవీస్ గురించి మాట్లాడాను, వాటిలో ఏదైనా ఒకటి మీరు సరదాగా మరొక్కసారి చూస్తే గనక ఈ లాంగ్ వీకెండ్ అసలే ఫ్రైడే సాటర్డే సండే అంతా సెలవే సెలవు. సో మీరు గనక ఆ మూవీని ఎంజాయ్ చేస్తే డూ షేర్ విత్ మీ నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్పండి, నెక్స్ట్ వీక్ మన సెగ్మెంట్ లో ఆ ఫలానా మూవీ మరొక్కసారి రిమైండ్ చేస్తారు గుడ్ అండి మేము ఆ సినిమా చూసాము అంటూ మీరు చెప్తే నేనే మీకు థ్యాంక్స్ చెప్తారు అదనమాట. సరే ఈ సినిమా వచ్చేసి నిఖిల్ సిద్ధార్థ్ యాజ్ అర్జున్ ఇందులో అండ్ అవికా గౌర్ హీరోయిన్ అనమాట. హెబ్బా పటేల్ ఇస్ వన్ ఆఫ్ ద హీరోయిన్ అండ్ నందిత శ్వేత తను మరొక హీరోయిన్. సో ఇది ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్ అనుకోని అతిథి. అతిథి ఇంట్లోకే కాదండి, ఏకంగా బాడీలోకే వచ్చేసింది. సోల్ అండ్ బాడీ ఆర్ టూ డిఫరెంట్ ఇన్ దిస్ పర్టిక్యులర్ సీన్, అదనమాట సంగతి.

0: నైస్ సాంగ్. భద్ర మూవీ నుంచి మనకి రవితేజ మరియు మీరా జాస్మిన్ ఇందులో నటించారు. భద్ర చిత్రం నుంచి నేను మీకు వినిపించిన ఈ పాట. సరే, మరి అనుకోని అతిథులు కదా సెగ్మెంట్. ఇప్పుడు మరొక క్లిప్పింగ్ వినిపిస్తాను. వీ హ్యావ్ ఇనఫ్ టైమ్ ఆల్ ద వే టిల్ 2 PM. సో ఈ క్లిప్పింగ్ వింటూ మనము కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్తాం. బట్ మీరు కాల్ చేసి చెప్పచ్చు ఇది ఏ సినిమాకి సంబంధించి. నమ్ముకోవాలండి, ఫ్రైడే ఆఫ్టర్నూన్ సరదాగా ఉండాలి, ఇలాంటి సన్నివేశాలు గుర్తుకు రావాలే గాని అసలు దాని రిలేషన్ లో మొత్తం అన్ని గుర్తుకొస్తాయి. సినిమా మొత్తం ఒక్కసారిగా కళ్ళ ముందు మెదులుతూ ఉంటుంది. అసలు కామెడీ అంటే కామెడీ. సరే, అనుకోని అతిథి వస్తే ఏదో ఒక సోడా ఇస్తే, ఐ మీన్ ఒక కూల్ డ్రింక్ ఒక గ్లాస్ తో సరిపెడతారేమో అంటే ఒక బాటిల్ అయింది. అయితే కూడా వాళ్ళు ఆగట్లేదు. ఎవరన్నా అతిథులు ఇలా ఉంటారా అండి? ఎవరన్నా ఇంటికి వచ్చాము అనుకోండి, ఎవరన్నా ఇంటికి వస్తే మనం ఎవరింటికి వెళ్ళినా టిఫిన్ తింటారా, పలహారాలు తింటారా అని అడిగితే ఏం చెప్తాం? అయ్యో ఇప్పుడు ఎందుకండి, వద్దండి అని ఒకసారిందా అంటాం కదా. మరి వీళ్ళేంటండి ఐటమ్ ఐటమ్ అంటూ ఒక పెద్ద హోటల్లో ఉండేంత మెనూ కార్డు ఇస్తున్నారు.
1: ఒక్క పేరు పిలిస్తే ముగ్గురు వచ్చారు, ఇది పద్ధతి అంటే.
2: కానీ పిలిచిన మాత్రం రాలేదు,
1: అదో పద్ధతి.
2: లేరండి,
3: మూర్తి గారు ఆయన బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో గ్రూప్ రైస్ ఉంటే అక్కడికి వెళ్ళారండి. మీరు
1: మగపిల్లి వారి తరపు నుంచి వచ్చాం.
3: అంటే
2: పెళ్లి కొడుకు నాన్న ఉన్నాడు కదండి, ఆయనకు ఓ నాన్న ఉన్నాడండి, ఈయనకి ఓ నాన్న ఉన్నాడండి. అదృష్టం కొద్దీ ఈళ్ళ నాన్నకి ఓ నాన్న ఉన్నాడండి. ఈళ్ళ నాన్న నాన్న, ఆళ్ళ నాన్న నాన్న అన్నదమ్ములు పెట్టలేదు.
3: ఓహో,
2: ఈడు అదృష్టం కొద్ది ఈడికో పిల్ల ఉందండి, అది నా సెల్లు అండి. నా దురదృష్టం కొద్ది నేను ఇది బావనండి.
3: ఇంతకి మీరు పెళ్లి కొడుకు ఏమవుతారు చెప్పలేదు?
2: అయితే మీకు అర్థం కాలేదన్నమాట, పెళ్లి కొడుకు నాన్న
3: అంత అక్కర్లేదు. ఒక్క మొక్కలో చెప్పండి,
1: నేను బాబాయ్ అవుతాను, ఈడు మామయ్య అవుతాడు. పెళ్లి కూతురుకు అయితే ఈడు బాబాయ్ అవుతాడు, నేను మామయ్య అవుతాను.
3: ఈయన బాబాయ్ గారును, ఆయన మామయ్య గారు.
4: పిల్ల మరి కొలసైపోద్దామా?
2: దానిలో ఆడికి నచ్చిందో మనకేం తెలుసు.
1: ఏం చదువుతున్నావమ్మా?
5: 9th class.
2: పెళ్ళైతే చదువు మానేస్తావా?
5: దానికి పెళ్ళైతే నేనెందుకు మానేడు?
3: ఏమండి, పెళ్లి కూతురు ఏ అమ్మాయి అండి? అమ్మాయి కాదు,
2: అచ్చం మాధురి తీర్చేతలాగా ఉన్నావమ్మా.
1: మహాలక్ష్మిలా ఉన్నావంటే మూటుగా ఉంటుందని అలా అన్నాలే, ఒళ్ళంతా సమత్కరమే. అయ్యో అమ్మా, ఇంట్లో పెట్టు.
5: ఏంటిది?
2: మొక్క చేయనిపోతున్నామ్మా, జాగ్రత్త లోపలెట్టు. ఏట్రా అందరూ పేరు?
4: పద్ధతి, పెద్దోళ్ళం మనం మాట్లాడుకుంటాడే మధ్యలో ఎందుకని.
5: అయ్యో, వాళ్ళని చూస్తే లంచ్ చేసేదాకా వెళ్ళేలా లేరు. ఏం చేస్తారు, గిన్నెలు కూడా కడిగేశాంగా. నాకు వంట కూడా రాదు. వెంకీ ఖర్చుగా చిన్నప్పటి నుంచి వాళ్ళ డాడీ కొండి పెట్టేవాడుగా.
3: ఆ రోజు ఆవేశంలో తప్పుగా చెప్పాను, యాక్చువల్లీ నాన్న వండి పెట్టేవాడు, నేను తినేవాడిని.
5: ఇప్పుడేలా
3: తప్పండి తప్పండి తప్పండి చెప్తా. ఇంత డ్రింక్ తాగాక మనిషిని వాడు ఎవ్వడు భోంచేయలేదు.
5: థ్యాంక్ యూ వెంకీ.
3: ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే.
2: ఎందుకమ్మా ఇవన్నీ?
1: పద్ధతి, భోజనానికి ముందు పెద్ద పెద్ద నీళ్ళలో ఇలా జ్యూస్ తాగుతారు, ఆకలి బాగా వేస్తుందని.
2: అంటే భోజనానికి కూడా ఇక్కడే ఉండిపోతావా?
1: లేకపోతే హోటల్కి వెళ్ళి తింటావా? ఇయ్యంకులో ఇంటికి వచ్చి ఇతరేకుండా వెళ్తే ఆ తర్వాత ఇయ్యంకుడి దగ్గర మాట వచ్చేద్దే. నలుగురు అడిగితే తలక ఎక్కడ ఇచ్చుకుంటాం ఏండి?
3: అవునండి.
2: అలాని ఎలకాని ఎలా వచ్చి ఇబ్బంది పెట్టేస్తావా?
1: పాప ముఖం చూస్తే 100 మంది కొండి పెట్టేలా ఉంది, ఇద్దరం లెక్క. ఏమ్మా
2: ఏమో, ఈ ఏదో మాటలు పట్టుకుని వంట కోసం ఓ ఐరాణ పడిపోకు, వంట సింపుల్ గా తెలిచి.
1: నేనా పెళ్లి భోజనం పెట్టమన్నాడా? ఓ కలగూర పప్పు, ఓ కూర చాలు. పప్పులో ఉల్లిపాయలేకమా, ఇప్పుడు గ్యాస్. కానీ ఏప్పుడు లేకపోతే ఖేదవకం పోతుందే కదా.
2: నువ్వు మాత్రం అప్పుడాలు ఒడియాలు లేకుండా ఇప్పుడు తిన్నావా?
1: అవి మళ్ళీ పెసలుగా చెప్పాలా? పాప ఎప్పుడు చేశాక అదే మూకులో ఒక అరడజన్ అప్పడాలు, ఓ డజన్ ఒడియాలు ఏం చేద్ది? ఆగరు, ఇయ్యాల వారింటికి వచ్చి కక్క ముక్క తినుకుంటూ వెళ్తే మనల్ని అంటారు.
2: అది కూడా చెప్పాలా? ఓ సైన్ బయట ఉంటదని ఏదో కన్వే ఐటమ్ ఆలే చేస్తారు.
1: అదే చేస్తూ చారు కూడా పెట్టుకోండమ్మా, వీడికి అసలే అది ఏంటి?
2: అన్ని నాకేనండి, నీకు మాత్రం కిడ్నీలో రాళ్ళు లేవు.
3: దానికి ఏం చేయమంటారండి?
2: ఆపరేషన్ చేయాలని బాబు. ఇందాక ఇచ్చిన జ్యూస్ ఇంకొక గ్లాసు భోజనం వేయకిచ్చుకోండి, సమ్మగా ఉంటది.
5: అయ్యో ఏంటి వెంకీ, వాడు అంత లిస్ట్ చెప్పాడు?
3: ఏదో ఒకటి ముందు స్టవ్ వెలిగించు. ప్రతి నిమిషానికి ఇలా నీళ్లు చల్లుతూ ఉండండి. ఓకే,
5: ఆ వాచ్ ఇచ్చాడు.
3: నిన్ను ఎవడు చేసుకుంటాడో గానీ సర్వ నాశనం అయిపోతాడు.
5: నేను ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళిపోతావా?
3: అంతోరే చెయ్యి, ఇప్పుడే వస్తాను.
0: అదండి ఏ మూవీ నుంచి ఈ సన్నివేశం. ఏంటా అనుకోని అతిథులు అలా వచ్చారు. సరే, ఆ లిస్ట్ ఎక్కడో పెట్టేశారు చూసారా, మెనూ మెనూ. అంతలాగా ఉండాలంటే ఎంత టైం కావాలో. వండే వాళ్ళకి సంగతి సరే సరి.
6: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
7: Yes sir.
6: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
7: సార్ ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
6: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
8: విజిట్ రాజరాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
9: India ki teleport aithe enta baaguntundo.
10: What if India was just a tap away?
11: Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app. It's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support@mypursue.com.
12: Main nalugaro eppudu restaurant kellalanukunna pedda challenge endukante okalaki vegetarian kavali, okalaki non veg kavali, okalaki spicy kavali, okalaki chinese kavali. Ela one solution, all varieties in one place. Swadeshi restaurant. Taste lo OG, quality lo OG, quantity lo kuda full mass OG. Years nunchi okate promise, mana swadeshi ruchi, mana swadeshi style. OG experience ni taste cheyandi. Swadeshi restaurant, Irving, Castle Hill, Frisco, Flower Mart, South Lake and many more. Swadeshi, because originals never fade.
13: రామదాస్ పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికి.

వాట్ మ్యూజిక్! మంచి డాన్స్ చేయడానికి చక్కటి పాట. డాన్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ సాంగ్. చాలా మంది దీనికి చాలా చోట్ల డాన్స్ చేస్తారు కదా. యా, ఇందాక నేను బ్రేక్ వెళ్తాను ముందుగా మీకు వినిపించిన క్లిప్పింగ్ వచ్చేసి నువ్వు నాకు నచ్చావు చిత్రం నుంచి. అసలు ఆ చిత్రం సంబంధించి ఒకటారా అన్ని ఆల్మోస్ట్ ప్రతి బిట్ కామెడీ ఉంటుంది, దానికి తగినట్టుగా చాలా రిలేటబుల్ గా కూడా ఉంటుంది. చాలా మంది దాన్ని అంటే నిజమే కదా అనేటట్టుగా ఉంటుంది. అయితే నాకు ఈ నువ్వు నాకు నచ్చావు చిత్రంలో ఇందాక నేను చెప్పిన అనుకోని అతిథులు అంటే వాళ్ళిద్దరు కదా, బాబు మోహన్ గారు మరియు మల్లికార్జునరావు గారు. వారిద్దరూ అనుకోని అతిథుల కింద సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా వాళ్ళ ఇంటికి రావడం జరుగుతుంది. ఇంకా కుస్తీ పాటలు ఉన్నాయి చూడండి. వంట రాని వాళ్ళు వంట వచ్చిన రేంజ్ లో బిల్డప్ ఇవ్వడము చెయ్యడము. సరే, ఇదంతా ఒక ఎత్తైతే నాకు ఈ సినిమాకి సంబంధించి బాగా అంటే అన్ని ఎవ్రీ బిట్ ఇస్ సో ఫన్నీ అండ్ సో ఎంటర్టైనింగ్ అయితే సునీల్ గారి పాత్ర నాకు భలే బాగా నచ్చుతుంది. అందులో ఆయన ఏంటంటే బరువులు మోస్తూ బ్యాగులు ఇంట్లోకి బయటికి తీసుకెళ్లడం, ఆ సన్నివేశాలన్నీ లైక్ నో ఇట్ వాస్ సో క్యూట్. యాక్చువల్లీ సునీల్ గారు ఎవరు అని అంతగా అంతకుముందు సినిమాల ద్వారా మనము రియలైజ్ అవ్వకపోయినా ఈ మూవీ నుంచి అయితే మాత్రం వెల్ నోటెడ్ అయిపోయారు ఆయన. అసలు ఒక కమెడియన్ కింద ఒక మామూలు సాఫ్ట్ పాత్ర చాలా నేచురల్ గా చేస్తూ మనకి చాలా స్ట్రైట్ అవే కనెక్ట్ అయిపోయిన క్యారెక్టర్ గా అనిపిస్తారు నాకు సునీల్ గారు ఈ సినిమాలో. ఎస్పెషల్లీ మన వెంకీ గారిది అండ్ సునీల్ గారిది కాంబినేషన్ సీన్స్ అయితే నిజంగా చాలా బాగా నచ్చాయి నాకు. హోప్ యూ ఆల్సో హ్యావ్ సమ్ గుడ్ గుడ్ ఫీలింగ్ అబౌట్ దిస్ మూవీ. సరే, మరో పాట వినిపిస్తాను. Let's continue with our segment.

రిలీజ్ అయిన మంచి ట్రెండింగ్ లో ఉన్న వన్ ఆఫ్ ది సాంగ్ ఇది కూడా కోర్ట్ మూవీ నుంచి. సరే, థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్ రాజా గారు. ఆయన నాకు కాల్ చేసి చక్కగా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మన ఇవాళ అనుకోని అతిథి సెగ్మెంట్ కంటిన్యూషన్ గా అనమాట. నువ్వు నాకు నచ్చే మూవీ సంబంధించి సినిమా మొత్తంలో సునీల్ గారి పాత్ర గురించి మనం మాట్లాడుకున్నాం. చాలా ఉంటుంది, చాలా కామెడీ పండింది, ఆయన ప్రెజెన్స్ నాకు బాగా అక్కడి నుంచి బాగా కనెక్ట్ అయింది. సునీల్ గారు అనే ఒక ఆర్టిస్ట్ అని ఆ మూవీ నుంచి. అయితే బ్రహ్మానందం గారి పాత్ర సినిమా సందర్భం సినిమాకి సంబంధించి ఫస్ట్ హాఫ్ లో అసలు కనిపించదు, మీకు ఉంటుందని తెలియని కూడా తెలియదు. సెకండ్ హాఫ్ లో సడన్ గా పాపప్ అవుతుంది అండ్ ఇంకా అక్కడి నుంచి ఎలివేట్ అయిపోతుంది మూవీ కూడా. అది ఎందుకు ఏంటి అంటే డైరెక్టర్ గారు ముందు అనుకోలేదట, తర్వాత లేటర్ హాఫ్ లో ఉండాలి ఒక కామెడీ పాత్ర యాడ్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో వాడిని యాడ్ చేయడం జరిగింది అని వన్ ఆఫ్ ద ఈవెంట్స్ లో త్రివిక్రమ్ గారు చెప్పడం జరిగింది అని రాజా గారు నాతో షేర్ చేశారు. థ్యాంక్స్ ఎలాట్ ఆయన చెప్పారు. బ్రహ్మానందం గారి పాత్ర నువ్వు నాకు నచ్చే మూవీకి అనుకోని అతిథిట. వెరీ గుడ్, సో కూల్, నాకు బాగా నచ్చింది. థ్యాంక్స్ ఫర్ యువర్ పార్టిసిపేషన్ అండి. నాకు ఇలా మీ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ వస్తూ ఇన్పుట్స్ వస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఐ ఎంజాయ్ ద షో. సో ప్రతిసారి చెప్తుంటాను, ఎప్పుడు నేను షో చేసినా 3 అవర్స్ నాకు ఎంత ఫాస్ట్ గా అయిపోతుందో, నేను ఏం మాట్లాడదాం అనుకున్నాను అనే విషయంగా అయితే ఆల్మోస్ట్ నేను 4 విషయాలు అనుకుంటే ఆల్మోస్ట్ ఒక 2-3 కంప్లీట్ అవుతాయి. ఈలోగా మనకి టైం అయిపోతుంది. ఏదో కబుర్లు కాలక్షేపం అండ్ బోల్డ్ అని ఇన్ బిట్వీన్ చాలా విశేషాలు మనం కవర్ చేసుకుంటూ ఉంటాం. సో ఇవాళ కూడా ఫిల్మీ ఫ్రైడేస్ లో మనం చాలా చాలా మాట్లాడుకున్నాము. మనం ఫిల్మ్ షూటింగ్ గురించి మాట్లాడుకున్నాం. మాయాబజార్ చిత్రంలో మన ఓల్డ్ మాయాబజార్ ఉంది చూసారా, మన ఎస్వి రంగారావు గారి మూవీ. అది మన ఎన్టీ రామారావు గారు, సావిత్రి గారు, అసలు అదంతా ఉందండి. ఆ తారాగణం గురించి కూడా నేను చెప్తాను. బట్ ఎస్వి రంగారావు గారి వివాహ భోజనము సినిమా సీన్స్ ని ఎలా షూట్ చేశారు అనే విధంగా కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే అందులోని లడ్డూస్ గురించి మాత్రమే మాట్లాడాను, అవి లడ్డూలు ఎలా ఆయన నోట్లోకి వెళ్లాయని. సో మిగతాదంతా మీకే హోంవర్క్ అండి. మీకు తెలిస్తే నాతో షేర్ చేసుకోండి నెక్స్ట్ ఫిల్మీ ఫ్రైడేస్ లో. సో అప్పటి వరకు మరి ఏం చేస్తాం, సూపర్ సండే అంటూ నేను మిమ్మల్ని కలుసుకుంటాను సండే ఆఫ్టర్నూన్ 4 PM. సరే, ఈసారి సండే ఏం చేస్తాం, ఫాదర్స్ డే స్పెషల్ అండి. మామూలుగా ఉంటుందా, ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకుందాం ఇన్ సూపర్ సండే. మరి ఈలోగా ఈ డాడీ మూవీ నుంచి చిరంజీవి గారి పాట యాజ్ అ రిక్వెస్ట్ సాంగ్ ఫ్రమ్ రాజా గారు, చిరంజీవి గారి పాట అడిగారు. నేను డాడీ మూవీ నుంచి ఈ పాట సెలెక్ట్ చేశాను. డాడీ మూవీ నుంచి ఈ సాంగ్ ఎంజాయ్ చేయండి. ఈ రోజుకి ఇక్కడితో సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ, యువర్ ఆర్జే అంజనా. యు ఆల్ ఎంజాయ్ యువర్ రెస్ట్ ఆఫ్ ద వీకెండ్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: Manashanti, mental peace. మసాలా దోశ
2: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ స్ప్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
4: అన్ని పెట్టుకున్నాను రా. ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
5: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో. ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
2: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా, పిల్లలైనా, మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.
6: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే, ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి, ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా ఖాళీ చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ essentials. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.

Hello, hello, hello, hello, my beautiful listeners. Yellow Narandaru. Welcome to Millennial Muchatlu. Nenu mee Vyakhyata Sri Vidya. Ee roju mee nestani 1 gante nunchi 4 sorry 2 nunchi 5 varaku. And enduku ee roju late ga start ayyindante, obviously the weather outside is so warm and cozy, and asali ee roju aithe enta nice weather undante because it's cloudy, and alantappudu manam kuda listeners కొంచెం టైం ఇచ్చి లెట్ అస్ గెట్ ఆన్ ద రోడ్స్ రైట్. పొద్దున అయితే మాకు అట్ మై ప్లేస్ ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యు గాట్ ఇట్ బట్ డెఫినెట్లీ ఫ్లాష్ ఫ్లడ్ వార్నింగ్ వచ్చి ఉంటుంది మోస్ట్ ఆఫ్ అస్ కి. సో వచ్చింది కాబట్టి వీ థాట్ వై నాట్ జస్ట్ స్టార్ట్ అవర్ షోస్ అ లిటిల్ బిట్ లేట్, అండ్ దట్ ఇస్ వై ఐఎమ్ హియర్ అట్ 2 o'clock విత్ ఆల్ ఆఫ్ యూ. అండ్ అందరూ వెదర్ ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఇట్స్ గుడ్ ఫర్ అ ఫ్రైడే వెదర్ క్లౌడ్స్, కానీ ఇప్పుడు సాటర్డే ఇట్స్ నాట్ గుడ్. వీకెండ్ వచ్చిందంటే వర్షం పడుతుంది అని ఒక డిప్రెషన్ వచ్చేస్తుంది కాబట్టి, అండ్ వీ లుక్ ఫార్వర్డ్ టు వీకెండ్స్ బికాస్ యూ వాంట్ గో అవుట్, వీ వాంట్ మేక్ యు నో వాంట్ స్పెండ్ సమ్ టైమ్, వీ వాంట్ ఎంజాయ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. బట్ అది లేదు కాబట్టి వీఆర్ a little disappointed, but chuddam repet weather repet sangati kabatti. But today I am enjoying this weather. If you are enjoying with me too, let me know 9726361966. I have a lot of things to let you guys know and tell you guys about. Chalane trending nadustunayi, so stay tuned. Ekkadiki velakandi, stay tuned with me because I have a lot to share with you guys. But right now I am starting my show with I wouldn't say fully controversial but partially controversial song. మీ అందరి కోసం ఈ పాట ఫ్రమ్ మై ప్లేలిస్ట్ టు యోర్స్.

వాట్ ద వాటర్ లైఫ్. సమ్ టైమ్స్ ఐ ఫర్గెట్ దట్ ఈ పాట గీత గోవిందం లో ఉందని కూడా మర్చిపోతా నేను. దట్ హౌ మచ్ ఐ థింక్ దట్ ఇంకేం కావాలే అనే పాటే ఒకటి ఉంది. దాని తర్వాత ఏంటి ఏంటి ఆ రెండు పాటలు దేర్ ఆన్ మై ప్లే లిస్ట్ ఫార్ గీతా గోవిందం అనమాట. అండ్ బికాస్ వీఆర్ టాకింగ్ అబౌట్ కాంట్రవర్షియల్ సాంగ్స్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇన్ యువర్ మైండ్ పార్షియలీ కాంట్రవర్షియల్ నాట్ టూ కాంట్రవర్షియల్ నాకు చెప్పేయండి, బికాస్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు నో వాట్ యూ థింక్ ఇస్ కాంట్రవర్షియల్. నేనైతే ఒక పాట ప్లే చేస్తున్నాను విచ్ ఇస్ మన స్టూడియోలో కొంచెం కాంట్రవర్షియల్ అయింది, బట్ ఐ కైండ్ ఆఫ్ ఫాట్ ఫర్ దిస్ సాంగ్ టు be not controversial, so I will take the credit for that. And ee paata mi andar kosam, because also this is everybody's favorite and my favorite. You're listening to Millennial Muchatlu on 107.9 FM HD3 Dallas's number one Telugu radio station that sounds just like home radio. Surabhi America lo telugu nestam.

ఎస్, మడత పెట్టి, కుర్చీ మడత పెట్టి అందరికి మంచి ఊపు ఊపు ఊపు తెచ్చింది అనుకుంటున్నా ఈ పాట. బికాస్ ఈ పాట విన్నప్పుడల్లా ఐ ఫీల్ లైక్ వావ్, ఇట్స్ సో మచ్ జోష్ హస్ కమ్ ఇన్ టు లైఫ్ అగైన్ అని. అండ్ దట్స్ ఎగ్జాక్ట్లీ హౌ ఐమ్ ఫీలింగ్ రైట్ నౌ. అండ్ చెప్పా కదా చాలా ఉంది మాట్లాడడానికి, చాలా ఉంది చెప్పడానికి అని. బట్ బిఫోర్ దట్ వాట్ ఐ హ్యావ్ టు టెల్ యూ ఆర్ ద ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ అనమాట. అసలు ఏం జరుగుతుంది డాలస్ లో అండ్ వేర్ యూ కెన్ గో అని, విచ్ ఇస్ మనకి ఆల్రెడీ 21st ఇంటర్నేషనల్ యోగా డే అని అందరికి తెలిసిన విషయమే. సో అందుకని మహాత్మా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ వాళ్ళు సండే జూన్ 21st న 7:30 to 9:30 AM మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజా అర్వింగ్ దగ్గర దే ఆర్ సెలబ్రేటింగ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా, విచ్ ఇస్ యోగా ఫర్ హ్యుమానిటీ. You can go there, enjoy a refreshing morning of yoga, andaru kalisi yoga chestaru, and meditation led by heartfulness. And the special guests are honorary DC Manjunath Garu, who is the Consul General of India, and he's coming all the way from Houston, and honorary Al Zapanta, who is the mayor of Irving. And event lo yoga mats and breakfast is provided. Yoga mats and breakfast are provided. So definitely vellandi, because the admission is free and all you have to do is simply register mgmt.org mgmt.org ante, that's all that you have to do, register and show up if you are a yoga enthusiast. So meek inka emana questions unte deeni gurinchi 972-636-1966. Another controversial song for all of you.

0: మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ ఎన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు సపోర్ట్ @ mypursue.com.
1: బోరింగ్ లాంగ్ డ్రైవ్స్ కి, టైరింగ్ వర్క్ అవర్స్ కి ఒక్కటే సొల్యూషన్, రేడియో సురభి. అమెరికాలో తెలుగు నేస్తం.
2: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
3: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
4: చందు, మరి వండనా?
3: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
4: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
3: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
5: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
6: Yes sir.
5: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
6: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
5: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
7: విజిట్ రాజరాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.

0: మనందరి కళ్ళల్లో జిగలు నింపడానికి జిగర్రని వచ్చేసింది, ఆడి పాడి అల్లరిం చేస్తా అంతే. మీరందరూ అడిగి ఉండండి, అమ్మ జిగలరని వచ్చాము నువ్వు.
1: ఎంతమంది జిగల్రాజాలు ఉన్నారా మీ ఊళ్ళో?
2: మరి ఉండరా ఏంటి, నువ్వు అత్తనం తెలిసి పక్కూరు నుంచి కూడా వచ్చావు ఎగేసుకుంటూ.
1: ఇదిగో ఆ గళ్ళ సొక్క జిగల్రాజా ఏంది, గుడ్లప్పగించి చుట్టున్నావు అంకే.
2: నువ్వేదో ఎత్తామని జిగల్రానే.
1: నువ్వెందయ్యా పూల సొక్క, ఓ మీద మీద కొత్తున్నావా?
2: ఇదిగో ఎవ్వరు తోసుకోకండి,
1: అందరి దగ్గరికి నేనే వస్తా, అందరడిగింది ఇచ్చే పోతా.
2: అది

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు మిలేనియల్ ముచ్చట్లు. నేను మీ వ్యాఖ్యాత శ్రీ విద్య. ఈ రోజు మీ నేస్తాన్ని 2 నుంచి 5 వరకు. ప్రస్తుతం స్టూడియోలో టైం 2:38 PM అండ్ వీఆర్ ఇన్ కాన్వర్సేషన్ అబౌట్ కాంట్రవర్షియల్ నాన్ కాంట్రవర్షియల్ సాంగ్స్. వీటి లిరిక్స్ వల్ల, వీటి పిక్చరైజేషన్ వల్ల చాలా చాలా చాలా సార్లు యూనో దీస్ సాంగ్స్ గెట్ ఇన్ టు దట్ దిస్ థింగ్ వేర్ యూ థింక్ దట్ ఓ నో దిస్ ఇస్ నాట్ హౌ దే ఆర్ సపోజ్ టు బి అని. ఒక పాయింట్ దాకా ఓకే అనిపిస్తుంది, బట్ సమ్ టైమ్స్ దే డూ క్రాస్ ద లైన్. అలాంటి పాటలు మీ దగ్గర ఏమన్నా ఉన్నాయా వేర్ యూ ఫెల్ట్ లైక్ నో అన్ని వింటాను గానీ ఈ పాట మాత్రం వినను అని? ఐ డూ హ్యావ్ అ ఫ్యూ సాంగ్స్ బట్ నాకు ఆన్ టాప్ ఆఫ్ మై మైండ్ అయితే గుర్తు రావట్లేదు. బట్ మీకేదన్నా ఉంటే నాకు గుర్తు చేయడానికి డెఫినెట్లీ స్టూడియో కాల్ చేసి చెప్పేయండి. 9726361966. అండ్ వెదర్ బాగుంది కాబట్టి, ఆల్సో బికాస్ ఇట్స్ వీకెండ్ అండ్ ఆల్ ఆఫ్ అస్ యునో కొంచెం పార్టీ మూడ్ లోకి వెళ్దామని ఐ ఆమ్ ప్లేయింగ్ దీస్ సాంగ్స్. దిస్ బ్యూటిఫుల్ ఆర్ దిస్ పెప్పీ నంబర్ మీ అందరి కోసం ఫ్రమ్ మై playlist to yours. You're listening to Radio Surabhi 107.9 FM HD3, Dallas's number 1 Telugu radio station. America lo telugu nestam, that sounds just like home.

జనతా గరాజ్ నుంచి వీవ్ హర్డ్ పక్కా లోకల్ నంబర్. మీరు వెళ్తున్నారు కార్లో అండ్ యు ఆర్ సో టైర్డ్ డ్రైవింగ్ అంటే డెఫినెట్లీ దిస్ సాంగ్ షుడ్ వేక్ యూ అప్. సమ్ టైమ్స్ నేను కూడా అలా డ్రైవ్ చేస్తూ ఉంటే సమ్ టైమ్స్ ఐఎమ్ స్లీపీ, ఏదో తెలిసిన పాట పెట్టుకుంటా సో దట్ ఐ కెన్ హమ్ ద లిరిక్స్ అన్నమాట. ఆర్ యాజ్ అపోజ్ టు సమ్ పీపుల్ హూ వాంట్ దట్ బీట్ కావాలి సో దట్ దే కెన్ స్టే అవేక్, రైట్? సో yes, which party are you? Meeku lyrics mukhyama, music mukhyama ani? Regardless, this song is very good, very peppy and very josh idi chesedi kuda ani anipistundi naaku. Meeku elan paatlu edanna unte this afternoon that you want to listen to because the weather is so good outside and you just want to vibe to the weather, naak studio call chesi cheppandi 9726361966. We are currently playing controversial songs. Nen vitin item songs an pilavatledu because item is సబ్జెక్ట్ ఆబ్జెక్టిఫైంగ్, సో అందుకని మనం దీన్ని జస్ట్ గివ్ ఇట్ అ పొలిటికలీ రైట్ టర్మ్, మనం దీన్ని కాంట్రవర్షియల్ సాంగ్స్ అని చెప్తాము. సో వీఆర్ ప్లేయింగ్ లిటిల్ కాంట్రవర్షియల్ సాంగ్స్ బట్ ఎసెన్షియలీ వాటి నేచర్ లో అవి కాంట్రవర్షియల్ అవ్వలేదు, మనం దాన్ని అలా పిలుస్తున్నాం అంతే అనమాట. మీకు కూడా ఏదైనా పాటలు ఉంటే లెట్ మీ నో, ఐ హావ్ అ ఫ్యూ సాంగ్స్ లైన్డ్ అప్ అండ్ దెన్ వీ విల్ ప్లే యువర్ సాంగ్స్ 9726361966.

ఎస్, ఈ పాట ఫస్ట్ మూవీలో ఒక మీమ్ అయి సెకండ్ మూవీలో సాంగ్ అయింది. మీమ్ అని నేను అన్ను, బట్ డెఫినెట్లీ కాంట్రవర్షియల్ అంటున్నాను. ఏంటి, కామెడీ సీన్, దట్ వాజ్ అ వెరీ గుడ్ అండ్ వెరీ వెల్ రిసీవ్డ్ కామెడీ సీన్. అది ఐటమ్ సాంగ్ చేశారు. ఆల్దో దిస్ మూవీ ఐ డిడ్ నాట్ లైక్. ఎలాంటి ముగ్గురు అబ్బాయిలను ఎంత మంచిగా చూపించి ఫస్ట్ మ్యాడ్ లో, దాని తర్వాత సెకండ్ మ్యాడ్ లో దే రూయిన్డ్ ద హోల్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ దీస్ త్రీ బాయ్స్ అనిపించింది నాకు. వెల్, దట్స్ వాట్ ఐ ఫెల్ట్ అబౌట్ మ్యాడ్ టూ. దాన్ని కొంచెం గోల్మాల్ లాగా, కొంచెం సమ్ అదర్ masti, grand masti, something like that they wanted to do, just because there was lot of three boys, and what do three boys when they get together do? Ani chala haphazard ga chupincharu. So I felt like that, and movie hit ayindi meeku nachunte. If you felt like no, there is a deeper meaning to this movie, do call me 972-636-1966. అండ్ దానికంటే ముందు, బిఫోర్ వి బ్రేక్ ఇన్ టు అనదర్ సాంగ్, నేను అనదర్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ తో వచ్చేసాను. దట్ సేస్ దట్ మీ డెంటల్ హెల్త్ గురించి మీరు కంగారు పడుతుంటే, ఆర్ ఇఫ్ యు ఫీల్ లైక్ ఓ దర్ ఆర్ నో good options available for me, dental care is too expensive. Ippudu complete dental exam and x-ray only for $49. Only for $49. So, ee special offer, do not miss it. Call today 972-484-5400. 972-484-5400 or visit them at 3234 Forest Lane, Dallas. 3234 Forest Lane, Dallas, Texas. And nenu ekkada evaru gunchi maatladutunnano, definitely you will ask me. Inta cheppa $49 కి డెంటల్ ఎగ్జామ్ ఉంది అండ్ ఐ షుడ్ కాల్ దిస్ నంబర్ అని, ఎవరి దగ్గరికి వెళ్తున్నా నేను యాక్చువల్లీ అని. యు ఆర్ గోయింగ్ టు డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. సో డెఫినెట్లీ గో visit them if you want to get your oral hygiene examined. You're listening to me on Millennial Muchatlu. Nenu mi vyakhyata Sri Vidya. Ee roju mee nesthani 1 gante nunchi, sorry, 2 pm to 5 pm prasutam studio lo time 2:51 pm, and you are listening to me on Radio Surabhi 107.9 fm HD3, Dallas's number 1 telugu radio station that sounds just like home.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Chappad sir, what you'd like to order?
2: Baya, in the specials me lagara?
1: Actually, there are many. Hot idli, e dosa, medu vada, e to be exceeded special thali, isbella ba, cheese dosa, paneer dosa, honey chili garlic lotus and hamki paneer tikka, which ami kava parata.
2: Huh? In the rogue and yepino, and specials matrame adina.
1: Inka unnai, chappandara, meer eppudaina authentic vegetarian, Jain or vegan food crave chestunnarante, Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant is your go-to place, freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A2B Texas.com. Perfect for dine-in, takeaway or full service catering.
0: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
3: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu prakruti dani pandinche vidhanam ivanni kuda todavtai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana manasulu pachani panta pulallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Mallemari Farms believes that farming is not backward. It is the future. VVF Agtech Inc. C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey model pettendi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi, authentic Indian essentials varaku. India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit indiabazaarfranchisee.com. India Bazaar Franchisee, your business, your future starting today.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు మిలేనియల్ ముచ్చట్లు. నేను మీ వ్యాఖ్యాత శ్రీ విద్య. ఈ రోజు మీ నేస్తాన్ని 1 గంట 2 నుంచి 5 వరకు. ప్రస్తుతం స్టూడియోలో టైం 3:08 PM అండ్ ద వెదర్ అవుట్ సైడ్ ఈస్ వెదరింగ్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అండ్ చాలా ఆఫ్టర్ అ లాంగ్ వీక్ ఆఫ్ హాట్ సన్ నాకు ఈ రోజు కొంచెం రిలీఫ్ గా ఉంది. అండ్ సో ఇస్ మై వాయిస్ అ లిటిల్ డిఫరెంట్ ఫ్రమ్ ద ప్రీవియస్ డేస్ బికాస్ ఆఫ్ ద వెదర్ అండ్ రెయిన్. నేను మీకు చెప్పినట్టు ఆల్వేస్ ఎక్సైట్స్ మీ రెయిన్ ఆర్ దట్ మబ్బు మబ్బుగా ఉంటే నాకు చాలా చాలా ఇష్టము. అండ్ ఐ డోంట్ నో మై ఎనర్జీ జస్ట్ రివైవ్స్ లైక్ దట్. సో థ్రోయింగ్ దట్ ఎనర్జీ at you guys so you catch it and spread it through the weekend. Meeru vintunaru millennial muchattlu only on radio Surabhi 107.9 FM HD3 Dallas's number 1 Telugu radio station that sounds like home and also your Telugu nestam in America. Yes, ఇందాక మీరందరూ నేను ఇప్పుడు కొంచెం పాట షిఫ్ట్ చేశాను గేర్ బికాస్ ఐ థాట్ ఓకే ఇనఫ్ ఆఫ్ ఫైటమ్ సాంగ్స్ ఇనఫ్ ఆఫ్ పుషింగ్ పీపుల్ రైట్. బట్ ఇందాక మనం వేసిన పాట అన్నిటిలో నాకు ఐ బిన్ మీనింగ్ టు టాక్ అబౌట్ దిస్ ఫర్ అ లాంగ్ టైమ్ అనమాట. కామన్ ఇది ఏముండింది అంటే మోస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని నేను అన్నాను. బట్ ఐ స్పెసిఫిక్లీ ప్లేడ్ మీరు గమనించి ఉంటే రామ్ చరణ్ గారి పాటలు లేకపోతే బాలకృష్ణ గారి పాటలు లేకపోతే చిరంజీవి గారి పాటలు ఆల్ దీస్ సాంగ్స్ అల్లు అర్జున్ గారి వీళ్ళందరి సాంగ్స్ వేశాను కదా. సో ఎస్ మై ఈవెన్ ఫ్రమ్ ద మూవీ మ్యాడ్ రైట్. సో ద హోల్ థీమ్ బిహైండ్ ప్లేయింగ్ ఆల్ దీస్ సాంగ్స్ వాజ్ ఓకే ఎస్ ఐ సెడ్ ఐ వాజ్ ప్లేయింగ్ కాంట్రవర్షియల్ సాంగ్స్ ఇన్ ఆల్ బట్ ఆల్సో ద ఫ్యాక్ట్ దట్ ఐ వాజ్ గోయింగ్ టు టాక్ టు గైస్ అబౌట్ నెపో బేబీస్ అనమాట. నెపోటిజం ఇన్ అవర్ ఇండస్ట్రీ. వాట్ హౌ ఇస్ నెపోటిజం ఇన్ అవర్ ఇండస్ట్రీ అండ్ హౌ ఇట్ వర్క్స్ ఇన్ అవర్ ఇండస్ట్రీ అని అసలు ఈ నెపోటిజం ఏంటి అని. బికాస్ ఆల్ఫా మూవీ రిలీజ్ అయింది రీసెంట్ గా, రిలీజ్ అయిందో ట్రైలర్ రిలీజ్ అయిందో ఐఎమ్ నాట్ ష్యూర్ అగైన్. దీని మీద దర్స్ అ లాట్ ఆఫ్ కాంట్రవర్సీ అరౌండ్ ఇట్ కరెంట్లీ అండ్ చాలా హేట్ రిసీవ్ ద మూవీస్ రిసీవింగ్ అ లాట్ ఆఫ్ హేట్ అనమాట. I thought, okay, why, just let's look into it. That got me to nepotism. So, this is what I wanted to talk to you about, how nepotism works. But I'm not going to go on for another hour about the same thing. Definitely, paatalam madhyalo maatladukundamu. You're listening to Millennial Muchatlu. And I will play the songs that are on my playlist for all of you guys.

0: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: ఇప్పుడు ఆఫర్ లెటర్లు
0: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
2: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
2: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9727979999.
1: అవసరాలా? ఈ రోజు మన రేడియో సురభి 4వ యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు మిలేనియల్ ముచ్చట్లు, అండ్ వీ ఆర్ స్టిల్ ఇన్ కాన్వర్సేషన్ అబౌట్ నెపటిజం. నెపటిజం అయితే మనకు అందరికీ తెలిసిందే. అండ్ హర్షగర్ కాల్ చేసిందాక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పింది ఏంటి అంటే, విచ్ ఇస్ ఐ థింక్ ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ హిమ్, నెపోటిజం ఇస్ దేర్ ఎవ్రీవేర్. మన ఇళ్లలో కూడా ఉంది అది. బికాస్ వై ఐ సే దట్ ఇస్ సమయరేనాది, వెన్ ఐ వాజ్ వాచింగ్ హిజ్ మొన్న సమయరేనా హిస్ బ్యాక్ దట్ సిరీస్ దట్ ఆన్ యూట్యూబ్, వెన్ ఐ వాజ్ వాచింగ్ సమయరేనా ఫుల్ కాంట్రవర్సీ అదంతా అయినప్పుడు సమయరేనా మెన్షన్స్ దిస్ పాయింట్. హీ తన్మయ్ భట్ కాల్డ్ హిమ్ అండ్ సెడ్, India is a country of contacts. So, find the highest contact that you have and then you can get out of this controversy. And chepparanamata ayanaki, which is 100% true, and I couldn't agree more with that anamata. Because indaka Harsha gar cheppindani kuda concurring with his point also, when we are in trouble as common people, as somebody who has no important contacts, no significant important contacts, mana phone lo kuda we look for the most important contact. Trouble ane anenu for any situation. Imagine you are in need of a job, or if you want to get out of a situation, aa situation doesn't have to be something life or death situation avvalsina avasaram ledu. And it's like you don't want your family to go through all of that, right? Mana daggara unna contacts kosam vetukutamu, we try to push our family because it is important to us that manam yesterday unna chota today undakodadu ani, that is adi aa tapana manandarki unde untundi. That is definitely one kind of nepotism. But nepotism is also, you know, when you just want the opportunity for yourself and not let outsiders come in. That is also nepotism. And name inda kaadina question entante, where did this word come from ani, maniki the meaning aithe mana culture lo, Asian cultures lo, lekapothe European cultures lo, ekkadanna father's son will become the king annadi chaala, you know, we do have it. So this whole idea of nepotism called నెపటిజం, బీయింగ్ కాల్డ్ నెపటిజం, కేమ్ ఫ్రమ్ ద క్లర్జీ అనమాట. మనకి పోప్స్ దగ్గర నుంచి వచ్చింది ఇది. బికాస్ ఎర్లియర్ పోప్స్ యూస్ టు అపాయింట్ దేర్ నెఫ్యూస్ అండ్ గ్రాండ్ సన్స్ ఇన్ ద ఇంపార్టెంట్ పొజిషన్స్ అనమాట, అడ్మినిస్ట్రేషన్ లో, అక్కడ వాటికన్ సిటీలో. అండ్ ఆల్ ఆఫ్ దెమ్ వర్ నాట్ ఆల్వేస్ సన్స్, దే వర్ నెఫ్యూస్, గ్రాండ్ సన్స్, బికాస్ పోప్స్ కి పెళ్లి అవ్వకూడదు కదా. టెక్నికలీ దే ఆర్ సపోజ్ టు బి వెరీ సెలిబ్రేట్ అండ్ not have a family or kids. So definitely vaalla family ni appoint cheskuntunte they kept calling it nepo baby ani, adi kaasta nepotism loki marindi. But that nepotism has translated into something completely different today. And like we said, politics lo nepotism undi, industry lo nepotism undi, specifically industry nepotism manaki kallaki kottinattu kanipistundi. Politics lo nepotism kuda undi, I don't deny that, అది కూడా మనకు కనిపిస్తుంది. బట్ ఇండస్ట్రీ నెపటిజం ఇస్ సంథింగ్ దట్ వీ ఇంటరాక్ట్ విత్ ఆన్ ఎ డైలీ బేసిస్, ఇండస్ట్రీ అండ్ పొలిటికల్ నెపటిజం, రైట్? మనకి హూ ఇస్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ చీఫ్ మినిస్టర్, హూ ఇస్ గోయింగ్ టు రూల్ అస్ నెక్స్ట్, వీ డిటర్మిన్ ద ఫ్యామిలీ లెగసీ. ఎస్పెషలీ ఇన్ ఇండియా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ వీ కమ్ ఫ్రమ్, మనకి చిన్నప్పటి నుంచి అక్కడ ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలి, ఫ్యామిలీ సో ఇంపార్టెంట్, వితౌట్ ఫ్యామిలీ వేర్ ఆర్ యూ గోయింగ్ టు గో. These are the conversations that we have, kabatti. For us, it is important that we look at the family. Let's talk more about this after this song.

ఇండస్ట్రీ, మూవీ నెపటిజం ఆర్ ద టూ నెపటిజమ్స్ మనం చాలా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం ఆన్ అ డైలీ బేసిస్. అండ్ లైక్ ఐ టోల్డ్ యూ, ఇండియాలో మనం బికాస్ ఆఫ్ మన కల్చర్, మన యు నో రాముడు కింగ్ అయ్యాడు బికాస్ దశరథ మహారాజు కింగ్ కాబట్టి, లేకపోతే ఈవెన్ ద మహాభారత అవర్ స్క్రిప్చర్స్ ఎవ్రీథింగ్ దట్ టాక్ అబౌట్ ఫ్యామిలీ లెడ్ యు నో పాలిటిక్స్ కాబట్టి మనకి అది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఐ ఫీల్ లైక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సెల్లింగ్ ఫ్యాక్టర్స్ మనకి. అండ్ సమ్ టైమ్స్ ఇది చూస్తే నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఇట్ ఈస్ ఎంబెడెడ్ ఇన్ అవర్ జీన్స్ ఏమో అప్పుడప్పుడు టు జస్ట్ సమ్ టైమ్స్ బ్లైండ్లీ లైక్ ద ఫాదర్ సన్ అని. ఇన్ ఎనీ కేస్ ద ఫాదర్ సన్ అని, ఎస్పెషలీ మన కల్చర్ లో ఇట్స్ అ వెరీ మేల్ డ్రివెన్ సొసైటీ. అండ్ ఇప్పుడు ఎస్ వీ హ్యావ్ యాక్టర్స్ వాళ్ళ డాటర్స్ కమింగ్ అప్, లేకపోతే politicians' daughters also Indira Gandhi time nunchi they're coming out, but not as frequently as men do, right? So that is why India is largely mana culture especially driven by nepotism in industry and in politics as well. Ikkada untunda ante I will definitely not deny that undadu, ikkada completely different ga untundi ani cheppadaniki there are different ways this whole concept manifests in anamata. And eppudanna meeru before you watch a movie or anything, try to Google the actor or Google the actress and try to see what their background is or the director's background. Somewhere they will be an industry insider. And any levels of industry insiders ki same opportunity raadu. I completely agree with that. Kani somewhere you can, if you you know, sometimes I am only surprised, oh my god, such a talented person, also a nepo baby. So it's not like they were given a fair chance and they came up in the industry. It's already she's an epo baby. Ani Dakota Johnson, one of I think all of you may know her from 50 Shades of Grey, but other than that she did remarkable body of work undi tanadi padukoda. She's a very good actress, but I was very surprised to know that she's also an epo baby. Jennifer Aniston is an epo baby. Angelina Jolie is an epo baby, right? So very few cases untai maniki where actors are not nepo babies in Hollywood also. But manaki Hollywood lo, unlike mana industry back home, they don't see the family legacy. They see, okay, we'll parents have done so much body of work, right? So are they going to live up to it, right? So they will keep experimenting with those roles until they find the right one. But in this process, others who have roles are also losing out on those roles anamata. So is this a right thing or a wrong thing? Ante manaki deeniki answer ledu, but definitely it is a thing. More to discuss on this, stay tuned, don't go anywhere.

Nepotism, nepotism, nepotism. Too much nepotism everywhere, right? But it's okay. Sometimes we do enjoy it. Sometimes we do love it. Like, puthe oksari annoy kuda avtamu ani. And how does Hollywood protest nepotism? Ante, see, there is no way you can stop nepotism, right? Meer oka industry lo perigaru, meeka connections unnai, meeku, you know how to tap the right person and chepte. Definitely, definitely, you will get the right opportunities, right? But adi nilabettukodam mee chetilo untundi ankonde. But sometimes it shouldn't overshadow, overpower everyone else. Ani. In Alia Bhatt's case, I think na personal feeling entante it has overpowered everybody. Ani. She literally tana opportunities they came her way. The very you know. In such a way that తనకి మాత్రమే వచ్చాయన్నమాట. తనతో స్టార్ట్ అయిన పియర్స్ ఎవరు ఇప్పుడు నోబడి స్టాండింగ్, ఓన్లీ బికాస్ ఆలియా హ్యాడ్ టు స్టాండ్. సో దిస్ కైండ్ ఆఫ్ నెపటిజం ఇస్ లిటరలీ దిస్ ఇస్ బుల్లింగ్ అట్ దిస్ పాయింట్ అండ్ ఇట్ ఇస్ మొనోపలైజింగ్. అండ్ అది ఏ ఇండస్ట్రీలోనూ ఉండకూడదు. వెన్ యు ఆర్ దేర్ విత్ కాంపిటీటర్స్, డెఫినెట్లీ కాంపిటీటర్స్ కి రూమ్ ఉంటుంది, మీకు రూమ్ ఉంటుంది. ఈచ్ పర్సన్స్ బాడీ ఆఫ్ వర్క్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్, రైట్? మనం చేసిన పని వేరే వాళ్ళు చేస్తారనుకోవడం, మనం చేసిన టైప్ ఆఫ్ థింగ్స్ వేరే వాళ్ళు చేస్తారనుకోవడం, ఈచ్ పర్సన్ ఇస్ డిఫరెంట్. అలాంటప్పుడు ఈచ్ యు నో మెథడ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఇస్ డిఫరెంట్. అలా అని చెప్పి యూ కెనాట్ ఓవర్ పవర్. ఆలియాతో స్టార్ట్ అయిన పరిణితి, శ్రద్ధ కపూర్, ఎస్, దీస్ ఆర్ నేమ్స్ మనం రోజు వినే నేమ్స్. బట్ హౌ మెనీ హావ్ యాక్చువల్లీ మేడ్ హిట్ మూవీస్? వాళ్ళకి యాక్టింగ్ రాదు అంటే నో, ఐ డోంట్ థింక్ సో. బట్ ఇట్స్ ద కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ దట్ కమ్ యోర్ వే. పరిణితి వాజ్ డెఫినెట్లీ అ ప్రామిసింగ్ యాక్ట్రెస్ తన స్టార్ట్ ఆఫ్ అయినప్పుడు. And slowly it kind of only became that Alia Bhatt is the superstar and a narrative start in the end. Danto the other Nepo kids, which is Janhvi Kapoor and Vachu, Ananya Pandey and Vachu, all of these people, we'll go down. Kunaranmat, okay, if Alia can do it, so can we, because she is also one of us kada ani. Akkadi nunchi maniki controversies start ayyayi, where people are like, okay, enough of these nepo babies. Maniki industry lo or outside the industry there are people that have talent and you know చేయగలిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ మనం ఆపర్చునిటీ ఇవ్వట్లేదు వాళ్ళకి అని. అక్కడి నుంచి స్టార్ట్ అయిన కాంట్రవర్సీ, ఇట్ బాయిల్ డౌన్ టు సో మచ్, ఎంత బాయిల్ డౌన్ అయిపోయిందంటే లిటరలీ నౌ ఇట్ ఇస్ ట్రాన్స్లేటింగ్ ఇన్ టు హేట్ అనమాట. అగైన్ దిస్ ఇస్ ఆల్సో నాట్ కరెక్ట్. We don't like some person, we don't like them, but in the hate over internet is something very uncalled for, very very very wrong. I feel naaku anipistundi that you hate somebody, okay, but don't hate them to the extent that unnecessary nasty things raayatam, no. And that's exactly what is happening with the Alpha movie right now. Or Alia Bhatt, whatever she posts, it's turning controversial anamata. Pratidi, prati sari tan chesina ye vishayamaina controversial turn avutundi. And she's on a stride that any news, any publicity is good publicity. As long as you know I'm existing, yes, well, my job is done. Ani. Agreed to that point also. But the comments are what are bothering me. And more on this topic, ee paata tarvata.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
2: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
3: ఈ వీకెండ్ గ్రాసరీస్ ను తీసుకొస్తావా?
4: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
3: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రాసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
5: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్. Handle it the Swadeshi way.
3: Swadeshi groceries, Irving, Castle Hills, Frisco, Flower Mound, South Lake and many more.
6: నాకు ఇంకా గుర్తుంది, 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కాని చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, you name it, we got it. And that too, just one stop shop, from fresh produce, rotis to everyday puja essentials, one name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు మిలేనియల్ ముచ్చట్లు. నేను మీ వ్యాఖ్యాత శ్రీవిద్య. ఈ రోజు మీ నేస్తాన్ని రెండింటి నుంచి ఐదింటి వరకు వీ హ్యావ్ వన్ మోర్ అవర్ ఆఫ్ అవర్ జర్నీ లెఫ్ట్ అండ్ ఆ తర్వాత సురభి డీటోర్ ఇస్ గోయింగ్ టు స్టార్ట్. ఐ నో 4 to 7 ఇస్ మనకి డ్రైవ్ టైమ్ సురభి డీటోర్ అండ్ ఆల్ ఆఫ్ యూ ఆర్ ఎక్స్పెక్టింగ్ రాజేశ్వరి గారు వస్తారని. షీ విల్ బీ హియర్ ఇన్ సమ్ టైమ్ డెఫినెట్లీ. బట్ ఈ రోజు బికాస్ ద వెదర్ ఇస్ సో ప్లేఫుల్, ద వెదర్ ఇస్ సో కోజీ, మనం షోస్ లేట్ గా స్టార్ట్ చేసాం కాబట్టి ఐఎమ్ going on until 5 p.m. and dani tarvata is when your Surabhi detour is going to start. Meer vintunaru, you're listening to me on Radio Surabhi 107.9 FM HD3, Dallas's number one Telugu radio station. America lo Telugu nestam, that sounds just like home. And we are talking about or in conversation about నెపటిజం అనమాట. సో ఎస్, నేను ఇందాక అన్నట్టు ఈక్వల్ ఆపర్చునిటీ కూడా ఉండాలి, జస్ట్ నాట్ నెపటిజం. మనం ట్రై చేస్తాం దాన్ని కంటైన్ చేయడానికి. అండ్ దీనికి చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆస్పెక్ట్ అబౌట్ నెపటిజం ఇస్ జెండర్ అనమాట. హౌ జెండర్ ప్లేస్ అ రోల్ ఇన్ నెపో కిడ్స్ లైఫ్ అని, మనకి ఎస్పెషల్లీ ఇన్ ఇండియా. బట్ అగైన్ దట్ ఈస్ అ టాపిక్ ఫర్ అనదర్ డే. బికాస్ ఇప్పుడు నేను దాంట్లోకి వెళ్ళాను అంటే డెఫినెట్లీ అదొక స్పైరల్ అయిపోతుంది అనమాట. సో ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు జెండర్ అండ్ నెపటిజం ఎస్పెషలీ ఇన్ అవర్ కల్చర్. వీ విల్ టాక్ అబౌట్ ఇట్ స్లోలీ స్లోలీ స్లోలీ. అండ్ దానికంటే ముందు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఏంటి అంటే, దాట్ June 19th, ఫ్రమ్ టుడే అంటిల్ June 28th, నెక్స్ట్ వీక్ దాకా వీ హ్యావ్ ఇండియా బజార్స్ బిగ్గెస్ట్ సమ్మర్ సేల్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ DFW. So you have to just go there and be ready for massive discounts on everything including rice, aata, dal, fresh produce, home essentials and chala chala. Inka, there are a lot of things that are on sale at India Bazaar's summer sale happening right now. Starting June 19th to June 28th. And this is happening in all participating India Bazaar locations. Ante kaadu, meer shopping keltu, your shopping groceries and you're tired, ante akkada bayata coconut water and fresh coconut water, not just any coconut water, giving you the feel of India. Fresh coconut water and sugarcane juice, charuku rasam kuda available unnai at select locations. So head to India Bazaar for these fresh coconut juice and sugarcane juice, coconut water and sugarcane juice, and definitely the groceries that are on sale. And this offer is valid from June 19th through June 28th while supplies last. Terms and conditions apply. So definitely go to India Bazaar locations and check out their amazing sale. And yes, ఇది అనమాట నేను చెప్పాలనుకున్న ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. వీకెండ్ వచ్చేసింది, a lot of us do go for groceries కాబట్టి. మనం ఇంకా పాటలు వినే ముందు ఈ రోజు నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే అబౌట్ దిస్ నెపటిజం. అండ్ ఐ హావ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ కమింగ్ అప్ ఇన్ దిస్ సెగ్మెంట్ టు. సో స్టే ట్యూన్, డోంట్ గో ఎనీవేర్ వైల్ వీ లిసన్ టు దీస్ అమేజింగ్ సాంగ్స్ అండ్ డిస్కస్ లాట్ ఆఫ్ పాప్ కల్చర్ స్టఫ్ దట్ ఈస్ ఆన్ మై మైండ్. నాట్ నెసెసరీ ట్రెండింగ్ అని అయితే నేను అనను, బట్ డెఫినెట్లీ దట్ ఈస్ ఆన్ మై mind. And I have some beautiful songs lined up for you guys.

బికాస్ మనం ఇంకా మిలేనియల్ ముచ్చట్లు వింటున్నాం కాబట్టి అండ్ నేను ఇంకా హోస్ట్ చేస్తున్నాను కాబట్టి అండ్ బికాస్ వీ టాక్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ పాప్ కల్చర్ రైట్ నౌ, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆర్ ఫినామినన్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ ఆబ్సెషన్ మూవీ. ఆబ్సెషన్ మూవీ నేను చూసాను అండ్ చాలా మంది ఐ రెడ్ అవుట్ లాట్ అబౌట్ ఇట్ అండ్ తర్వాత చాలా పాడ్కాస్ట్ విన్న తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే జెన్జీస్ గోయింగ్ గాగా ఓవర్ దిస్ మూవీ అని. చాలా అసలు ఇట్స్ డ్రైవింగ్ పీపుల్ టు ద థియేటర్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్ అండ్ లాట్ ఆఫ్ ప్రతి సీన్ ని అనలైజ్ చేసి దానిలో ఉన్న సబ్ టెక్స్ట్ వెతికి all of that people are doing ani there's a lot of conversation about that. Maniki Durandar ochinappudu kuda we did a lot of it right, why did Aditya Dhar do this, peak detailing by Aditya Dhar and appu trend ayindi. Similar to that obsession gurinchi kuda trend avutu undindannamata. So I was curious asli enti, what is this, is this movie going to scare me ani. If any Gen Z audience are listening out there, do help me understand asli enduku obsession movie ki anta craze vachindi ani. I am really curious to know because nen cinema chusin tarvata I have determined that naaku ekkaledu peddaga అస్సలు అట్ ఎనీ పాయింట్ ఐ డి నాట్ ఎంజాయ్ ద మూవీ అని చెప్పాను నేను, బట్ ఐ వాస్ యాక్చువల్లీ బోర్డ్ మిడ్ వే అనమాట. సో నేను అనుకుంటూ ఉన్నాను అనమాట, వై ఇస్ దిస్ పుల్లింగ్ జెన్జీస్ అని. అండ్ ఇఫ్ యు ఆర్ ఎ జెన్జీ అండ్ ఇఫ్ యూ హ్యావ్ వాచ్ ద మూవీ నాకు కాల్ చేసి అయితే డెఫినెట్ గా చెప్పండి అబౌట్ ద ఫ్యాక్ట్ దట్ వై ఇస్ దిస్ మూవీ ట్రెండింగ్ సో మచ్. యూఆర్ లిసింగ్ టు మీ ఆన్ మిలేనియల్ ముచ్చట్లు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 డాలసిస్ నంబర్ వన్ తెలుగు రేడియో స్టేషన్. అండ్ అమెరికాలో తెలుగు నేస్తాం, దట్ సౌండ్స్ లైక్ హోమ్. అండ్ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ సాంగ్స్ లైన్డ్ అప్ అండ్ బికాస్ డ్రైవ్ టైమ్ లోకి ఆల్రెడీ ఎంటర్ అయిపోయాం కాబట్టి మీకు ఏదైనా సాంగ్ ఉంటే నాకు చెప్పేయండి 9726361966. కొంచెం గేర్ మారుస్తూ బికాస్ ఇట్ ఇస్ రెయినింగ్ అవుట్ సైడ్, హియర్ ఇస్ దిస్ రెయిన్ సాంగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ.

0: ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
1: వాట్ ఆర్ దేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
2: నేను ఏం ఉండలేదు ఈరోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
3: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా, సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
4: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా? సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీల్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి. నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మిక్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
3: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ క్యాష్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా Cash and Carry, Irving's number one destination for Indian groceries. 1900 Market Place Boulevard, Suite 110, Irving.
5: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
6: హాయ్ రా మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాగ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
7: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
3: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654, ఆర్ విజిట్ astroramji.com.

వెంకి అట్లూరి గారి సినిమా విచ్ ఇస్ నేను నేను బటర్ఫ్లై పాట వినేసాం, విశ్వనాథన్ సన్స్ మూవీ నుంచి. ఈ సినిమా గురించి కొంచెం కాంట్రవర్సీ అయితే జరిగింది రిగార్డింగ్ హౌ డిడ్ సూర్య గారు యాక్సెప్ట్ దిస్ మూవీ అండ్ ఆల్ అని. బట్ ఐ డూ ట్రస్ట్ వెంకి అట్లూరి గారు, నాకు తెలుసు హియర్ సమ్ యూనిక్ కాన్సెప్ట్స్ దట్ హీ కమ్స్ అప్ విత్, అంటే కొంచెం ట్రెండీ కాన్సెప్ట్స్ ఉంటాయి ఆయన దగ్గర, అండ్ ఆల్వేస్ లవ్ టు వాచ్ హిస్ టేక్ ఆన్ దెమ్ అనమాట. సో ఈ సినిమా కూడా ఐఎమ్ ప్రిటీ ఎక్సైటెడ్ ఫర్ ఇట్, అండ్ ఎస్పెషలీ మమతా బైజు. సో నాకు చూడాలని ఉంది అసలు ఈ కథ ఏంటి, ఎలా హౌ ఇస్ హీ గోయింగ్ టు సూర్య గారిని ఇంకా మమతా బైజుని హౌ ఇస్ హీ గోయింగ్ టు పుట్ దెమ్, అండ్ ఆ ఏజ్ గ్యాప్ ని కూడా హీఈస్ నాట్ కవరింగ్ అప్ ద ఏజ్ గ్యాప్, రాదర్ అది చాలా చూపిస్తున్నారు ఇట్ ఈస్ అబౌట్ ది ఏజ్ గ్యాప్. సో చూడడానికైతే టు వాచ్ దిస్ మూవీ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ ఇందాక నేను బ్రేక్ లోకి వెళ్లే ముందు మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, ఇఫ్ ఎనీ జెన్జీ ఈస్ లిసనింగ్, అసలు ఆబ్సెషన్ మూవీ, వై ఆర్ పీపుల్ సో ఆబ్సెస్డ్ విత్ ఇట్, వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఇట్? 9726361966. నేనైతే సినిమాలో ఐ థింక్ ఒక 40 మినిట్స్ తర్వాత ఐ లాస్ ద పాయింట్ అనమాట, బికాస్ ఇట్ ఈస్ జస్ట్ 2 hours ఆఫ్ ట్రైంగ్ టు జంప్ స్కేర్ మీ అనిపించింది నాకు, అండ్ దానికి ఏమీ దేర్ ఇస్ నో యీల్డింగ్ టు దట్ అనమాట. సరే షీఈస్ పొజెస్డ్ సో వాట్ నెక్స్ట్ అని ఐ ఫీల్ లైక్ దట్. అండ్ ఇఫ్ యూ హావెంట్ వాచ్డ్ ఇట్ డూ నాట్ లిసన్ టు దిస్ రైట్ నౌ బికాస్ ఐఎమ్ ఆల్మోస్ట్ గివింగ్ అవుట్ అ స్పాయిలర్ వైల్ ట్రైయింగ్ నాట్ టు. So, I kind of got bored 40 minutes into the movie, but that's just me. Enduku meeku bore kottaledu cinema lo annadi naaku definitely call chesi cheppandi, because I am interested to know the take that Gen Z's have for obsession. Asalu why are they so obsessed with this movie ani? And granting the wish part trailer lo chusinattu, I completely agree with that, but after that what? Like ante why is it so crazy? Why are Gen Z feeling so crazy about it? 9726361966. మీరు వింటున్నారు మిలేనియల్ ముచ్చట్లు, నేను మీ వ్యాఖ్యాత శ్రీ విద్య. ఈ రోజు మీ నేస్తాన్ని 2 నుంచి 5 వరకు, అండ్ స్టూడియోలో టైం 4:39 PM.

భరతవర్ష సినిమా నుంచి గోపీ చంద్ గారి మూవీ ఇది. ఐ లిటరలీ ఫర్గాట్ దట్ గోపీ చంద్ గారు సినిమాలు తీస్తున్నారు అని. అండ్ దిస్ ఆల్సో లుక్స్ లైక్ సమ్ పీరియడ్ మూవీ. అండ్ వీరా జయ ధీరా పాట వినేసాం దాన్ని సినిమా భరతవర్ష సినిమా నుంచి. సో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతోంది దీని గురించి అసలు ఇన్ఫర్మేషన్ లేదు నాకు, ఆర్ ఐ డిడ్ పే అటెన్షన్ మేబీ ఈ సినిమా గురించి. బట్ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కూడా నాకు చెప్పండి. అండ్ ఐ స్టిల్ వాంట్ టు నో మోర్ అబౌట్ వై జెన్ జీస్ ఆర్ యు నో లైకింగ్ ఆబ్సెషన్ మూవీ అని. ఎందుకంటే ఎన్ని స్కేరీ హారర్ మూవీస్ చూసినా ఆబ్వియస్లీ కొన్ని నేను చూడను బికాస్ ఐఎమ్ టూ స్కేర్ టు వాచ్ కంజ్యూరింగ్ అన్న, లేకపోతే పారానార్మల్ యాక్టివిటీ, ఆల్ దీస్ మూవీస్, దట్ సిరీస్ ఆఫ్ మూవీస్ రైట్, ఐఎమ్ వెరీ స్కేర్డ్ ఆఫ్ దెమ్. అన్నబెల్ సిరీస్ ఐ డోంట్ నో దట్ ఇస్ అ మూవీ. నాకు మాత్రం ఎప్పటికీ ప్రతిసారి భయపెట్టించేది చంద్రముఖి సినిమా. సో నేను ఇప్పటికీ చంద్రముఖి చూసినా అరుంధతి చూసినా ద సేమ్ వే ఐ విల్ గెట్ స్కేర్డ్ హౌ ఐ యూస్ టు గెట్ స్కేర్డ్ బిఫోర్ అని. సో చిన్నప్పుడు ఎలా భయపడేదానో అప్పటికి ఇప్పటికీ అలానే భయపడతా డిస్పైట్ ఆ స్టోరీ తెలుసు. అండ్ యు నో అసలు ఏం జరగబోతుందో నెక్స్ట్ తెలుసు. అండ్ యు నో లాట్ ఆఫ్ అనాలిసిస్ చేసి అన్ని చేసి యాక్టర్స్ యాక్ట్రెసెస్ యు నో ఎవ్రీథింగ్ ఫ్రమ్ బిహైండ్ ద సీన్స్ అట్ దిస్ పాయింట్ అయినా కూడా ఆ రెండు సినిమాలు చూస్తే ఇప్పటికీ భయం వేస్తుంది. సో దాట్ ఈస్ మై హారర్ టేక్. వై డూ జెన్జీస్ లైక్ ఆబ్సెషన్ మూవీ? 9726361966. వి హావ్ అ ఫ్యూ రిక్వెస్ట్ సాంగ్స్ లైన్డ్ అప్ అండ్ ఆఫ్టర్ ద సాంగ్ ఐ విల్ డెఫినెట్లీ ప్లే దోస్ సాంగ్స్. వీఆర్ ఆన్ అవర్ వే టు ప్లే దోస్ సాంగ్స్.

Welcome back. And we are talking about Obsession V and Obsession Kakuna, Obsession movie ki. The other great thing about it is, again, indaga nepotism maatladutunna kada, this boy is an industry outsider and abbaye, you know, he edited the movie and directed the movie, and that is 750k తో స్టార్ట్ చేసిన మూవీకి 250 million వచ్చాయనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇన్ ద బాక్స్ ఆఫీస్ లో ఇప్పుడు. అండ్ ద మూవీ స్టిల్ రన్నింగ్ ఫుల్ హౌస్ అండ్ పీపుల్ ఆర్ స్టిల్ వాచింగ్ ఇట్. సో ఇది ఇంకా ఇంకొక హారర్ మూవీ వచ్చేసి బ్యాక్ రూమ్స్ దట్ ఐ హావెంట్ వాచ్డ్, సో దాని గురించి అయితే నేను చెప్పలేను. బట్ ఈ వీక్ గనక ఇఫ్ యూ గైజ్ ఆర్ లుకింగ్ ఫర్ సంథింగ్ ఇంట్రెస్టింగ్, చాలా చాలా సినిమాలు ఉన్నాయి మనకి. మా ఇంటి బంగారం రిలీజ్ అయింది, దెన్ దర్ ఇస్ ఇమ్తియాజ్ అలీజ్ మే ఫిల్మ్ మే వాపస్ ఆవుంగా, దెన్ మనకి పెద్ది ఉంది. ఇఫ్ యూ గైజ్ మిస్డ్ వాచింగ్ పెద్ది ఇప్పటిదాకా అంటే, బ్యాక్ రూమ్స్ ఉంది, ఆబ్సెషన్ ఉంది, యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ మూవీస్ ప్లేయింగ్, సో డెఫినెట్లీ ఐఎమ్ ష్యూర్ ఆల్ ఆఫ్ యూ విల్ హిట్ సమ్ మూవీ. సో లెట్ మీ నో అగైన్ నెక్స్ట్ ఫ్రైడే ఈ వీక్ చూసిన మూవీస్ లో మీకు ఏ సినిమా నచ్చింది. Definitely, I think I am going to talk about some movie. ఏదో ఒక సినిమా చూస్తానని నమ్మకం అయితే నాకుంది. దట్ ఈస్ అబౌట్ ద మూవీస్ దట్ ఆర్ ప్లేయింగ్. అండ్ మీరు బ్యాక్ రూమ్స్ గనక చూసుంటే డెఫినెట్లీ లెట్ మీ నో అసలు బ్యాక్ రూమ్స్ ఎలా ఉంది, అండ్ హౌ ఇస్ ఇట్, ఇస్ ఇట్స్ కెరియర్ దాన్ ఆబ్సెషన్ అని మీరు కాల్ చేయాల్సిన నంబర్ 9726361968.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Manashanti, mental peace. మసాలా దోశ
2: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ఫ్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్ ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రిస్కో. కాలర్స్ 4692696476. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా జీప్రీ అట్ 9194914514.
3: అన్ని పెట్టుకున్నాను. ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
4: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో. ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
2: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ insurance. SNR insurance.
5: Mera tumhara hamara pyar sabka favorite India bazaar.
2: Gata 24 ఏళ్ల నుంచి India bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India bazaar in Makini, Fort Worth and Austin. Stay connected with India bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India bazaar or India Co and be part of the hamara bazaar family every day. India bazaar, hamara bazaar, hamara ghar.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి బైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది ఆ అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

హలో, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు సిర్వి డిటోర్ విత్ మీ రాజేశ్వరి. ఇవాళ నేను 2 గంటల కార్యక్రమం మాత్రమే చేయబోతున్నాను, బట్ థ్యాంక్స్ టు శ్రీ విద్య ఫర్ కవరింగ్ మీ. ఎలా ఉన్నారందరూ? హ్యాపీ ఫ్రైడే. ఎలా ఉంది? హౌ ఇస్ ఇట్ గోయింగ్? వెదర్ ఒక రకంగా బాగుంది, ఒక రకంగా ఉంది. అలా నాకే, యాజ్ మోస్ట్ ఆఫ్ యు నో, సూర్యుడు లేకపోతే అసలు ఆ తేజస్సు లేకపోతే, ఇది లేకపోతే బ్రైట్నెస్ ఎక్కడో ఏదో మిస్ అవుతుంది, అనిపిస్తూ ఉంటుంది, డల్గా ఉంటుంది నాకైతే పర్సనల్లీ.

సో అదనమాట సంగతి. బట్ శ్రీవిద్యాకి మాత్రం ఇట్స్ అ బ్యూటిఫుల్ వెదర్, సో షీ ప్లేడ్ బ్యూటిఫుల్ సాంగ్స్ అండ్ షీ డిడ్ అన్ ఆసమ్ షో. ఇప్పుడు మరి అదే మొమెంటం అలా కంటిన్యూ చేస్తూ కొన్ని మెలడీస్, కొన్ని ఫాస్ట్ బీట్స్, కొన్ని పాత, కొన్ని కొత్త పాటలతోటి ఈ 2 గంటల కార్యక్రమాన్ని మనం ఎంజాయ్ చేసేద్దాం. సో హియర్ ఇస్ ద నెక్స్ట్ సాంగ్, పాట అయ్యాక మాట్లాడుకుందాం.

ఫ్రైడే సాయంకాలం అంతా సిద్ధంగా ఉండకపోతే ఎలాగా? ఫ్రైడే సాయంత్రం ఏంటంటే వీ హ్యావ్ టు డెఫినెట్లీ గెట్ టు దట్ మోడ్, దట్ రిలాక్సేషన్ మోడ్. బట్ మా జాతర కూడా అయిపోయింది కాబట్టి నేను ఆటోమేటికలీ ఆ మోడ్ లోకి వెళ్ళిపోతూ ఉంటాను ఫ్రైడే ఈవినింగ్ రాగానే. అఫ్ కోర్స్ మా శ్రీకాంతి వస్తుంది కాసేపట్లో, అండ్ షీఈస్ గోయింగ్ టు ఎంటర్టైన్ యూ ఇన్ హ్యాపీ అవర్ ఫ్రమ్ 7 PM టు 9 PM. ఇవాళ పొద్దున్న అంజనాతో మొదలైతే ఆల్ ది వే టిల్ ది ఎండ్ ఆఫ్ ద డే మొత్తం వన్ ఆఫ్టర్ అనదర్ ఆల్ విమెన్ షోస్ ఏ ఉండే. అఫ్కోర్స్ లేడీస్ రివెల్ ఎక్కువ విమెన్ షోస్ ఉన్నాయనే ఒక విమర్శ కూడా లేకపోలేదు, బట్ వీ టేక్ ప్రైడ్ ఇన్ ఇట్ కదా, బికాస్ మీకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో వీ సెలెక్ట్ పీపుల్ ద వే వీ సెలెక్ట్ పీపుల్. సో ఆ ప్రాసెస్ లో ఒక్కోసారి ఇలా జరుగుతుందన్నమాట. బట్ ఎనీవే, అండ్ ఫ్రైడే వచ్చిందంటే ఫ్రైడే నుంచి సండే రాత్రి దాకా కంటిన్యూస్ ఎంటర్టైన్మెంట్ ఇస్ వాట్ వీ గివ్ యూ అలాంగ్ విత్ సమ్ ఇన్ఫోటైన్మెంట్. సో వాట్స్ హ్యాపెనింగ్ దిస్ వీకెండ్, ఈ ఊళ్ళో ఏం జరుగుతుంది, మన ఊళ్ళో ఏం జరుగుతుంది, చుట్టుపక్కల ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఇవన్నీ మనం మాట్లాడుకుందాం ఇన్ జస్ట్ ఎ బిట్. బట్ నాకు ఇంకో పాట అర్జెంట్ గా వినిపించాలనుంది. సో ఆ పాట కూడా వినేసి వచ్చేసిన తర్వాత ఇంకా బోల్డ్ విషయాలున్నాయి, విశేషాలున్నాయి, అన్ని మనం మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్ విత్ మీ ఆల్ ద వే టు 7 PM.

ఒక సినిమాలో ఒక డైలాగ్ చెప్తాడు ఒక హీరో, ఎవరో నేను చెప్పను హీరో, హీరో మీరే చెప్పండి డైలాగ్ నేను చెప్తా, సినిమా కూడా మీరు చెప్తారు, కానీ నాకు ఆ లాస్ట్ లైన్ వింటే లోపల ఏదో జరుగుతోంది అని అనగానే నాకు అది గుర్తొచ్చింది అనమాట. ఆ డైలాగ్ ఏంటంటే హీరో చెప్తాడు లోపల ఎవరో తిరుగుతున్నట్టుంది బాబాయ్ అని, అప్పుడు ఆయన ఒక సమాధానం చెప్తాడు దానికి. సో ఐ కెనాట్ సే దట్ ఆన్ ఎయిర్ కాబట్టి నేను మొత్తం ఫుల్ అలాగ్ చెప్పట్లేదు, మేబీ ఐ క్యాన్ బట్ మీరు చెప్తారు కానీ 9726361966 లోపల తిరుగుతున్నట్టుంది బాబాయ్ అని హీరో అన్న ఆ డైలాగ్ ఏ సినిమాలోది, ఏ హీరో ఎవరితో, చాలా ఈజీ క్వశ్చన్ అది చెప్పేసేద్దరు కానీ 9726361966 కి కాల్ చేసి నెక్స్ట్ పాట రిత్విక్ ఒక స్పెషల్ పాట అడిగాడు రిత్విక్ కోసం, ఆ పాట వేసే ముందర ఒకసారి అసలు ఊళ్ళో ఏం జరుగుతుందో మనం చూసుకుందాం క్విక్లీ. రాధాకృష్ణ టెంపుల్, యాజ్ యు ఆల్ నో, హ్యావ్ బీన్ సెండింగ్ అస్ దిస్ మెసేజ్. ఆలన్ లో ఉన్న రాధాకృష్ణ టెంపుల్, అక్కడ వెంకటేశ్వర స్వామి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జరగబోతోంది జూలై 1 నుంచి జూలై 5 అంటే జూలై 1-5 అనమాట. Please definitely visit them, go there and plan your time in such a way to experience the 5 spiritually uplifting days. చాలా మంచి వేద మంత్ర ఉచ్చారణలతోటి అక్కడ కార్యక్రమాలన్నీ చాలా శాస్త్రబద్ధంగా చేస్తున్నారు. హోమాలు ఉంటాయి, రకరకాల కార్యక్రమాలు ఉంటాయి, ఎన్నో డివోషనల్ కార్యక్రమాలు ఉంటాయి. స్వామివారి ఆశీస్సులు పొందొచ్చు, ఆ డివైన్ వైబ్స్ ని మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. డెఫినెట్ గా మీ ఫ్యామిలీతో సహా వెళ్లి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని ఆశీస్సులు పొందుతారని ఆశిస్తున్నాము. అండ్ డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్, మీ డెంటల్ హెల్త్ గురించి మీరు ఆలోచిస్తుంటే ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే ఓన్లీ ఫర్ $49 కి అందిస్తున్నారు డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. మీ స్మైల్ ని హెల్దీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ మిస్ అయిపోకండి. కాల్ టుడే 9724845400 ఆర్ విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్ డాలస్. ఓకే, నాకు ఐ థింక్ నా ప్రశ్నకి సమాధానం వచ్చేసింది అనుకుంటున్నాను నేను. మీరు అలా వెళ్ళి పాట వినేసి వచ్చేసేయండి, నేను ఈలోగా కాల్ తీసుకుంటాను. ఓకే.

నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి బైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

0: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
1: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
0: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హంచి లీగ్ గార్లిక్ లోటస్, హంకి పన్నీర్ టిక్కా, పిచ్చా మీకు పరోటా.
1: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
0: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. a2b texas.com, perfect for dine in, take away or full service catering.
2: Men naluguru eppudu restaurant kellalanukunna pedda challenge, endukante okalaki vegetarian kavali, okalaki non veg kavali, okalaki spicy kavali, okalaki chinese kavali. Ela one solution, all varieties in one place. Swadeshi restaurant, taste lo og, quality lo og, quantity lo kuda full mass og. Years nunchi okate promise, mana swadeshi ruchi, mana swadeshi style. Og experience ni taste cheyandi. Swadeshi restaurant, Irving, Castle Hill, Frisco, Flower Mart, South Lake and many more. Swadeshi, because originals never fade. Go!
3: నేను మీ చంద్రబోసి, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి, మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: You are listening to Radio Surabhi 107.9 FM HD3.

ఫ్రైడే ఈవినింగ్ ఈ పాట కాకపోతే ఏ పాట వింటాం కదా, డెఫినెట్లీ దిస్ ఇస్ ద వైబ్ ఐఎమ్ షూర్ మోస్ట్ ఆఫ్ యూ ఆర్ క్యారీంగ్. వెల్కమ్ బ్యాక్ టు సిర్వీ ది టోర్ విత్ మీ రాజేశ్వరి. నేను మీతో పాటు 7 గంటల దాకా ఉంటాను. అప్పుడే 1 గంట అయిపోయింది కార్యక్రమంలో. నేను ఇప్పుడే వచ్చినట్టుంది, నాకు ఇవాళ ఆలస్యంగా నేను కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాను కాబట్టి షార్ట్ అయిపోతుంది ద టైమ్ దట్ ఐ స్పెండ్ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మైక్. అండ్ థ్యాంక్స్ టు శ్రీ విద్య అగైన్ ఫర్ కవరింగ్ మీ. ఇవాళ ఒక ముఖ్యమైన పని మీద వెళ్ళినందువల్ల తను కవర్ చేయాల్సి వచ్చింది, అదనమాట విషయం. అండ్ వెల్కమ్ బ్యాక్. అండ్ ఐ హ్యావ్ ఎ కపుల్ ఆఫ్ సాంగ్స్ లైన్ అప్ ఫర్ యూ. నేను ఆ పాట వినిపించే ముందు ఇందాక ఒక ప్రశ్న అడిగాను, నాకు ఒక్కళ్ళే కరెక్ట్ గా సమాధానం చెప్పారు, అండ్ దట్ ఈస్ నాట్ వెరీ హ్యాపీ థింగ్ టు బి. సో ఐఎమ్ షూర్ యూ నో ఇట్. నా క్వశ్చన్ ఏంటి ఉండింది అంటే, మీరు కనుక ఇప్పుడే చూడండి, అయితే ఇందాక ఒక ప్రశ్న అడిగాను, ఒక సినిమాలో ఒక హీరో పొద్దున్న నిద్ర లేచి లోపల ఎవరో తిరుగుతున్నట్టుంది బాబాయ్ అంటాడు, ఏ సినిమాలో అంటాడు, దానికి వచ్చే సమాధానం ఏంటి? మీరు ఇప్పుడు కూడా చెప్పలేకపోతే నేను నెక్స్ట్ పాట అయిన తర్వాత ఒక చిన్న క్లూ ఇస్తాను, లోపల తిరుగుతున్న వాళ్ళ పేరేంటో కొంచెం హాఫ్ నేమ్ చెప్పొచ్చు నేను కాబట్టి ఐల్ ట్రై టు డూ దాట్. సో ఇంతకీ ఏ సినిమా ఏ హీరో తెలిస్తే స్టూడియో ఫోన్ చేసి చెప్పండి 972-636-1966. అండ్ ఐ విల్ బీ బ్యాక్ రైట్ ఆఫ్టర్ దిస్ సాంగ్.

हैप्पी लाइफ के माइक्रो मंत्रा आई डोंट थिंक देयर इज अ माइक्रो मंत्रा बट डेफिनेटली देयर आर फ्यू थिंग्स चाला मंदी फिलोसोफर्स चाला मंदी स्पिरिचुअल लीडर्स और मन एवर नमे फेथ लो आ ग्रंथम कूडा चाला वरकु मनं गनक ఒక అబ్జర్వ్ చేస్తే దాంట్లో ఆల్రెడీ మంత్రం ఉంటుంది. దానికి హ్యాపీగా ఉండడానికి, ఆనందంగా ఉండడానికి కావలసిన కొన్ని సూత్రాలు లాంటివి, అలాంటి చాలా మంది పుస్తకాలు కూడా రాశారు. బట్ మై ఫేవరెట్ ఆర్ ఫ్యూ ఆఫ్ ద వన్స్ దట్ ఈ మధ్య ఐ హావ్ బీన్ లిసనింగ్ టు అ లాట్ ఆఫ్ బుద్ధిస్ట్ అండ్ స్ట్రాయిక్ ఫిలాసఫీస్ అస్ వెల్. సో వాటిలో కూడా అన్నిట్లో కామన్ గా కనిపిస్తుంది నాకు ఈ థ్రెడ్ ఏంటి అంటే, ద ఫ్యూ థింగ్స్ దట్ దే సే అంటే ప్రతిదానికి ఒక లేబుల్ చేసిండకపోవచ్చు, ఆ లేబులింగ్ డిఫరెంట్ గా చేసిండొచ్చు, కేటగిరీస్ వేరేలాగా ఉండిండొచ్చు, కానీ చెప్పదలుచుకున్న విషయం మాత్రం చాలా చాలా సిమిలర్ గా ఉంటుంది నో మ్యాటర్ వాట్ ద ఫిలాసఫీస్. అందులో ఇందాక ఇప్పుడు దో పాట వింటుంటే నాకు గుర్తొచ్చింది అనమాట, హ్యాపీనెస్ అనేది ఇట్ కమ్స్ ఫ్రమ్ హోల్నెస్ అండ్ డజంట్ కమ్ ఫ్రమ్ పర్ఫెక్షన్ అని. చాలా సార్లు మెనీ పీపుల్ లైక్ మీ వీ ఆస్పైర్ టు బికమ్ దట్ పర్ఫెక్ట్ పర్సన్, దట్ పర్ఫెక్ట్ రిజల్ట్ రావాలి, ద 100% థింగ్ అని. కానీ లైఫ్ డజంట్ వర్క్ లైక్ దాట్. దెర్ ఇస్ అ వే, ప్రతి దానికి యూనివర్స్ వుడ్ హ్యావ్ హ్యాడ్ అ ప్లాన్ టు హౌ టు అన్ఫోల్డ్ ఎనీ సిచ్యువేషన్ ఇన్ టు ఎనీథింగ్. సో దాన్ని మనం కరెక్ట్ గా అర్థం చేసుకోగలిగి దాంతో పాటు అలైన్మెంట్ లో వెళ్ళగలిగితే డెఫినెట్లీ దర్ సంథింగ్ కాల్డ్ ద హోల్నెస్, రైట్? హోల్నెస్ అంటే అగైన్ ఇట్స్ నాట్ లైక్ టు బి కంప్లీట్ ఆర్ టు బి పర్ఫెక్ట్, ఇట్స్ జస్ట్ టు బికమ్ హ్యాపీ అండ్ యాక్సెప్టింగ్ ఇన్ ఆల్ పార్ట్స్. ఇట్ ఇంక్లూడ్స్ ద వీక్నెసెస్, ఇట్ ఇంక్లూడ్స్ ద ఫ్లాస్, ఇట్ ఇంక్లూడ్స్ ద failures, it includes the problems, annitni kalipi wholesome ga teeskogaligite as it is, that is the secret to be happy. And because then you stop trying to be that perfect person kada, then you stop trying to be the, you know, like the, this is the place ane ilanti mindset nunchi koncham we try to be whole. When you say you want to be whole, that means you are trying to accept everything ala as is ga. Little philosophy, I know, but ఫ్రైడే కదా, ఒక్కొక్కసారి యూ కెన్ గెట్ ఇట్ దట్ వర్డ్. ఎనీవే, నెక్స్ట్ పాట వినిపించేస్తా నేను అండ్ నాకు సమాధానం వచ్చేసింది, ఎస్ జానీ తర్వాత ఇంకో పేరుంది, రెండు పేర్లున్నాయి. ఫస్ట్ నేమ్ ఇస్ జానీ, సెకండ్ నేమ్ మీరు చెప్పండి, మీకు తెలిస్తే మీరు చెప్పేసుకోండి, వాళ్ళు కాల్ చేసి కూడా చెప్పొచ్చు. మన్మధుడి సినిమా నుంచి ఐ వాస్ కోటింగ్ దట్ డైలాగ్. హియర్ ఇస్ ద నెక్స్ట్ సాంగ్, పాట వినేసి రండి, మళ్ళీ మాట్లాడుకుందాం.

0: వెల్కమ్ బ్యాక్ టు సిరి డిటూర్ విత్ మీ రాజేశ్వరి. మనకి చాలా తక్కువ టైం ఉంది, సో మనం కాసేపు మాట్లాడేసుకుంటే అలా కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్ళి వచ్చేద్దాము. అండ్ వీ డిడెంట్ లుక్ ఎట్ ట్రాఫిక్ సిచ్యువేషన్, కాబట్టి ఆన్ అ ఫ్రైడే ఈవినింగ్ ట్రాఫిక్ ఎలా ఉంటుంది. ఇవాళ యాక్చువల్ గా దేర్ ఆర్ కపుల్ ఆఫ్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ టౌన్, సిగ్నిఫికెంట్ స్టఫ్. ఒకటైతే అఫ్ కోర్స్ వీ నో అబౌట్ ఫీఫా అండ్ ఆల్ దట్, కానీ దేర్ ఇస్ ఆల్సో బ్రాడ్వే డాలస్ వాళ్ళవి కొన్ని షోస్ ఉన్నాయి. సో దట్ హోల్ ఏరియా ఇస్ బ్లాక్ పార్టీ జరుగుతుంది అక్కడ, కాబట్టి చాలా ట్రాఫిక్ ఉంటుంది అని యాంటిసిపేషన్. కానీ నౌ ఎట్ దిస్ టైమ్, బికాస్ మనం ఆల్రెడీ 6 కి దగ్గరలో ఉన్నాం కాబట్టి బహుశా ఐ డోంట్ సీ మచ్ ట్రాఫిక్ దట్ ఐ కెన్ రిపోర్ట్ ఎట్ దిస్ టైమ్. అంతా కూడా గ్రీన్ గ్రీన్ గా ఉంది మొత్తం అంతా చుట్టుపక్కల అంతా కూడా. సో ఐఎమ్ షూర్ ఇఫ్ యూర్ డ్రైవింగ్ సమ్వేర్ ఆన్ ద రోడ్ సమ్వేర్ అరౌండ్ మస్ట్ బి ఈజీ. ద బెస్ట్ పార్ట్ ఇస్ ఇవాళ హాలిడే కదా చాలా మందికి, దాని వల్ల కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అది విషయం. సరే, అక్కడక్కడ చిన్న చిన్న ఇవి ఉన్నాయి కంజెషన్ తప్ప దెర్స్ నాట్ మచ్ ఆఫ్ అ ట్రాఫిక్. ఆల్ రైట్, అండ్ ద ట్రాఫిక్ అప్డేట్ టు యూ ఇస్ బ్రాట్ టు యూ బై టెక్సస్ వన్ ప్రైమరీ కేర్. అది విషయం. అండ్ లెట్స్ టేక్ అ క్విక్ లుక్ ఎట్ అదర్ మెసేజెస్ దట్ యు హ్యావ్. మహాత్మా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ వారు ఈ జూన్ 21 అంటే ఆదివారం పొద్దున్న 7:30 నుంచి 9:30 దాకా 7:30 to 9:30 మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజా దగ్గర అవింగ్ లో ద సెలబ్రేటింగ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా, యోగా ఫర్ హ్యూమానిటీ. Please join them if you are a yoga person, morning person, and you like yoga and meditation. Definitely, it is led by Heartfulness. That's an association, a group that is bringing this activity to you. Along with special guests, there will be special guests, Honorable D.C. Manjunath Garu, Consulate General of India, Ninchi, Houston Ninchi, and also Honorable Al Zapanta, Mayor of Irving. Adi Visham, yoga mats and breakfast will be provided. Admission is free, but you have to register for them to provide the right logistic plan, the right logistics. MGMNT, Mahatma Gandhi Memorial, NorthTexas.org. Adi Visham. So indaka manam Carl Jung philosophies learning chi oka sutram maatladam kada, inkoka sutram gurinchi kuda maatladali. Kabatte commercial break ayyi paata vini vachin tarvata appudu manam maatladukundam, endukante ippudu time ledu kabatti. You're not tuned into Sirabhi Detour with me Rajeshwari, only on Radio Sirabhi 107.9 FM HD3. Sounds like home. I will be right back.
1: Tick tick, Radio Surabhi time check. Studio lo time 6 p.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition, and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
2: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
3: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: అదే 9 to 5 సేమ్ డెస్క్ సేమ్ రొటీన్ మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్ ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com ఇండియా బజార్ ఫ్రాంచైజీ యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే

అవే వెల్కమ్ బ్యాక్ టు సుర్భి డిటూర్ విత్ మీ రాజేశ్వరి. నేను మీతో పాటు ఇంకా కొంచెం సేపు ఉంటానంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు 45 మినిట్స్, 7 o'clock కి శ్రీకాంతి విల్ బీ హియర్ అండ్ షీ విల్ ఎంటర్టైన్ యూ ఆల్ ద వే టిల్ 9 PM ఇన్ ది హ్యాపీ అవర్ షో. సో ఇవాళ స్టార్మ్స్, సివియర్ వెదర్ సిచ్యువేషన్ ఉండింది కదా, చాలా చోట్ల దేవర్ థండర్ స్టార్మ్స్ అండ్ చాలా చోట్ల ఫ్లడ్ వార్నింగ్ ఉండింది, ఫ్లాష్ ఫ్లడ్ వార్నింగ్స్ అట్లాగా. ఆబ్వియస్లీ ఇప్పుడు చాలా హడావిడిగా ఉన్న డాలస్ లో ఇప్పుడు వెదర్ సడన్ గా ఇలా ఉంటే it is definitely going to affect the most happening FIFA kuda. But also, did you know that ee madhya in the last couple of days oka biggest issue for the game has been the heat, extreme heat conditions lo, severe heat lo ఒక థ్రెషోల్డ్స్ ఉంటాయి, ఆ థ్రెషోల్డ్స్ కూడా మించిన సివియర్ హీట్ కండిషన్స్ లో సమ్ ఆఫ్ ద మ్యాచెస్ వర్ ప్లేడ్ అనేది ఒక టాక్. అట్లీస్ట్ 2 మ్యాచెస్ వర్ ప్లేడ్ అని. సో దే హ్యావ్ రెస్పాండెడ్ విత్ సమ్ మ్యాండేటరీ హైడ్రేషన్ బ్రేక్స్ అండ్ షేడెడ్ ఏరియాస్ అండ్ కూలింగ్ మెజర్స్ అంట. దిస్ ఇస్ వన్ థింగ్ డెఫినెట్లీ సమ్ ఇది ఇంత ప్రిపరేషన్ లో ఇంత ప్రిపరేట్ డెఫినెట్లీ ఇది కూడా ప్లాన్ చేసి ఉండొచ్చు ముందుగానే, కాకపోతే ఆ ప్లానింగ్ మించి కూడా ఇంకా ఎఫెక్ట్ అయి ఉండకపోతే దే వుడెంట్ బి గోయింగ్ దిస్ ఫార్ ఇన్ ద మెజర్స్. అండ్ అట్లాగే ఇవాల్టి రెయిన్ అండ్ సిచ్యువేషన్ సివియర్ వెదర్ ఐ డూ నాట్ ఐ హావెంట్ చెక్డ్, మేబీ ఐ నీడ్ టు గో బ్యాక్ అండ్ చెక్, కానీ రేపు ఎలా ఉందో తెలియదు, కానీ డెఫినెట్లీ ఇవాళ ఆల్సో దిస్ రెయిన్ ఫ్లాష్ ఫ్లడ్ ఆల్సో ఇంపాక్టెడ్. ఓకే, సో మనం ఇందాక వి వర్ టాకింగ్ అబౌట్ రెండు విషయాలు మనం మాట్లాడుకున్నాం, రెండు సూత్రాలు. బట్ ఐ వాంట్ ఆస్క్ యూ, వాట్ ఈస్ యువర్ సూత్ర, వాట్ ఈస్ యువర్ మంత్ర టు బీ హ్యాపీ? ఏం చేస్తే బాగుంటుందని, ఫర్గెట్ అబౌట్ ఎవ్రీథింగ్ ఎల్స్ లైక్ సక్సెస్ కావాలి, ఇట్లా కావాలి, డబ్బులు కావాలి, అది కావాలి, ఇది కావాలి, అవన్నీ పక్కన పెడదాం. జనరలీ ఒక ఎవ్రీవన్ హ్యాస్ ఏ వే ఆఫ్ డీలింగ్ విత్ లైఫ్ అండ్ సిచ్యువేషన్స్ అండ్ టైమ్స్, రైట్? సో అట్లాగే వాట్ ఈస్ దట్ బెస్ట్ ప్రాక్టీస్ దట్ యూ థింక్ యూ కుడ్ షేర్ విత్ అదర్స్? క్యూరియస్ టు నో, 9726361966 కాల్ చేసి షేర్ చేయండి మీ సీక్రెట్ ఏంటి టు ద హ్యాపీ లైఫ్.

Adani Sangati, quickly let's take a look at Maitri's restaurant. You all know that the Maitri's restaurant, which is in Irving, Maitri's Indian cuisine, authentic Indian flavors. Kosam meer kanaka chustunte definitely head to Maitri's Indian Cuisine, hilltop location lo, amazing views, spacious patio seating, friends and family tho happy ga chill avadaniki perfect destination. Morning breakfast, lunch buffet, evening snacks nundi dinner time edaina sare prati bite lo authentic Indian taste guaranteed. అండ్ మీరు ఏమైనా ఫంక్షన్స్ చేయాలనుకున్నా, పార్టీస్ అయినా, కార్పొరేట్ ఈవెంట్స్ అయినా, వేటి కోసమైనా మీరు కనుక బెస్ట్ కేటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీసెస్ చూస్తూ ఉంటే ద బెస్ట్ ప్లేస్ టు బీ ఇస్ ఎట్ మైత్రీస్ ఇండియన్ కజీన్, నౌ సర్వింగ్ ఇన్ అర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. అండ్ షాప్ ఎట్ బిగ్గెస్ట్ సమ్మర్ సేల్ ఇన్ DFW ఎట్ ఇండియా బజార్ సమ్మర్ సేల్ 2026 ఫ్రమ్ జూన్ 19th నుంచి జూన్ 28th దాకా, అంటే ఇవాళ నుంచి స్టార్ట్ అయితే 28th దాకా ఈ సేల్ కొనసాగుతుంది. గెట్ రెడీ ఫర్ మ్యాసివ్ డిస్కౌంట్స్ ఆన్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ రైస్, ఆటా, దాల్స్, ఫ్రెష్ ప్రొడ్యూస్, హోమ్ ఎసెన్షియల్స్ అండ్ మచ్ మోర్. హ్యాపెనింగ్ ఎట్ ఆల్ పార్టిసిపేటింగ్ ఇండియా బజార్ లొకేషన్స్. వైల్ యూ షాప్ ఎంజాయ్ ద ఫ్రెష్ కోకోనట్ వాటర్ అండ్ షుగర్ కేన్ జ్యూస్ అవైలబుల్ ఎట్ సెలెక్ట్ లొకేషన్స్. ఆఫర్ ఇస్ వ్యాలిడ్ ఫ్రమ్ జూన్ 19th త్రూ జూన్ 28th. అది విషయం. ఓకే, ఇంకొక పాట వినే టైం లేదు, బట్ మనము మేబీ వీ కెన్ గెట్ త్రూ ద సాంగ్ ఇన్ టు ద బ్రేక్. బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ పాట కంటిన్యూ చేసేద్దాం. పాట వినండి, అండ్ ఐ విల్ బీ బ్యాక్ ఆఫ్టర్ ద కమర్షియల్ బ్రేక్.

0: ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
1: చందు, మరి వండనా?
0: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
1: పిచ్చి చందు, స్వదేశం మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా 1-stop shop స్వదేశీ.
2: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
4: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా? సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
3: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లి ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ 1 roof.
1: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ 1 డెస్టినేషన్ ఫర్ ఇండియన్ గ్రోసరీస్. 1900 మార్కెట్ ప్లేస్ బులేవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
0: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ టిక్కా, విచ్ అమి కబాబ్ పరోటా కూడా.
0: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగిన.
5: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
6: అడయార్ ఆనందవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, takeaway or full service catering.

0: నేను కూర్చుని పెట్టున్నాను. నీకు ప్లే చేయడం తెలుసా అని అడిగింది. నేను తెలుసాను.
1: ఎందుకు చెప్పారు? ఎందుకు తెలుసని చెప్పారు? తెలీదని చెప్పచ్చుగా.
0: తెలుసుందని తెలుసానికి ఏమంటారండి? నాకు అబద్ధాలు ఆట నచ్చదు.
1: చాలే ఊరుకోండి, ఇలాంటి విషయాలు అబద్ధం చెప్పాలి. ఆడవాళ్ళకి తెలుసని చెప్పే మొగాళ్ళు కదా తెలీదని చెప్పే మొగాళ్ళు అంటేనే ఇష్టం. మీరు తెలీదని చెప్పండి, కానీ మీకు చెప్పేది మంచు మంచు కలిసి రొమాన్స్ జరిగింది, మిస్ చేశారు.
0: ఆ రోజు రొమాన్స్ జరిగింది.
1: తెలిసిన చెప్పినా రొమాన్స్ జరిగిందా?
0: అవును.
1: ఎలా?
0: తను మౌతర్ కనిచ్చింది, నేను తీసుకున్నాను. వెంటనే మౌతర్ కని చూశాను, తన్ని చూశాను. మౌతర్ కని కింద పెట్టి నీ మౌతి ఆర్గంలా ఉంది, మరో మౌతర్ కని ఎందుకు అని కిస్ చేశాను.

0: వెల్కమ్ బ్యాక్ టు సుర్బీజీ టూర్. అండ్ మనం ఏం చేద్దామంటే ఇంకొక 20 నిమిషాల కార్యక్రమం మనకి మిగిలింది కాబట్టి ఈ 20 నిమిషాల్లో నేను మీకు కొన్ని డైలాగ్స్ వినిపిస్తాను, మీరు నాకు ఐడెంటిఫై చేసి చెప్పేసేయండి ఆ సినిమా ఏ సినిమా అని. చాలా చాలా ఈజీ, చాలా పాపులర్ సినిమాల నుంచి మనకి బాగా బాగా తెలిసిన డైలాగ్స్ ఏ మనం చెప్పుకుందాము. సో పెద్ద కష్టపడాల్సిన పని ఏం లేదు, ఇట్స్ వెరీ ఈజీ. అలా మీరు చిల్ అయితూ డ్రైవ్ చేస్తూ యూ కెన్ డెఫినెట్లీ కాల్ మీ అండ్ షేర్ ఇఫ్ యూ నో ద మూవీ నేమ్. అదనమాట సంగతి. అండ్ అఫ్ కోర్స్ ద నెక్స్ట్ సాంగ్ ఇస్ ఆల్సో రెడీ ఫర్ యూ. ఆ పాట వేసే ముందర, ఆ పాట మనం వినే ముందర ఈ డైలాగ్ విని ఇది ఏ సినిమాలో తెలిస్తే స్టూడియోకి ఫోన్ చేసి చెప్పండి. ఓకేనా? సో హియర్ యూ గో.
1: అందులో పరికిణీ లేవా? ఉన్నాయి. మరింకే అవి కట్టుకో, అయినా ఇంట్లో ఉండేదానివే కదా. ఇవాళైనా ఒక గంట సేపు శ్రద్ధగా పట్టుమని నేర్చుకుందు కాని.
2: అలాగేనమ్మా, నా గురించి నీకు నాన్నకి అది ఒక్కటే బెంగ.
1: పాపం ఎక్కడ సాధన మానేస్తుందో, ఎక్కడా వచ్చే విద్య రాకుండా పోతుండేమోనని. ఇదిగో ఈ ఒక్క గొలుసు తీసి పారేసి ఈ గజ్జెన్ నమ్మెళ్ళో కట్టేయండి. 24 గంటలు వేసుకు తిరుగుతూ ఉంటాను, అప్పుడు మీ అందరికీ తృప్తిగా ఉంటుంది.
2: ఏమిటి పొద్దున్నే భాగవతం మొదలు పెట్టావు, ఇవాళ కూడా ఎక్కడికైనా పెత్తనాలకు వెళ్ళాలా?
1: అవసరం వచ్చి వెళ్తున్నా కూడా నీకు పెత్తనాలు లాగైనా కనిపిస్తాయి.
2: సరే, ఆ అవసరం ఏమిటో వెళ్ళి నాన్నకి చెప్పు.
0: అదనమాట, అక్కడ అవసరాలున్నాయి కొన్ని ఆపద్ధర్మాలు. ఆపద్ధర్మాలు అంటే ఏంటో తెలిస్తే కూడా మీరు కాల్ చేయొచ్చు నాకు. ఈ అవసరాల గురించి మాట్లాడి ఆపద్ధర్మాల గురించి మాట్లాడే సినిమా పేరేంటి తెలిస్తే స్టూడియో ఫోన్ చేసి చెప్పండి. 9726619966.

0: అంత ఈజీ ప్రశ్న అడిగితే అంత ఈజీగానే సమాధానాలు వస్తాయి. సరే, ఇంకొక ఈజీ ప్రశ్న. ఇంకా మనకి 15 నిమిషాలు మాత్రమే ఉంది కాబట్టి టగటగ నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తాను నేను. ఇది విని ఈ సినిమా పేరు మీరు ఐడెంటిఫై చేసేయండి. 9726361966.
1: అవును, అర్ధరాత్రి ఎటో వెళ్ళినట్టున్నారు.
2: నేనా? అర్ధరాత్ర ఇక్కడే కుంభకర్ణులా పడుకున్నాను.
1: నేనేం అమాయకురాలి కాదు, మీరేం చెప్తే అది నమ్మేయడానికి. మీరు వెళ్ళడం నేను చూసాం.
2: చూసారా? అయితే వెళ్ళుంటాను.
1: అదేంటండి, మీకు తెలియకుండానే మీరు వెళ్తారా?
2: అవునండి, నాకు నిదర్శనం నడిచే అలవాటు ఉంది. స్లీప్ వాక్.
1: అయ్యో పాపం.
2: అవును పాపం, అలా నిదట్టు నడిచి వెళ్ళి ఎంతో మంది అమ్మాయిల జీవితాన్ని

Okay, and I got the right answer. Finally, I was able to talk to somebody who was trying to call in. That is, chaala saal call chesaru gaani okka saari kuda adu connect avaledu. Ante connect ayindi gaani audio raledu. But finally, I'm happy that I'm able to talk to you, Monica. And yes, that is the right answer. Inkokka rendu unnai, chaala popular ivi kuda. ఇప్పుడు నేను వినిపించే కాన్వర్సేషన్ ఐ హ్యావ్ అ ఫీలింగ్ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. సినిమా పేరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. చాలా పాపులర్ సీన్, చాలా పాపులర్ ఆర్టిస్ట్, చాలా పాపులర్ డైలాగ్స్ ఇవన్నీ దట్ ఈస్ కామన్, బట్ సినిమా పేరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందని నా అభిప్రాయం. లెట్ సీ హౌ మెనీ ఆఫ్ యూ విల్ క్యాచ్ ఇట్ క్విక్లీ ఈ కాన్వర్సేషన్.

0: సినిమా పేరు ఏంటో ఐడెంటిఫై చేయండి.
1: సాయంత్రం అయినా లాంచి ఉన్నది, లాంచి కాదు లంచి కదే కదా నేను చెప్తున్నది. ఇగో నువ్వు మాత్రం ఫర్గెట్ అవ్వకుండా రిమెంబర్ పెట్టుకుని విజిటింగ్ చేయాలి. హలో హలో హలో, నా వాయిస్ కటింగ్ కటింగ్ కటింగ్ వినొస్తుందా? ఇగో నా బ్యాటరీలో పుల్లలు రెండే ఉన్నాయి, నేను ఇంకా మస్తు మందిని ఇన్సల్ట్ చేయాలి.
2: ఇన్సల్ట్ కాదు ఇన్వైట్.
1: కదే కదా నేను చెప్తున్నది. ఇగో నేను నీతో మళ్ళీ తాకుతా, ఫోన్ పెట్టు నువ్వు. ఇగో రామా, ఈ కొంపనే నేను కొందామని చూసింది, చెత్తగున్నదా ఇడిచిపెట్టినా. నీకు ఒకేలా తమ్మి, మేమంటే రిచ్ కదా మా కానది. ఇంతకీ నేనెవరని చూస్తున్నారా?
0: చెప్పాలా? అవసరం లేదు కదా, మీరు చెప్పేయండి. ఎవరు ఇంతసేపు మనతో మాట్లాడిన వాళ్ళు? సినిమా పెద్ద స్టూడియోకి ఫోన్ చేయండి 9726361966.

0: అదనమాట సంగతి. తులసి సినిమా నుంచి కోకాపేట అంటే కాన్వర్సేషన్ విన్నాము. అండ్ హియర్ ఇస్ ద లాస్ట్ వన్ ఫర్ యూ. మా శ్రీకాంతి వచ్చేసింది ఆల్రెడీ, నా కోసం హాట్ హాట్ యమ్మి కాఫీ కూడా తెచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంతి. ఫిల్టర్ కాఫీ తెచ్చి కావాలా అని అడిగి మరీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ లవ్ యూ వెరీ మచ్ టు. మీ మైక్ కూడా ఆన్ చేశాను, మీరు మాట్లాడచ్చు.
1: అవునా, నాకు తెలియలేదు. థ్యాంక్ యూ, ప్లెజర్ ఇస్ మైన్.
0: No, definitely. So sweet of you. Show kostu vastu coffee kavala anadi, filter coffee kavala, regular coffee kavala anadi. Asala privilege ayyarandi. Thank you so much. Coffee anangane nenu automatic ga energy
1: yes vastundi kada, yes energy vastundi.
0: Adu not sangati. Sare, ఇప్పుడు ఇంకొక కాన్వర్సేషన్ మీరు కూడా చూడకుండా విని మాత్రమే వీలైతే ఆన్సర్ చేయండి, కానీ ఆఫ్ ఎయిర్ లో ఆన్సర్ చేయండి. ద లాస్ట్ కాన్వర్సేషన్ ఫర్ ద డే, హియర్ యు గో. మోస్ట్ ఈజియెస్ట్.
2: హైదరాబాద్ లో అతను దోస్తులతో కలిసి చిల్లర చిల్లర దొంగతనాలు చేస్తుంటాడు సార్.
3: మరి అమ్మాయికి వాడికి ఎట్లా కలిసిందిరా?
2: ఏమో సార్,
4: ఈ జిబ్బి మీద
2: తెలియదు సార్.
5: రాఘవా
3: సార్,
5: ఇలారా ఏంటవి మాట్లాడమని చెప్పేంటవి?
6: కూల్ డ్రింక్ సార్.
5: కూల్ డ్రింక్స్ సార్? నేను ఐస్ క్రీమ్ అనుకున్నానులే. ఎంతసేపు అని పెట్టా అక్కడ?
6: ఇప్పుడే సార్.
5: ఇప్పుడేనా? ఇప్పుడే పెడితే కింద అత్తలు కట్టి ఈగలు దోవలు ముసురుతున్నాయా? వాళ్ళు కాఫీ కప్పులు టీ కప్పులు కూడా తీసుకొచ్చి లైన్ లో పెట్టడాయా? కాపాట్లు అనుకుంటారు? అసలు షాప్ అంటే మీకు అర్థం కావట్లేదే. డీసెన్సీ లేకపోతే నాకు అసలు ఇష్టం ఉండదు. ఐ డోంట్ లైక్ సచ్ థింగ్స్.
0: అదండి సంగతి, సినిమా పేరు తెలిస్తే కాల్ చేసేయండి. బట్ విత్ దాట్ టాటా బై బై, హ్యావ్ అ వండర్ఫుల్ రెస్ట్ ఆఫ్ ద వీకెండ్. నేను కాల్స్ ఆఫర్ తీసుకుంటా. స్టే హ్యాపీ, స్టే పీస్ఫుల్, స్టే ఫిట్ అండ్ స్టే పాజిటివ్. సైనింగ్ ఆఫ్, రాజేశ్వరి విత్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్.

0: calibration knowledge, though, make your best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
2: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
0: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ .com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే.
3: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ ఇన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com or write to support@mypursu.com.
4: hello, vachesa evaru ఏంటి? ఎస్, నేను మీ ఆర్జే శ్రీకాంతి ఆన్ ద హ్యాపీ అవర్, ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సురభి. హా హా హా, వీక్ అంతా అయిపోయిందండి. సెలవుల్లో వీక్ ఎంత ప్రశాంతంగా అయిపోతుందో కదా. హాయిగా లేట్ గా లేచామా, హాయిగా ఉన్నామా, ఈవినింగ్ రిలాక్స్డ్ గా ఉన్నామా. అండ్ ఆఫీస్ అయిపోయాక ఫ్రైడే ఈవినింగ్ అబ్బా, ద పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ గెట్ అవే కదా. So that is what we are all waiting for. Yes, we got it, we unlocked it. Inkeenti denikosam waiting, rachcha rachcha cheseyalsinde. So ee roju kids trivia questions modalu pette mundu oka wonderful song tho start chesedamu. Alage evar evaru maa inti bangaram cinema chusaru, nen nindane chusa. Oh my god, I'll talk more about it. So ee paata vinochesayindi, bold ani kabbulu maadukundam. Ee program lo unnaru? 7 p.m. on a Friday. That's Srikanth's show, which is the happy hour. Ante enti volume penchali, ante enti medariki meeta pettali, ante enti kids andaru, come on, take your phones and you know, be active.